ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 MHz ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026, జూలై నెల 3వ తేదీ శుక్రవారం. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది అన్నారు గౌతమ బుద్ధుడు. నిలయంలో సమయం 5:58 దాటి 53 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: నాతియా కలాం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా.
1: రక్త సంబంధాల కన్నా మిన్ననే బంధం, స్నేహబంధం. మనిషి సంఘజీవి. తన జీవన పయనం సాఫీగా సాగాలి అంటే తన చుట్టూ ఉన్న మనుషులతో సత్సంబంధాలు ఎంతో అవసరం. నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? చెయ్యి పట్టి చెడు మార్గాన నడవకుండా ఆపేవాడు, సన్మార్గంలో నడిపేటట్లు చూసేవాడు, శాశ్వత నరకాగ్ని నుంచి కాపాడేవాడు, కష్టసుఖాల్లో కడవరకు మనకు తోడునీడిగా నిలిచేవాడు. కన్నవారికన్నా మిన్ననైన స్నేహితుడు మరొకరు లేరని అనుకుంటా. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు తమ సంతానం సుఖసంతోషాల కోసం ఎలాంటి కష్టాలనైనా త్యాగాలనైనా వెనుకాడరు. విశ్వాసులైన ముస్లింలు తమ సంతానాన్ని క్షణభంగురమైన ప్రాపంచిక జీవితం కన్నా శాశ్వత పరలోక జీవితం కోసం కృషి చేయాలని ఖురాన్లో సృష్టికర్త అయిన అల్లాహ్ సెలవిచ్చాడు. ఓ విశ్వసించిన మానవులారా, మిమ్మల్ని మీరు మీ భార్య పిల్లలను నరకాగ్ని నుండి కాపాడుకోండి అని సెలవిచ్చారు. సంతానానికి తల్లిదండ్రులు ఇచ్చే అత్యుత్తమైన కానుక చక్కని చదువు సంస్కారాలే అని అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. నిజమైన స్నేహితులుగా తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే నిరంతరం తమ సంతానానికి నైతిక విలువలు నేర్పాలి. అలాగే సంతానం కూడా తమ కన్నవారిని నరకాగ్ని నుంచి కాపాడే ప్రయత్నం చేయాలి. వారి మరణానంతరం వారి కోసం దువా చేయాలి. వారి పేర పుణ్యకార్యాలు చేయాలి. వారి బంధుమిత్రులతో మంచితనంతో వ్యవహరించాలి. వారిని తమ తల్లిదండ్రులుగా గౌరవించాలి. భార్యాభర్తలు ఒకరికొకరు మంచి స్నేహితులుగా మెలగాలి. ఇద్దరి మధ్య మంచి చెడుల చర్చ కల్మషం లేకుండా జరగాలి. అబద్ధాలు దాపరికాలు లేకుండా మనసు విప్పి మంచి స్నేహితులుగా మాట్లాడుకోవాలి. ఒకరి లోపాలను మరొకరు కప్పిపుచ్చుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. మానవాళి మార్గదర్శి ఖురాన్లో భార్యాభర్తలను మీరు ఒకరికొకరు దుస్తులు అని అభివర్ణించింది. ఎలాగైతే దుస్తులు ఎండ వాన చలి నుండి కాపాడి మన లోపలి లోపాలను కప్పిపుచ్చి సౌందర్యాన్ని ఇస్తాయో, అలాగే భార్యాభర్తలు ఇరువురు ఒకరికొకరు దుస్తులై ఒకరి లోపాలు ఒకరు కప్పిపుచ్చుకుంటూ గౌరవాన్ని పెంచుకుంటూ జీవనం సాగించాలి. ఇది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఈ జీవితం శాశ్వతం కాదని, అసలు జీవితం మరణానంతరం జీవితం అని, ఇక్కడ చేసే ప్రతి పనికి పరలోకంలో సమాధానం చెప్పుకోవాలి అని విశ్వసించిన, సదా దైవానికి భయపడుతూ ఇక్కడ చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాలని దృఢంగా నమ్మినప్పుడు మాత్రమే సాధ్యం. ఇరుగు పొరుగు కూడా మంచి స్నేహితులుగా మెలగాలి. మంచి పొరుగువారు లభించడం కూడా అల్లాహ్ అనుగ్రహించే గొప్ప వరం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. స్నేహితులు త్యాగగుణం కలిగి ఉండాలి. చిన్న చిన్న తప్పులను క్షమించే గుణం అలవర్చుకోవాలి. చిన్న చిన్న కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెరిగి స్నేహబంధం పెరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా మిన్ననైన స్నేహితుడు మరొకరు లేరు అంటున్నాడు ప్రవక్త సృష్టికర్త అయిన అల్లాహ్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మీకు గొప్ప ఆదర్శం ఉంది అని సెలవిచ్చాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితం తనకన్నా తన సహచరుల సుఖసంతోషాల కోసం ప్రాధాన్యత ఇచ్చేవారు. మీరు నరకాగ్ని గుండంలో పడుతున్నారు, నేను మీ ఒక్కొక్కరి నడుము పట్టుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను అని అన్నారు ప్రవక్త ముహమ్మద్ గారు. మంచి వైపు

0: చెడు నుండి నిరోధించే స్నేహితులు లభించడం నిజంగా అదృష్టం. సృష్టికర్త అల్లాహ్ మనందరికీ మంచి స్నేహితులు ప్రసాదించుగాక.
1: ప్రకృతి సహజమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో కూడిన విద్యను నర్సరీ నుండి 10వ తరగతి వరకు అందిస్తున్న ఏకైక పాఠశాల మోడ్రన్ ఇక్రా స్కూల్, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం.
2: మీరింతవరకు శ్రీమతి పర్వీన్ సుల్తానా సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం వింటారు.

వెదురు సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. వెదురును పచ్చబంగారం అని కూడా అంటారు. ఇది బహువార్షిక పంట. సన్నగా పొడవుగా ఎదుగుతుంది.

వెదురు సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. వెదురును పచ్చబంగారం అని కూడా అంటారు. ఇది బహువార్షిక పంట. సన్నగా పొడవుగా ఎదుగుతుంది. భూమిలోని దుంప నుండి పెరుగుతుంది. అనుకూల పరిస్థితుల్లో చాలా త్వరగా పెరుగుతుంది ఈ వెదురు. మన రాష్ట్రంలో ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విరివిరిగా పెంచుతూ ఉన్నారు. అన్ని రకాల నేలల్లో ఈ వెదురు పెరుగుతుంది. గరప నేలలు అత్యంత అనుకూలమైనవి. చౌడు లేదా ఆమ్ల గుణాలు కలిగిన నేలలు ఈ వెదురు సాగుకు పనికిరావు. ఇక ఈ వెదురు నాటడానికి అనుకూలమైన సమయం జూన్ నుండి జూలై మాసంలో తొలకరి వర్షాలకు నాటుకోవాలి. అనువైన రకాలు గట్టి వెదురు, డెండ్రో కాలదుస్ స్ట్రిక్టికస్ దీని శాస్త్రీయ నామం. ఈ వెదురు గుల్లగా ఉండదు. మామూలు వెదురు బాంబూసా అరండునేసియా దీని శాస్త్రీయ నామం. ఈ వెదురులో గుల్ల ఉంటుంది. వంకర లేకుండా నిటారుగా ఉండి తేలికగా ఉంటుంది ఈ రకం వెదురు. ఇది గుల్లగా ఉండటం వలన సన్నగా చీల్చి వివిధ రకాల అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇక విత్తే దూరం విషయానికి వస్తే, గట్ల చుట్టూ 4 మీటర్ల దూరంలో తోటగా పెంచినప్పుడు 5x5 మీటర్ల అచ్చుతో నాటుకోవచ్చు. మొక్కల సాంద్రత ప్రతి ఎకరానికి 200 మొక్కలు అవసరమవుతాయి. విత్తే పద్ధతి వెదురు వేరు రైజోమ్స్ ద్వారా ప్రవర్ధనం అవుతుంది. 1 సంవత్సరం పెంచిన రైజోమ్స్ ని సుమారు 1 మీటర్ వరకు కత్తిరించి వర్షాకాలంలో నాటుకోవాలి. ఇక ఈ వెదురులో అంతర పంటల విషయానికి వస్తే, మొదటి 3 సంవత్సరాల వరకు అల్లం, మిరప, పసుపు లాంటి నీడనిచ్చే పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. వెదురు సాగులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే, వెదురు నాటే సమయంలో ప్రతి గుంతలో 4 కిలోల పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. వెదురు పంటకు ఎక్కువ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి. వెదురు కోసిన తర్వాత ఎరువులు వేసి నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. నత్రజని, పొటాష్ ఎరువును సంవత్సరంలో 3 నుండి 4 సార్లు వేసుకోవాలి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువు, కర్రబూడిదను వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెదురులో కలుపు యాజమాన్యం విషయానికి వస్తే, వెదురు పంటల వరుసల మధ్య 1-2 సార్లు దుక్కి చేసి అంతర పంటలు వేసుకోవచ్చు. భూమిలోని తేమ సద్వినియోగం కోసం భూమిపైన 20 సెంటీమీటర్ల వరకు వరిగడ్డిని వరుసలలో కపాలి. దీని వలన కలుపు పెరుగుదల కూడా తగ్గుతుంది. ఇక నీటి తడుల విషయానికి వస్తే, పంట నాటే సమయంలో నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వేసవి కాలంలో నెలకు 1 సారి తడి ఇచ్చినట్లయితే దీని దిగుబడి బాగా పెరుగుతుంది. డ్రిప్ పద్ధతి ద్వారా కూడా వెదురుకు నీరును పెట్టుకోవచ్చు. దిగుబడి విషయానికి వస్తే, 1 ఎకరంలో 150 కుదుర్ల వరకు ఉంటాయి. 7 నుండి 8 సంవత్సరాల నుండి కుదురుకు సంవత్సరం విడిచి సంవత్సరం 10 గెడల చొప్పున 1500 గెడలు వస్తాయి. ఈ గెడకు మార్కెట్ లో ఉన్న ధర ప్రకారం మంచి ఆదాయం లభిస్తుంది. ఇలా 20 నుండి 25 సంవత్సరాల వరకు ఇవి దిగుబడినిస్తూనే ఉంటాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. 100.1 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 7:30 విజయపథం. ఇందులో రీడింగ్ స్కిల్స్ ఆవశ్యకత గురించి వివరాలు తెలుసుకుంటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి జి విశాలిని. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి వింటారు, 8:35 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది, 10:00 విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారికి నీరాజనం ప్రత్యేక కార్యక్రమం, కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార వాదనం వింటారు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అభ్యుదయం కథానిక వింటారు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలుపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429538, మరో నెంబర్ 2950399. ఇక 12:30 ఏకచిత్రగానం వింటారు, 4:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వివరాలు తెలుసుకుంటారు, అలాగే గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి, రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజైన ఈ రోజు గుడిపల్లె మండలం పొరుగుపల్లెలో 3847 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆహార శుద్ది కేంద్రాన్ని ప్రారంభించి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తారు. అలాగే రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు జిల్లాలోని శెట్టిపల్లి, గుట్టాలపల్లి, కంగుంది గ్రామాలతో పాటు కుప్పంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని అధికారులు తెలిపారు. డేటా ఆధారిత పాలన, సాంకేతికత వినియోగంతో ఆంధ్రప్రదేశ్ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలన కోసం ఆర్థిక సమాచార విశ్లేషణ రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే డేటా లేక్, ఆరోగ్య రంగంలో సంజీవని వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో డేటా అనే అంశమే సంపదగా మారిందని, భవిష్యత్తులో డేటా ఆధారిత నిర్ణయాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: డేటా ఈజ్ వెల్త్ అకార్డింగ్ టు మీ, యూఆర్ హ్యావింగ్ ప్రాపర్ డేటా యూ విల్ అరైవ్ రియల్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఫర్ మానిటరింగ్ ఫర్ కరెక్ట్ మెషర్స్. దెర్ ఇస్ నో ప్రాపర్ డేటా. ఇఫ్ యూ ఫీడ్ కంప్యూటర్ గార్బేజ్, garbage will come. If you feed proper data, nothing like that, on health or education or agriculture, everything, it is a big game changer.
0: తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమాపేశం నిన్న జరిగింది. సమాపేశ నిర్ణయాలను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలిదశ పనులకు అవసరమైన పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆసుపత్రులను ఎయిమ్స్ తరహాలో అభివృద్ది చేసేందుకు మొత్తం 6278 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలియజేస్తూ,
2: పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దృఢ సంకల్పంతో హెల్త్ సెక్టార్ ని మరింత స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో భాగంగా టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సనత్ నగర్, అల్బీ నగర్, అల్వాలోని టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తూ వాటిని రన్నింగ్ లోకి తీసుకురావడానికి 6278 పోస్టులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులను కూడా రాష్ట కేబినెట్ ఆమోదించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగ అభివృద్దిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త విమానాశ్రయాలు, సీప్లేన్ ప్రాజెక్టులు, ప్రాంతీయ విమాన సర్వీసుల విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానయాన మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. రాష్టంలోని ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని

0: తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి సందర్శించిన మంత్రి ఉపాధ్యాయులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని అన్నారు. నెల్లూరులోని 15 ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి బీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో బీబీజీ రామ్జీ పథకం అవగాహన సంచికను పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి నిన్న ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కోరారు. పోడు భూములకు పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇందిరా గిరిజన వికాస పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు నవీకరించాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన బీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన తిరుమల చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు ఎస్వి రంగారావు జయంతి రోజు. 1918 జూలై 3వ తేదీన ఆయన అప్పటి కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చలనచిత్రాల్లో నటించిన ఆయన రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కజుడు, కంసుడు లాంటి ప్రత్యేక పాత్రల్లోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. నర్తనశైల చిత్రంలో ఆయన నటనకు భారత రాష్టపతి పురస్కారమే కాక జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ చలనచిత్రోత్సవ పురస్కారం కూడా లభించింది. 1974 జూలై 18వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్వీఆర్ జయంతి సందర్భంగా ఆయన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
1: మంత్రి సామంత దండనాథ ప్రముఖ దానవ వీరులారు, బ్రహ్మవర ప్రసాది అయిన ఈ హిరణ్యకశిపుని ఎదిరించు వీరు ఈ ముల్లోకములలో లేడు. దండయాత్రకు సంసిద్ధులు గను ప్రథమమున నా సోదరుని పరిమాక్షణ మాయావి ఆ శ్రీహరిని సంహరించుటకు వైకుంఠముపై దండయాత్ర. ఆ తరువాత సురపతి దేవేంద్రుని పట్టి పరాహరించి ప్రాయశ్చిత్తము చేయవలె, హస్త దిక్పాలకులను చేయించి మన పాలదాసులు గావింపవలె, ముల్లోకములు చేయించి త్రైలోక్య సామ్రాజ్య సార్వభౌమత్వము సాధించవలె.
0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశామని విశాఖపట్నం వాతావరణ కేంద్రం డైరెక్టర్ పిఎల్ఎన్ మూర్తి తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కు వస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

0: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రజాజా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తస్య జాపానస్య సమకక్షీయ సానే తాకాయిచి ఇత్యేష పాకిస్తానాత్ సీమాపారే ఆతంకవాదం సమేత్య సర్వేషు రూపేషు అభివ్యక్తిషు ఆతంకవాదస్య హింసక ఉగ్రవాదస్య చ నిందాం కృతవంతౌ. భారత జాపాన వార్షిక శిఖర సమ్మేళనస్య సంయుక్త వక్తవ్యే ద్వౌ నేతారౌ గతవర్షే అప్రెల మాసస్య ద్వావింశతి దినాంకే జమ్మూ కశ్మీరస్య పహల్గాం ఇత్యత్ర జాతం ఆతంక్యాక్రమణం కట్వా లోచితవంతౌ. ఉభౌ ప్రధానమంత్రిణౌ హింద ప్రశాంత క్షేత్రస్య ఉభయోః దేశయోః మధ్యే సహయోగం విస్తారయితుం ప్రతిబద్ధతాం పునరుద్ఘాటితవంతౌ.
2: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति స్థిరతా ఆర్ ప్రగతి కా మార్గ ప్రశస్త కరేంగే.
1: భారత జాపాన విశేష సామరిక వైశ్విక సహభాగిత్వస్య ఆధార స్తంభేషు అన్యతమార్థిక సురక్షా ప్రధానతాయాః విషయే భారత జాపాన దేశౌ పరస్పరం ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవంతౌ. ఆర్థిక సురక్షా సహకార విషయే భారత జాపాన సంయుక్త ఘోషణాపత్రే అవదతాం యత్ ఆర్థిక సురక్షా సహభాగిత్వం పరస్పర విశ్వాసస్య సహభాగీ మూల్యానాం సంబద్ధ హితానాంచ ఆధారేణ వర్తతే. ఉభయోః పక్షయోః సమృద్ధిః సురక్ష ఆర్థిక భవిష్యంచ సుదృఢతయా పరస్పరం సంబద్ధమస్తి ఇతి మాన్యతా అస్తి. అద్యతనీకృతస్య ముక్తస్య చ ఇండో పసిఫిక్ ఇత్యస్య తథా చ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద రీజన్స్ మహాసాగర్ ఇతి ఉపక్రమస్య సమన్వయః ఉభయోః పక్షయోః కృతే ఆర్థిక సురక్షా సహకారం వర్ధయితుం ఆవశ్యకం ప్రోత్సాహనం ప్రదదాతి ఇతి ఘోషితా అస్తి. లోకసభాధ్యక్షః ఓం బిర్లా అద్య కోలకాతాయాం పశ్చిమ బంగాళ విధానసభాయా నవనిర్వాచిత సదస్యేభ్య ద్విదివసీయ అభివిన్యాస కార్యక్రమస్య ఉద్ఘాటనం కరిష్యతి. అస్య కార్యక్రమస్య ఉద్దేశ్యం నవనిర్వాచితేభ్య సదస్యేభ్య సమితి వ్యవస్థ విత్తీయ నిరీక్షణం సంసదీయ విశేషాధికారా విధాయకేషు ఉదయోన్ముఖ ఆంకికీయోపక్రమా ఇత్యాదీనాం సంసదీయ విధాయి కార్యాణాం వివిధ పక్షేభ్య పరిచయ ప్రదానం వర్తతే. పంచాయతీ రాజ మంత్రాలయ షోడశ విత్తాయోగస్య అనుశంసానాం విషయే విచారార్థం అద్య నవదిల్ల్యాం రాజ్యస్య పంచాయతీ రాజ మంత్రిణాం ఏకాం రాష్ట్రీయ కార్యశాలాం ఆయోజయతి. కార్యశాలాయాః అధ్యక్షతాం కేంద్రీయ పంచాయతీ రాజ మంత్రి రాజీవ రంజన సింహః కేంద్రీయ రాజ్య మంత్రిణః ప్రొఫెసర్ ఎస్పి సింహ బఘేలస్య ఉపస్థితౌ కరిష్యతి. కార్యశాలావధౌ చర్చ వ్యత్త మంత్రాలయస్య వ్యయ విభాగ ద్వారా ప్రఖ్యాపితస్య షోడశ విత్తాయోగ గ్రామీణ స్థానీయ నికాయానుదానస్య కార్యాన్వయనాయ పరిచాలన దిగ్నిర్దేశేషు కేంద్రతా భవిష్యతి. వార్షిక శ్రీ అమరనాథ యాత్ర అద్య జమ్మూ కశ్మీరస్య పహల్గాం బాలటాల మార్గయోః ఆరభ్యతే. సప్తపంచాశత్ దివసీయాయాం తీర్థయాత్రాయాం సంపూర్ణే భారతదేశాత్ లక్షోపలక్షాః భక్తాః అమరనాథ గుహాతీర్థం ప్రతి పవిత్రయాత్రాం కరిష్యంతి ఇత్యపేక్షా అస్తి. తీర్థయాత్రిణః భగవతః శివస్య ఆశీర్వాదం ప్రాప్తుం ప్రాకృతికరూపేణ నిర్మితం హిమశివలింగం ద్రష్టుం చ ప్రాయః అష్టాశీత్యధిక అష్టశతోత్తర త్రీణి సహస్ర మీటర పరిమితేషు ఊర్ధ్వతాయాం స్థిత పవిత్ర అమరనాథ గుహాయాం గచ్చంతి. ఐసీసీ మహిళా వింశతి ప్రతివింశతి విశ్వ చషక క్రికెట్ ప్రతిస్పర్ధాయాం ఇంగ్లాండ్ దళేన సౌత్ ఆఫ్రికా దళం చత్వారింశత్ ధావనాంకై పరాజితం. ఇది వార్తాః.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా హిమశ్రీని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో హిమశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా ఇన్ఛార్జ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా కరీంనగర్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న హిమశ్రీని రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్లలోని బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాలలో ఎంఎస్ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్, వికసిత్ భారత్ కీ పెహచాన్, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలను వివరించారు. జిల్లా ముస్తాబాద్ మండల ఇన్ఛార్జ్ విద్యాధికారిగా అంబటి రవీందర్ బాధ్యతలు స్వీకరించారు. బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంబటి రవీందర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఇందిరా మహిళా లబ్దిదారులకు పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తున్నట్లు జిల్లా ముస్తాబాద్ ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. రెండో విడతలో ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలకు 329 ఇళ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. డబ్బులిస్తే ఇళ్లు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో గంభీరావుపేట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేంద్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలియజేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటనను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విడుదల చేస్తుందని విజయలక్ష్మి తెలియజేశారు. జిల్లాలో రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. పురోహితులు ప్రత్యేక పూజలు, చండీయాగం వైభవంగా జరిపించారు. మహిళలు భక్తిశ్రద్దలతో బాలా త్రిపుర సుందరి దేవిని కొలిచి ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా ఇల్లంతకుట్ట మండలం రామోజీపేట గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ బడికి పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని గ్రామ పంచాయతీ పాలక వర్గాలను తీర్మానం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపేలాగా సహకరించాలని సర్పంచ్ భూమయ్య కోరారు. వర్షాలు కురవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలు బతుకమాడారు. గ్రామ దేవతలకు పూజలు చేసి మహిళలు వరుణుని వేడుకుంటూ బతుకమాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దూది మనీష, పంచాయతీ కార్యదర్శి కవిత, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రమ, వార్డు సభ్యురాళ్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు పన్నులు వసూలు చేయాలని సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముషం రమేష్ కోరారు. జిల్లాలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ కేసీఆర్ నగర వాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ నగర వాసులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాలనీని ఇందిరమ్మ కాలనీలో 2025లో విలీనం చేశారని, కేవలం ఒక్క సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోనరావుపేట మండల నాగారంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్దికి సహకారం అందించాలని నాగారం గ్రామవాసి, మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావును ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రస్తుతం ఆలయ పరిస్థితులు, అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న హనుమాన్ విగ్రహానికి సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు. కాగా ఆలయ అభివృద్దికి సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ బృందంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దుకాణాలు, హోటళ్లు, బేకరీలు, స్వీట్ షాపులు, పాన్ డబ్బాలతో పాటు బస్టాండ్, పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్ఐ జ్యోతి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను రవాణా చేయవద్దని కూడా హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా నమోదు చేసి యజమానులకు పూర్తి భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మ్యాపింగ్ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చురుగ్గా కొనసాగుతోంది. రాష్ట ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టులో వేములవాడ ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్బంగా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో డిజిటల్ మ్యాపింగ్ కు ఇంటి యజమానులు సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో జిల్లా జడ్జి నీరజ, అదనపు జిల్లా జడ్జి పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

0: ఇంతవరకు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. పాకిస్తాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సమేత కలిసి తీవ్రంగా ఖండించారు. భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర ఉమ్మడి ప్రకటనలో గత ఏడాది April 22 జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఇద్దరు నాయకులు తీవ్ర పదజాలంతో ఖండించారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గురించి ప్రస్తావించిన 2025 July 29 యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి పర్యవేక్షణ బృంద నివేదికను కూడా వారి సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత ఏడాది November 10 ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద ఘాతకాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఈ ఘోరమైన చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, నిర్వాహకులను, వారికి ఆర్థిక సహాయం అందించిన వారిని ఆలస్యం చేయకుండా చట్టం ముందు నిలబెట్టాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్, డైష్, లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మహమ్మద్ వాటి అనుబంధ సంస్థలతో సహా యునైటెడ్ నేషన్స్ నిషేధిత ఉగ్రవాద సమూహాలు, సంస్థలపై ఉమ్మడి చర్యలు తీసుకోవాలని మోదీ తకచి కోరారు. ఉగ్రవాదులకు ఇస్తున్న సురక్షిత స్థావరాలను నిర్మూలించడానికి ఉగ్రవాదుల నిధుల సరఫరా మార్గాలను, అంతర్జాతీయ నేరాలతో వారికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టడానికి, అలాగే ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చే కదలికలు అడ్డుకోవడానికి దృఢమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. కోటి కూటమి పరిధిలో జరుగుతున్న స్థిరమైన ప్రగతిని వారు స్వాగతించారు. సముద్ర, అంతర్జాతీయ భద్రత, క్రిటికల్ మినరల్స్ తో కూడిన ఆర్థిక శ్రేయస్సు, భద్రత, కీలకమైన అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, మానవతా సహాయం, అత్యవసర స్పందన అనే 4 ప్రధాన స్తంభాల వ్యాప్తంగా క్వాడ్ సహకారం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సమేత కైచి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యానికి సంబంధించిన పునాది స్తంభాల్లో ఒకటిగా ఆర్థిక భద్రత గల ప్రాధాన్యతను కూడా ఇరు దేశాలు పునరుద్ఘాటించి ఆర్థిక భద్రతా సహకారంపై భారత జపాన్ సంయుక్త ప్రకటన జారీ చేస్తూ ఈ ఆర్థిక భద్రతా భాగస్వామ్యం పరస్పరం నమ్మకం, ఉమ్మడి విలువలు, ఒకే రకమైన ప్రయోజనాలపై ఆధారపడి ఉందని, అలాగే ఇరుపక్షాల శ్రేయస్సు, భద్రత, ఆర్థిక భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని గుర్తింపుగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.
2: ఆర్థిక దునియా సప్లై చైన్ మే రుకావటే, ట్రేడ్ మే అనిశ్చిత ఔర్ గ్లోబల్ డిమాండ్ మే గిరావట్ సే జూజ్ రహీ హై, లేకిన్ జైసే కహా జాతా హై, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్ ద టఫ్ గెట్ గోయింగ్. భారత్ విశ్వ కీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. పిచ్లే ఫైనాన్షియల్ ఇయర్ మే భారత్ కీ జీడీపీ గ్రోత్ 7.7% రహీ. ఇతనా హీ నహీ, పిచ్లే 12 వర్షో మే హమ్ భారత్ మే కైజెన్ ఫిలాసఫీ యానీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అపనాతే హుయే అప్నే ఇకానామిక్ డిఎన్ఏ కో ట్రాన్స్ఫార్మ్ కర్ రహే హై.
1: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా సప్లై చైన్ లో సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత జపాన్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత కీలకమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతకుముందు చెప్పారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ మహాసాగర్ కార్యక్రమాల మధ్య ఉన్న సమన్వయం ఆర్థిక భద్రతా సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా సంయుక్త ఆర్థిక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఆథరైజ్డ్ సంతకందారుల విషయంలో పార్టీలో 2 వర్గాలు చేస్తున్న పరస్పర వాదనలపై తన స్పందన తెలియజేయాలని భారత ఎన్నికల కమిషన్ కోరింది. ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడిస్తూ కమిషన్ పార్టీ సంస్థాగత ఎన్నికలు అధికృత సంతకందారుల విషయంలో ఇరు వర్గాలు లేవనెత్తిన వాదనలు, ప్రతివాదనలపై మమతా బెనర్జీతో పాటు పార్టీ నాయకుడు రత్తబ్రత బెనర్జీకి విడివిడిగా లేఖలు రాసినట్లు తెలియజేసింది.

ఇరు వర్గాలు తమ సమాధానాన్ని సోమవారం సాయంత్రం 8:30 గంటలలోపు సమర్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తృణమూల్ కాంగ్రెస్ లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సంబంధంలో పార్టీ తరఫున వ్యవహరించే అధికారానికి సంబంధించిన వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటువంటి వివాదాలను ఎన్నికల గుర్తులో రిజర్వేషన్ కేటాయింపు నిబంధనల కింద పరిష్కరిస్తారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్టాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘెల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్క్ షాప్ సందర్బంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై కూడా ప్రధానంగా చర్చలు జరుపుతారు. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేసుకోవడంపై ఈ వర్క్ షాప్ లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. గంగానది పునరుజ్జీవనం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, శాస్త్రీయ సంస్థలు, స్థానిక సంఘాల మధ్య నిరంతర సమన్వయం అవసరమయ్యే ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పునరుద్ఘాటించారు. గంగానదిపై ఏర్పాటైన ఎంపవర్ టాస్క్ ఫోర్స్ ఈటీఎఫ్ 19వ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. మురుగునీటి మౌలిక సదుపాయాన్ని బలోపేతం చేయడం, శుద్ది చేసిన వ్యర్థ జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, చిత్తడి నేలలు వెట్లాండ్స్ జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ద్వారా అవిరల్ నిర్మల్ గంగా విజన్ ను ఉమ్మడిగా వేగవంతం చేయాల్సిందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నమామి గంగే కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు 43,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో 524 ప్రాజెక్టులకు ఆమోదం తెలియచేయగా వాటిలో 363 ప్రాజెక్టులు పూర్తయ్యాయని మంత్రి పాటిల్ వివరించారు. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. 50 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుడి అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్దంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 8వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ నిన్ననే మొదటి బ్యాచ్ భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నుమ్మాన్, గండర్బల్ జిల్లాలోని బాల్తాల్ బేస్ క్యాంపులకు చేరుకున్నారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్ర నివాసం నుంచి నిన్న ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభించారు. మొదటి బ్యాచ్ లో మొత్తం 4,822 మంది యాత్రికులున్నారు. థాయిలాండ్లోని ఈశాన్య ముగ్దహాన్ ప్రాంతంలో నిన్న ఒక తీర్థయాత్రలో ఉన్న బౌద్ద భిక్షుల బృందంపైకి 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకెళ్లడంతో 9 మంది భిక్షులు మరణించారు. ముగ్దహాన్ ప్రాంతానికి చెందిన మొత్తం 35 మంది సాధువులు ఈ తీర్థయాత్రలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ లో కాలిఫోర్నియాలోని ఇంగ్లవుడ్ లో గల లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో స్పెయిన్ 3-0 ఆస్టియా నుంచి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ జట్లు కూడా రౌండ్ ఆఫ్ 16 కు చేరుకున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు శ్రీలంకతో జరగనున్న 2 మ్యాచ్ల క్రికెట్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ నుండి ఘాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుండగా రెండో టెస్ట్ మ్యాచ్ వచ్చే నెల 23వ తేదీ నుండి కొలంబోలోని సింహళి స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతుంది. ఇదిగా చెస్టర్లీ స్ట్రీట్ లో ఇంగ్లాండ్ తో జరగవలసిన 5 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండవ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ రేపు మాంచెస్టర్ లో జరుగుతుంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన 2వ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్ కు సిద్దమైంది. ఆదివారం లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచ కప్ ఫైనల్ జరుగుతుంది. విశేషాలు మరొకసారి. యునైటెడ్ నేషన్స్ గుర్తించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులపై తక్షణం చర్య తీసుకోవాలని భారత జపాన్ దేశాలు పిలుపునిచ్చాయి. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈవేళ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి.

0: Te löytyy tuossa, mutta... ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి వాణి జయరాం పాడిన పాట స్వాతి కిరణం చిత్రం నుండి.

ఇప్పుడు వినండి దేవుళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట జొన్నవిత్తుల సాహిత్యానికి వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం అందించారు.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజయ పథం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఆకాశవాణి విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి గుండేటి విశాలిని. వినండి విజయ పథం కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
8: ఒకప్పుడు క్లాస్ పుస్తకాలు, వార్తాపత్రికలు, నవలలు వంటివి మాత్రమే ఉండేవి. ఇన్ఫర్మేషన్ అనేది అంత అందుబాటులో లేకపోయేది. కానీ ఈ గూగుల్ ప్రపంచం మనల్ని ఇన్ఫర్మేషన్లో ముంచుతుంది. చదవడానికి చదవగలిగినంత, అందులో అవసరమైనది, అవసరం లేనిది కూడా. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండడం, అలాగే త్వరగా కమ్యూనికేషన్లు జరుగుతుండడంతో చదవాల్సింది ఎంతో ఎక్కువ. అందుకే రీడింగ్ స్కిల్స్ కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఒక పేజీలో ఉన్న వ్యాఖ్యలను కేవలం చదవడంతో సరిపోదు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలో నేర్పే రీడింగ్ స్కిల్స్ ఈనాటి విజయ పదంలో.
9: స్క్రీన్ టైం తగ్గించి రోజుకు అరగంట ఏదైనా చదవమని ఎందరో అనుభవజ్ఞులు సలహా ఇస్తూ ఉంటారు. చదవడం మెదడుకు మంచి వ్యాయామం. అక్షరాలు, పదాలను గుర్తించగలగడం, ఇన్ఫర్మేషన్ను ప్రాసెస్ చేసి, ఊహించి, వివిధ విషయాలను కనెక్ట్ చేసి, అనలైజ్ చేసి అర్థం చేసుకోవడం వంటివి ఎన్నో జరుగుతాయి బ్రెయిన్లో. రీడింగ్ వల్ల పదజాలంపై పట్టు పెరుగుతుంది. ఎక్కువ పదాలను గుర్తించడం వల్ల మెమరీ కూడా పెరుగుతుంది. క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కాన్సంట్రేషన్, ఫోకస్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. న్యూరోసైన్స్ రీసెర్చ్లో కూడా రీడింగ్ వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు.
8: ఒక మంచి పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది, ఎందుకంటే అది గొప్పగా ఆలోచించేవారు రచించారు కాబట్టి. అలాగే భాష అనేది స్కూల్ పరీక్షల్లో స్కోర్ పెంచే ఒక సబ్జెక్టు మాత్రమే కాదు, అది ఆలోచనలను వ్యక్తపరచడానికి ఒక మాధ్యమం. బాగా మాట్లాడాలి అనుకునే వారిని చదవమని చెబుతారు, ఎందుకంటే పుస్తకాలు చదివేవారు స్పష్టతతో మాట్లాడతారు, బాగా రాయగలుగుతారు, త్వరగా అర్థం చేసుకోగలరు. వారి సెంటెన్స్ స్ట్రక్చర్, విషయాలను ఎదుటివారిని ఒప్పించగలిగేలా మాట్లాడడం చేయగలరు. సరైన ప్రశ్నలు అడుగుతూ, సరైన ఆర్గ్యుమెంట్స్ చేస్తూ చర్చల్లో రాణిస్తారు. భాషపై పట్టులేక చాలామంది తమ ఆలోచనలు వ్యక్తపరచలేకపోతారు. అందుకే చదవడం మనకి మంచి కమ్యూనికేషన్ను, బెటర్ కాన్ఫిడెన్స్ను, బెటర్ ఇంటెలిజెన్స్ను ఇస్తుంది.
9: ఉద్యోగాలకు సంబంధించి ఎంట్రన్స్ పరీక్షల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ పరీక్షల్లోనూ రీడింగ్ స్కిల్స్ను పరీక్షిస్తారు. ఎందుకంటే రీడింగ్ చదువులో ఉద్యోగ

0: ఉద్యోగంలో అవసరం. త్వరగా చదవగలగడం, క్షుణ్ణంగా అర్థం చేసుకుని అనలైజ్ చేసి కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేయడం చాలా ముఖ్యం. అది ఏ ప్రొఫెషన్ అయినా ప్రతి చోట రీడింగ్ అవసరం. రిపోర్ట్స్, ఈమెయిల్, పాలసీ, రీసెర్చ్ పేపర్, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్స్ చదవాలి. వర్క్ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ ఎక్కువైనప్పుడు దాన్ని త్వరగా ప్రాసెస్ చేయగలగడం చాలా ముఖ్యం.
1: ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ను సరిగ్గా చదవకపోవడమే సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరగా సమరీ కంటెంట్ని ఇస్తుంది. ఇలాంటి షార్ట్ ఫామ్ కంటెంట్కు అలవాటు పడి దీంతోపాటు నోటిఫికేషన్లు, ఫోన్లో స్క్రోలింగ్ వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. దీనివల్ల ఫోకస్, రీడింగ్ ఆలోచన విధానం తగ్గిపోయి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా తగ్గుతుంది. ఏఐ త్వరగా సమాధానాలు ఇచ్చినా సరైన ప్రశ్నలు, ప్రాంప్ట్లు మనం అడగగలగాలి. ఇన్ఫర్మేషన్ను వెరిఫై చేయగలగాలి. లోతైన విషయాలను గ్రహించాలి. ఇండిపెండెంట్గా ఆలోచించాలి. వివిధ విషయాలను కనెక్ట్ చేయగలగాలి. ఇన్ఫర్మేషన్లో మ్యానిపులేషన్ను గ్రహించగలగాలి. కాబట్టి కనీసం రోజు 30 నిమిషాలైనా చదవాలి. ఫోకస్.

0: ఏఐ త్వరగా సమాధానాలు ఇచ్చినా సరైన ప్రశ్నలు, ప్రాంప్ట్లు మనం అడగగలగాలి. ఇన్ఫర్మేషన్ను వెరిఫై చేయగలగాలి. లోతైన విషయాలను గ్రహించాలి. ఇండిపెండెంట్గా ఆలోచించాలి. వివిధ విషయాలను కనెక్ట్ చేయగలగాలి. ఇన్ఫర్మేషన్లో మ్యానిపులేషన్ను గ్రహించగలగాలి. కాబట్టి కనీసం రోజు 30 నిమిషాలైనా చదవాలి. ఫోకస్, వొకాబులరీ, థింకింగ్ ఎబిలిటీ, అకాడమిక్ పెర్ఫార్మెన్స్, కాన్ఫిడెన్స్ను పెంచుకోవాలి.
1: కమ్యూనికేషన్ ప్రొఫెషనల్ లైఫ్ అవసరాలతో పాటు రీడింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను పెంచుతుంది. కథలు, ఆత్మకథలు, వ్యాసాలు, ఇతర లిటరేచర్ పుస్తకాలు చదివేవారు వివిధ సంస్కృతులు, వారి పోరాటాలు, ఆలోచన విధానాలను అర్థం చేసుకోగలరు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఒక ముఖ్యమైన స్ట్రెంగ్త్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే దాదాపు అన్ని సబ్జెక్టుల్లో మనకు కావలసిన కాన్సెప్టులతో పాటు ఇంట్రొడక్షన్, ఫుడ్ ఫర్ థాట్ వంటివి ఉంటాయి. మొదటిసారి చదివినప్పుడు డీటెయిల్డ్గా అర్థం చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్లు హైలైట్ చేయడం వల్ల మళ్లీ చదివినప్పుడు సమయం ఆదా అవుతుంది. అలాగే ఏవి గుర్తుపెట్టుకోవాల్సినవి, ఏవి ప్రతిసారి డీటెయిల్డ్గా రివిజన్ చేసుకోవాలి అని కూడా గ్రహించాలి.
0: వివరణాత్మకంగా ఉండే రచనల ద్వారా మనం ఆ సందర్భాన్ని, కథను దృశ్యం వలె ఊహించుకోవచ్చు. ఒక రచయిత ఉపయోగించిన పదాలు, వ్యాఖ్యల్లో వాటిని పొందుపరిచిన విధం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. వాస్తవాలను, అభిప్రాయాలను, ఆలోచనలను, నిర్ణయాలను సరిగా గ్రహించగలగాలి. ఉదాహరణకు, ఒక బిల్లు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు అనేదానికి బిల్లు ఆమోదం పొంది అమల్లోకి రావడానికి ఎంతో తేడా ఉంది. హడావుడిలో తప్పుగా అర్థం చేసుకుంటే కష్టం. వార్తలు చదివినప్పుడు, రీడింగ్ పేరాలకు సంబంధించినప్పుడు ఇటువంటి విషయాల్లో ఎక్కువ తప్పులు జరిగే ఆస్కారం ఉంటుంది.
1: విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ నేర్చుకోవడం ఎంతో అవసరం. అలాగే పరీక్షల్లో కూడా వారు త్వరగా ప్రశ్నను చదవగలిగితేనే దానికి జవాబు సరిగా రాయగలరు. ప్రశ్నను పూర్తిగా చదవకపోవడం, ఇచ్చిన డేటా సరిగ్గా అనలైజ్ చేయకపోవడం వల్ల చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఏదైనా భాషా పుస్తకం చదువుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, అన్ని సందర్భాల్లోనూ ఒక పదానికి ఒకే అర్థం ఉండదు. ఆంగ్లమే అనుకున్నా ఒక పదం సబ్జెక్ట్ టాపిక్ను బట్టి అర్థాన్ని గ్రహించాలి. కాబట్టి ఆయా వాక్యాల వెనుక అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోగలగడం.
0: 8 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారికి అప్పుడే పుస్తకాలను అలవాటు చేస్తున్నాం కాబట్టి చిన్న వాక్యాలు ఉన్నవి, రిపీటెడ్ పదాలు ఉన్నవి, బొమ్మలు, కొంచెం హాస్యం కలిగి ఉన్నవి అలవాటు చేయాలి. రోజువారీ జీవితానికి దగ్గరగా ఉన్నవి ఎంతో ఉపయోగపడతాయి. వాళ్లను, పదాలను గుర్తించి పలకమని అలవాటు చేయాలి. అమరచిత్ర కథ, పంచతంత్రం వంటి కథలు చదివిస్తూ ఉండాలి. 9 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి అడ్వెంచర్, ఫ్యాంటసీ, స్కూల్ లైఫ్కి సంబంధించిన పుస్తకాలు, ఆ వయసు వారు క్యారెక్టర్లుగా ఉన్నవి చదివించాలి. సున్నితమైన ఆలోచనా విధానం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా పుస్తకాలను ఎంచుకోవాలి. పెర్సీ జాక్సన్, హ్యారీ పోటర్, డైరీ ఆఫ్ మిమ్స్ కిడ్, వండర్ వంటివి, అలాగే ఇన్ఫర్మేషన్ బుక్స్, సైన్స్ టాపిక్స్, ఫన్ ఫ్యాక్ట్స్, ఫేమస్ ప్లేసెస్ వంటివి కూడా చదివించాలి. 13 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నవారు థ్రిల్లర్, ఫ్యాంటసీ, అడ్వెంచర్ వంటి ఫిక్షన్, ఆటోబయోగ్రఫీ వంటి నాన్ ఫిక్షన్ పుస్తకాలు చదవాలి. ఇంటర్ తర్వాత రాసే క్లాట్, ఐపీ మ్యాట్, శాట్ వంటి పరీక్షల్లో వారి రీడింగ్ కాంప్రహెన్షన్ను పరీక్షిస్తారు కాబట్టి వివిధ రకాల టాపిక్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. ది హ్యాబిట్, యానిమల్ ఫార్మ్స్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్, 1984 వంటి పుస్తకాలను అందించాలి. లా చదివేవారు లీగల్ జార్గాను ఉన్నవి, మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకునేవారు సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్, ఎకనామిక్స్ వంటివి చదివితే ఉపయుక్తంగా ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండేవారు కెరీర్ గైడెన్స్, సెల్ఫ్ హెల్ప్తో పాటు అనేక రకాల పుస్తకాలను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు అటామిక్ హాబిట్స్, ది ఆల్కెమిస్ట్, ది మ్యాన్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్, ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ వంటివి. పెద్దవారైతే వారి అభిరుచికి, కెరీర్కు అనుగుణంగా రిలేషన్షిప్ బుక్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఆధ్యాత్మికత, పేరెంటింగ్ వంటి పుస్తకాలను చదవచ్చు.
1: బాగా చదవాలనుకునేవారు రీడింగ్కు సంబంధించిన స్ట్రాటజీలు నేర్చుకోవాలి. రీడింగ్ ఫర్ జిస్ట్. జిస్ట్ అంటే ఒక రచనలోని మెయిన్ ఐడియా లేదా కోర్ పాయింట్. ఒక వ్యాసాన్ని త్వరగా పరిశీలించి దానిలోని మెయిన్ ఐడియా, ముఖ్య విషయాలను తెలుసుకోవడమే రీడింగ్ ఫర్ జిస్ట్ అంటారు. దీన్నే స్కిమ్మింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. స్కిమ్మింగ్ చేసినప్పుడు నౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ చదువుతారు.
0: రీడింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఒక పుస్తకం, ఆర్టికల్, పేరా ఎందులోనైనా ఒక సమాచారం

0: కోసం వెతకడమే ఇది. డిక్షనరీలో ఒక పదం వెతికినట్టు వార్తాపత్రికల్లో మీకు కావలసిన వార్త కోసం వెతికినట్టు. దీన్నే స్కానింగ్ అంటారు. సమయం తక్కువగా ఉన్నప్పుడు స్కిమ్మింగ్, స్కానింగ్ ఎంతో ఉపయోగపడతాయి.
1: రీడింగ్ ఫర్ డీటెయిల్స్. ఒక రచయిత ఏదైనా విషయం చెప్పాలనుకుంటే దాన్ని తాను చెప్పాలనుకున్న విధంగా చెబుతాడు. మెయిన్ ఐడియా, ఆలోచన తెలుసుకోవాలి. టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఒక పేరాగ్రాఫ్ స్ట్రక్చర్లో మెయిన్ పాయింట్తో పాటు ఆ పాయింట్ను సపోర్ట్, అపోజ్, క్రిటిసైజ్ లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇతర వ్యాఖ్యలు ఉంటాయి. పారాగ్రాఫ్లో వివిధ సెంటెన్స్ల ఫంక్షన్లు ఏంటి అని ఆలోచిస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది. ఏదైనా చదివినప్పుడు కనిపించిన కొత్త పదాలను నోట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా విభిన్నమైన లాంగ్వేజ్ స్ట్రక్చర్ కనిపించినా గుర్తుపెట్టుకోవాలి. రైటింగ్ స్టైల్ను గమనించాలి.
0: అంతర్జాలం టెక్నాలజీ ప్రపంచాన్ని మీ అరచేతిలోకి తీసుకువచ్చింది. పుస్తకం ఒక మంచి మిత్రుడు అనే వారికి ఎన్నో ఆర్టికల్స్, బుక్స్ వారి చేతిలో ఉన్నట్టే. వయసు ఆవశ్యకతను బట్టి పుస్తకాలను ఎంచుకోవాలి. ఆన్లైన్ మ్యాగజైన్, నేషనల్, ఇంటర్నేషనల్ వార్తాపత్రికలు చదవడం వల్ల వివిధ రకాల రైటింగ్ స్టైల్స్, వివిధ విషయాలను తెలుసుకోవచ్చు.
1: గూటెన్బర్గ్ వంటి ఫ్రీ ఆన్లైన్ లైబ్రరీలో అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. లిట్ చార్ట్స్ వంటివి పుస్తకాల థీమ్, లిటరరీ డివైజెస్ గురించి వివరాలను అందిస్తుంది.
0: నోట్బుక్, ఎల్ఎల్ఎం, చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ త్వరగా సమరీ ఇస్తాయి. పెర్ప్లెక్సిటీ వంటివి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. చదివిన తర్వాత మీరు గ్రహించిన విషయాలను వెరిఫై చేసుకునే సౌలభ్యం ఉంటుంది. మీకు తగిన క్విజ్లు జనరేట్ చేసేవి, చదివితే విని ఫీడ్బ్యాక్ ఇచ్చేవి, కాంప్లెక్స్ పదాలను సింపుల్గా చేసేవి, ఇంకా చాలా టూల్సే ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించి చదవడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. రీడింగ్ స్కిల్స్ కలిగి ఉండడం చాలా ముఖ్యమే. ఒక పేజీలో ఉన్న వ్యాఖ్యలను కేవలం చదవడంతో సరిపోదు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి అనేదే రీడింగ్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపదం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ శ్యాంప్రసాద్ సొంగ, శ్రీమతి గుండేటి విశాలిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ కొత్తగూడెం.
4: మా హాస్పిటల్ నందు
3: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
4: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
3: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
4: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
3: శ్రీ భద్రాద్రి హాస్పిటల్ డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్, RTC బస్టాండ్ ఎదురుగా కొత్తగూడెం.
5: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, KTPS రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, హిందీలో వార్తలు. 8:15 మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज. प्रधानमंत्री नरेंद्र मोदी और जापान की प्रधानमंत्री सनाए तकाइची ने आतंकवाद और हिंसक उग्रवाद के सभी रूपों की कड़ी निंदा की. निर्वाचन आयोग ने तृणमूल कांग्रेस के प्रतिद्वंद्वी गुटों से पार्टी संगठन के चुनावों और अधिकृत हस्ताक्षरकर्ताओं के संबंध में परस्पर विरोधी दावों पर जवाब मांगा.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 1 April 2026 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభంలో బేసిక్ పే 48,480 రూపాయలు, దీనికి తోడు ఇతర అలవెన్స్లు కూడా చెల్లిస్తారు. 3 దశల్లో ఎంపిక అనేది జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఉంటుంది. గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sbi.bank.in https://sbi.bank.in అనే వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 8, 2026. ప్రిలిమ్స్ పరీక్షను ఆగస్టు 2026 నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 2026 నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ అనేది అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఉండవచ్చు. మరొక ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 86 పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 4 పోస్టులు, సీనియర్ క్రెడిట్ అనలిస్ట్ 38 పోస్టులు, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ 1 పోస్టు, సీనియర్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 36 పోస్టులు, చీఫ్ మేనేజర్ సిఐసి రిలేషన్షిప్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 86 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనాన్స్ స్పెషలైజేషన్లో పీజీ, డిప్లొమా లేదా సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ వంటి అర్హతలు కలిగి ఉండాలి. మేనేజర్ స్థాయి ఉద్యోగస్తులకు 25 నుంచి 30 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్ ఉద్యోగస్తులకు 28 నుంచి 25 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్కు 32 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వీరికి నెలకు గ్రేడ్ 2 పోస్టులకు 93,960 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు 1,05,280 రూపాయలు, గ్రేడ్ 4 పోస్టులకు 1,20,940 రూపాయల పే స్కేల్ ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఆన్లైన్ దరఖాస్తులు పంపించుకోవడానికి ఆఖరు తేదీ జూలై 6, 2026. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://bankofindia.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. https://bankofindia.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 6, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా కులగోత్రాలు చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన గీతం దాసరథి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరి

కార్యక్రమంలో ముందుగా కులగోత్రాలు చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన గీతం, దాసరథి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, హర్షిత, జోషిక, నరేష్, అర్జున్, అకుల్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, సిరి, లింగయ్య, సావిత్రి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం కులగోత్రాలు చిత్రం నుండి ఈ పాట.

ఇల్లెందు కాలనీస్ కలాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, ప్రియా, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, జాడి పెంటయ్య, వెంకటరాజం, సంగం రాములు, జయలక్ష్మి, నరహరి నాయక్, కొండూరి రామచందర్, దూడెం ఉమాశంకర్, రజిత, జుగల్ కిషోర్, కండెల్వాల్, శ్రీనివాస్ యాదవ్, ఇంకా వీరి స్నేహ బృందం వీరంతా కోరుతున్నారు. లవకుశ చిత్రం నుండి జిక్కి స్వర్ణలత పడిన పాటను వినిపించండి అంటూ.

నిన్ను చూస్తే ఒళ్ళు మంట, నేనొల్ల నోరి మావా నీ పిల్లని

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయాచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి వీరంతా కోరుతున్నారు. కుంకుమ తిలకం చిత్రం నుండి సుశీల కేజే యేసుదాస్ పాడిన పాటను వినిపించండి అంటూ గోపి సాహిత్యమందగా అందించగా, సత్యం సంగీతం అందించిన ఈ పాట వీరందరి కోసం.

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి వీరంతా కోరుతున్నారు. ఆపద్ బాంధవుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చెట్టు కింద ప్లీడర్ చిత్రం నుండి. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి.

తూర్పు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్

0: నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్ల సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ప్రకృతి సహజమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలతో కూడిన విద్యను నర్సరీ నుండి 10వ తరగతి వరకు అందిస్తున్న ఏకైక పాఠశాల మోడ్రన్ ఇక్రా స్కూల్, సుభాష్ చంద్రబోస్ నగర్, రామవరం.
10: శ్రీ భద్రాద్రి హాస్పిటల్, కొత్తగూడెం.
11: మా హాస్పిటల్ నందు
10: డాక్టర్ అరుణ ఎల్ MD DVL గారి ఆధ్వర్యంలో చర్మ వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
11: డాక్టర్ ఏఆర్ కుమార్ MD PAED గారి ఆధ్వర్యంలో నవజాత శిశువులకు, పిల్లలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స.
10: అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించబడును.
11: 24 గంటలు ఎమర్జెన్సీ సౌకర్యం కలదు.
10: శ్రీ భద్రాద్రి హాస్పిటల్, డాక్టర్ బసవయ్య కాంప్లెక్స్, RTC బస్టాండ్ ఎదురుగా, కొత్తగూడెం.
12: కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమాల తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీ పాషా వీరంతా కోరుతున్నారు సాహస వీరుడు సాగర్ కన్య చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడిన పాట వేటూరి సాహిత్యానికి MM కీరవాణి సంగీతం అందించారు.

అంతఃపురం చిత్రం నుండి చిత్ర పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. రాజలక్ష్మి, సుప్రజ, జానకి, ప్రశాంతి, మల్లేశ్వరి, జమున, స్వప్న, ప్రియా, కళ్యాణి, అంజలి, గీత, గోపి, చిట్టి, కావ్య, పూజ, శేఖర్, ప్రియా, ఇంకా వీరి స్నేహ బృందం, వీరందరి కోసం అంతఃపురం నుండి పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: రిటర్న్స్.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్, మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కిన్నెర లహరి. శ్రోతల ఉత్తరాల ద్వారా కొరిన చిత్రగీతాలు వింటున్నారు. సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీరంతా కోరుతున్నారు. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమంటున్నారు. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాట వీరందరి కోసం.

విక్రమార్కుడు చిత్రం నుండి ఎంఎం కీరవాణి జెస్సీ గిఫ్ట్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లెందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, ఖన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, మీనాకుమారి, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఎండి షాకిర్, ప్రవీణ్, సుందర్రాజ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విక్రమార్కుడు చిత్రం నుండి పాటను

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
0: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
2: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35కు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30కు పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: కిన్నెర లహరి. శ్రోతలు, ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ వారి చంద్రలేఖ చిత్రం నుండి పాటలు వింటారు. పాడినవారు సుజాత, సౌమ్య, రాజేష్, శ్రీనివాస్, చక్రవర్తి, బాలు, సునీత, సుజాత. ఈ చిత్రంలోని పాటలకు సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా సందీప్ చౌత సంగీతం అందించారు. వినండి చంద్రలేఖ చిత్రం నుండి పాటలు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
0: కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో

0: శ్రోతల ముచ్చట
1: నా గుండె లయలో నా పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు ఇంతవరకు గ్రేట్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్స్ వారి చంద్రలేఖ చిత్రం నుండి పాటలు విన్నారు. పాడినవారు సుజాత, సౌమ్య, రాజేష్, సునీత, శ్రీనివాస్ చక్రవర్తి, బాలు, సందీప్ చౌత. ఈ చిత్రంలోని పాటలకు సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా సందీప్ చౌత సంగీతం అందించారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారికి నీరాజనాలు. ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: భారీ విగ్రహమే, విలక్షణ వాచకమే, అయితేనే ఎలాంటి పాత్రలునైనా అవలీలగా ఒదిగిపోయేవారు. ఒదిగిపోయేవారా, పరకాయ ప్రవేశం చేసేవారా? పరకాయ ప్రవేశం చేసి ఒదిగిపోయినట్టు ఉండేవారు. అందుకే మాంత్రికుడి పాత్రనైనా, రాక్షసుడి పాత్రనైనా, రౌడీ, చక్రవర్తి, రాజు, అమాయకుడి పాత్రనైనా, పెళ్లాంచాటు మొగుడి పాత్రనైనా అవలీలగా పోషించి చక్కటి విరుపులతో డైలాగ్ చెప్పేవారు మన ఎస్వీఆర్. ఆ గంభీరత నుంచి, ఆ స్వరం నుంచి చక్కటి హాస్యము ఉద్భవించేది. రంగారావు వేసిన పాత్రలను అతి కష్టం మీద అనుకరించవచ్చునేమో కాని ఆయన చేయని పాత్రను ఆయనలా కనిపించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. అలాంటి అరుదైన నటుడు, అద్భుతమైన నటుడు ఎస్వి రంగారావు. అప్పట్లో అంతర్జాతీయంగా జరిగిన జకర్తా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా ఎంపికై ఆ దేశ ప్రధాని సుకర్ణ చేతుల మీదుగా అవార్డును, ప్రశంసలను అందుకున్నారు ఎస్వీఆర్. తొలిసారిగా అంతర్జాతీయంగా అవార్డు అందుకున్న భారతీయ నటుడు ఎస్వి రంగారావు మాత్రమే. 1918 జూలై 3వ తేదీన అశ్విని నక్షత్రాన కోటేశ్వర నాయుడు, శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మ గార్లకు పశ్చిమ గోదావరి జిల్లా ధవళేశ్వరంలో జన్మించారు సామర్ల వెంకట రంగారావు. రంగారావుకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. తాతగారి పేరునే మన ఎస్వి రంగారావుకి పెట్టారు. తల్లిదండ్రులు కోటేశ్వర నాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు 4 మగపిల్లలు, 7 ఆడపిల్లలు. అంతటి పెద్ద కుటుంబంలో కోటేశ్వర నాయుడు గారికి రంగారావు గారంటే చాలా ఇష్టం. రంగారావు గారి తండ్రి కోటేశ్వర నాయుడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాగా, తాత కోటయ్య నాయుడు వైద్యులు. ఆయన కృష్ణా జిల్లా నూజివీడి హాస్పిటల్లో పేరొందిన సర్జన్. రంగారావు గారికి మేనమామ ఒకరున్నారు. ఆయన పేరు బడేటి వెంకటరామయ్య. ఈయనది ఏలూరు. వెంకటరామయ్య గారికి ఏలూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రాజకీయవేత్తగా, న్యాయశాస్త్రవేత్తగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రంగారావు గారిది.

0: వేదముది వేదముది.
1: ఏ తాత, నీ వేదం బాగానే ఉంది గాని అసలు నువ్వు ఎవరో చెప్పు.
0: ఓహోహోహో, నీవా? నీకు తెలియదు నేనెవరో?
1: తెలియకనేగా అడిగేది.
0: తెలియని వానికి చెప్పినా తెలియదు.
1: ఏ తాత, నీ కుతర్కం చాలించు. నువ్వెవరైతే నాకేమలే. చూడు, వ్యతిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు.
0: హాయ్ హాయ్, నా సాయం కోరుతూ నన్నే అదిలిస్తున్నావు. పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చూపిస్తా.
1: ఏ తాత, ఎవరనుకున్నావు? జాగ్రత్త, నాకు ఆగ్రహం వస్తే ఆగ్రహం నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను.
0: అబ్బో అబ్బో, అంత ఘనుడివా? చెప్పవేం మరి. అయితే నీవు అంత పని చేయనక్కర్లే. నేను ముసలివాణ్ణి, నడవలేను. నన్ను మూసుకొని పో, అలాగే శశరేఖం చూపిస్తాను.
1: అలారా దారికి.
0: చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ చిరంజీవ, చిరంజీవ సుఖీ భవ, సుఖీ భవ.
1: ఇంత బరువు ఉన్నావే,
0: ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎత్తలేవా? ఎత్తు నాయనా, ఎత్తు.
2: చిరంజీవి రంగారావు ఎలిమెంటరీ విద్య ధవళేశ్వరంలోనే కాగా హైస్కూల్ విద్య మద్రాసు మహానగరంలో ప్రారంభం కావటం విశేషం. హైస్కూలు విద్యాభ్యాసం మద్రాసు వెళ్లటం ఏ ముహూర్తాన జరిగిందో కాని ఆ మద్రాసు మహానగరమే ఆయనను తర్వాత కాలంలో ఓ మహానటునిగా తీర్చిదిద్దింది. దక్షిణాది సినీ రాజధానిగా పేరుగాంచిన మద్రాసు మహానగరం ఎందరినో గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దింది. నటుడిగానో, రచయితగానో, దర్శకునిగానో, నిర్మాతగానో రాణిద్దామని ఆ నగరాన అడుగుపెట్టి ఆ లక్ష్యం వైపుకు శ్రమించిన ప్రతి ఒక్కరిని చెన్నపట్టణం అక్కును చేర్చుకుంది, మనసారా ఆశీర్వదించింది. ఆ రోజులలో కళారంగాన్ని నమ్ముకుని అక్కడకు వెళ్లిన వారందరినీ ఆ సినీ కళామతల్లి చల్లగా చూసింది. అందుకే ఇప్పటికీ మద్రాసులో ఉండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ నగరాన్ని జన్మనిచ్చిన మరో తల్లిగా భావిస్తారు. ఆ నగరంపై మమకారాన్ని వదులుకోలేరు. చాలా చిన్న వయసులో మద్రాసు వెళ్లిన రంగారావు హైస్కూల్ విద్యను అక్కడ ప్రారంభించారు. తండ్రి కోటేశ్వరనాయుడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా అనేక ఊర్లు తిరుగుతుండడం మూలాన రంగారావు తాత కోటయ్యనాయుడు, నాయనమ్మ శ్రీమతి గంగారత్నమ్మ ఇంట రంగారావు పెరిగారు. గంగారత్నమ్మ తన మనుమలు, మనమరాళ్లతో అక్కడే చిన్నపట్టణాన స్థిరపడింది. ఆ విధంగా మద్రాసుకు రంగారావు వెళ్లటం, అక్కడ హైస్కూల్ విద్యను ప్రారంభించటం జరిగింది. ట్రిప్లికేన్లోని హిందూ హైస్కూల్లో రంగారావు ఫస్ట్ వారంలో చేరారు.
3: తప్పమంటే తప్పయా

0: ఇంట్లో శశిరేఖయ్యవరని ఎలా గుర్తించడం? తెలుసుకోకుండా వచ్చాని. ఆహా, పూర్వం లంకలో మా పెదనాన్న హనుమంతులు వారు పడ్డ చిక్కులో పడ్డారు.
1: హైస్కూల్లో స్కూల్ యానివర్సరీ వచ్చింది. ఆ యానివర్సరీలో నాటికల ప్రదర్శన జరిగింది. ఒక నాటికలో రంగారావుని మాంత్రికునికి అసిస్టెంట్గా ఓ బుల్లి మాంత్రికుని వేషమిచ్చారు. అది మామూలుగా చిన్న వేషమే. అయినా రంగారావు ఆ వయసులోనే పాత్రకు మెరుగులు దిద్దుకున్నారు. రిహార్సల్ చేయిస్తున్న క్లాస్ టీచరుకు రంగారావును చూసి ముచ్చటేసి బాగా ఎంకరేజ్ చేశారు. డైలాగులు రంగారావు బాగా చెబుతున్నాడని కాస్త ఎక్కువ డైలాగులు పెట్టారు. రంగారావుకు ప్రైజ్ వస్తుందని రిహార్సల్స్ సమయంలో ఆ మాస్టర్ గారు అనుకున్నారు. యానివర్సరీ అయ్యాక ఆ నాటికలో బుల్లి మాంత్రికునిగా చేసిన రంగారావుని కొందరు భుజం తట్టి మెచ్చుకున్నారు. హెడ్ మాస్టర్ గారు కూడా బాగా చేశావోయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ మెప్పులు ప్రశంసలు రంగారావు మనసులో గాఢంగా ముద్రపడిపోయాయి. ఇంకా పేరు తెచ్చుకోవాలి, ఇంకా బాగా చేయాలి అన్న పట్టుదల రంగారావులో ఏర్పడింది. క్రికెట్ ఆటంటే కూడా రంగారావుకు బాగా ఇష్టం. ఆ ఆటలో ఆయనకు ప్రవేశం కూడా ఉంది. ప్రారంభించిన ఏ పనిని రంగారావు మధ్యలో వదిలివేయడం ఇష్టం ఉండేది కాదు. అందుకే నాటకాలపై అభిమానాన్ని, సినిమాలపై ఇంట్రెస్టును ఆయన పెంచుకుంటూ వచ్చారు. అయితే చదువు పూర్తయిన తర్వాతే నటునిగా బాగా ఎదగాలని ఆయన నిర్ణయించుకోవడంతో దిగ్విజయంగా డిగ్రీని పూర్తి చేశారు ఎస్వి రంగారావు.
2: నన్ను పొడి పొడి చేశాడు, సురసులాడుతున్నాడు కుర్రాడు.
3: నరుడా, కుర్రవాడా? ఆశ్చర్యం, ఆశ్చర్యం. హై రంబు.
4: హై నాయక.
3: హై జంబు.
5: హై నాయక.
3: ఇక సాయంత్రం మీ మాయలు ప్రజ్వరించి వాడిని భస్మం చేసిరండి.
4: వాడిని మసి చేసి నుసి చేసి
3: పిడిగించి పట్టుకొస్తాను నాయక. ఆగండి. ఆ బాలవీరుణ్ణి చూడ ముచ్చటగా ఉంది, ప్రాణాలతో పట్టితండి చిన్నమయ్య.

0: ఏమన్నారు?
1: అదిగో దావాకి తరుముకొస్తోంది.

0: తండే కదలించిన నీవు నీ వీరం నేత్రోత్సవంగా ఉన్నావు.
1: అది అల్వారుపేట. చెన్నై తెలుగువారు ఎక్కువగా ఉండే టీనగర్ను ఆనుకుని అల్వారుపేట ఉండేది. అల్వారుపేట తెలుగు సినీ ప్రముఖులకే కాదు, ఎంతోమంది తమిళ సూపర్ స్టార్కు అది నిలయం. అల్వారుపేట మెయిన్ రోడ్ ఎప్పుడూ జనంతో రద్దీగా ఉంటుంది. ఆ అల్వారుపేటలో

ఎల్డామ్స్ రోడ్డు చివర్లో తెలుగు తమిళ భాషల్లో పెళ్లికార్టులు ఇతరత్రా ముద్రించే చిన్న ప్రెస్ ఉండేది. ఆ ప్రెస్లో ఓ భారీ పర్సనాలిటీ కలిగిన యువకుడు ప్రొడక్షన్ మేనేజర్గా, ఫైట్ అసిస్టెంట్గానో ఏదో ఒక పనికోసం అవకాశాలు వెతుక్కునే మరో యువకుడు ఉండేవాడు. వీళ్ళిద్దరూ పగలంతా వేషాల కోసం తిరిగి రాత్రయ్యేసరికి ఆ ప్రెస్కు చేరుకుటేవారు. తెలుగువాడైన ఆ ప్రెస్ యజమాని ఈ ఇద్దరూ తెలుగువాళ్లనే అభిమానంతో రాత్రిళ్లు పడుకోవటానికి మాత్రం చోటిచ్చాడు. ఎక్కడ పడపలని, ఎక్కడ అల్వార్పేట, మధ్యలో టీనగర్, ఈ మూడు ప్రాంతాల్లోని స్టూడియోలు, సినిమా ఆఫీసులు తిరిగి తిరిగి వచ్చి రాత్రికి అక్కడ పడుకునేవారు వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరూ ఒకరు ఎస్వి రంగారావు, అంటే సామర్ల వెంకట రంగారావు, మరొకరు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ అని పిలుచుకునే ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ. పడుకుని ఉన్న వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. రాఘవ, మనం పైకొస్తామా? రంగారావు యొక్క ఆవేదనతో కూడిన ప్రశ్న ఇది. ఎందుకలా అంటున్నావు? నా బ్రతికేమవుతుందో తెలీదు, కాని రంగా, నువ్వు బాగా చదువుకున్నవాడివి, ఎన్నో నాటకాలు వేశావు, మంచి అనుభవమూ ఉంది. ఆ అనుభవాన్ని చూసైనా నీకు వేషాలిస్తారు. నా బ్రతుకు గురించి నేను బాధపడాలి తప్ప నీకేం పర్లేదు, నీ లైఫ్కి డోకా లేదు అనేవాడు రాఘవ. కాని రాఘవ, మనిద్దరం ఇక్కడే మద్రాసులోనే ఉంటే కనుక ఎప్పటికీ ఫ్రెండ్స్మే. నువ్వు పెద్దవాడివైతే నన్ను మర్చిపోకూడదు, నేను పెద్దవాణ్ణైతే నిన్నూ మర్చిపోను. ఒకళ్ళకొకళ్ళం సాయం చేసుకుంటూ ఉండాలి అనుకునేవారు.

రంగారావుది మంచి పర్సనాలిటీ, విద్యాధికుడు, నాటకాలు తెగ ఆడతాడు. అతనికి సినిమా పిచ్చి. ఎంత నాటకానుభవం ఉన్నా సినిమా అవకాశం అంత సులభంగా రావాలని లేదు. కాని అనుకోకుండా వచ్చిన చిన్న అవకాశం రంగారావు సినిమాల్లో అడుగుపెట్టడానికి నాంది పలికింది. బివి రామానందం అనే ఓ పెద్ద మనిషి ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు. అప్పట్లో పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలపై సినిమాలు తీసేవారికి, చూసే ప్రేక్షకులకి కూడా ఒక మోజు ఉంది. రామానందం గారు ఆంధ్ర కవితా పితామహులు అల్లసాని పెద్దన్న రచించిన మనుచరిత్రను సినిమాగా తీయాలనుకుని మద్రాసు వచ్చారు. రామానందం గారు ఎస్వి రంగారావు గారికి దూరపు చుట్టం కూడాను. దాంతో అందులోని కథానాయకుడు ప్రవరాఖ్యుని పాత్ర పోషణకు రంగారావు అయితే బావుంటుంది అని ఆయనకు కబురు పంపారు. ఆ సినిమా పేరు వరూధిని. అప్పట్లో దక్షిణాది సినిమాల షూటింగ్స్ అన్నీ కూడా సేలంలో లేదా కలకత్తాలో జరిగేవి. అయితే ఆఫీసులు, ఇల్లు మద్రాసులోనే ఉండేవి. సినిమా అవకాశం ఇస్తూ కబురు పంపే సమయానికి బందర్లో ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నారు రంగారావు. ఉద్యోగం చేస్తూ వేషాలేసుకోవచ్చని భావించిన రంగారావుకు నిరాశ లభించింది. ఉద్యోగం చేస్తూ సినిమా వేషాలు వేయకూడదన్న పై ఆఫీసరు పెట్టిన నిబంధన, దీనితో విసిగెత్తి ఎప్పుడు కూడా ఆ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం మానేద్దామా అని ఎదురుచూస్తున్న సమయంలో రామానందం గారి నుండి వరుధుని సినిమాకు హీరోగా ఎన్నుకున్నారు. వెంటనే బయలుదేరి సేలంకు రమ్మని కబురొచ్చింది. ఈ కబురు రంగారావులో అమితోత్సాహాన్ని కలిగించింది. ఆనందంతో ఉక్కిరిబుక్కిరి అయిపోయారు రంగారావు. వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసి సేలం బయలుదేరారు. మొదటిసారిగా కెమెరా ముందు నిలబడే రంగారావు గారి సరసన వరుధునిగా దాసరి తిలకం నటిస్తుంది. దాసరి తిలకం అంటే ప్రముఖ నటిగా మనకు తెలిసిన గిరిజ తల్లి.

0: దాసరి తిలకం అప్పటికే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటీమణి. అంతవరకు రంగారావు మగవాళ్లే ఆడవేషాలు వేసిన స్త్రీ పాత్రలోనే నాటకాలాడారు. అలాంటిది ఒక ప్రసిద్ధ నటీమణితో నటించాల్సి ఉంటుందని ముందే రామానందం గారు రంగారావుకు చెప్పి ఉండడంతో భయం పట్టుకుంది రంగారావుకి. అయినా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని గుండె దిటవు చేసుకుని ఎదురు చూస్తున్నారు రంగారావు.
1: ఇప్పటికైనా ధైర్యం చేసి నా ఎదుట నిలిచావు, నాకు పరమోత్సాహంగా ఉంది.
2: నీ రూపం కోపం ముద్దు నలుగుతున్నాయి, నాతో యుద్ధానికి నీవు తాలవురా, పేరు చెప్పి శరణు కోరరా, నావాడవుతావు.
1: శరణు కోరమని బ్రతిమాలే నీవు ఒక వీరుడవేనా? నీ చేతనే శరణ అనిపిస్తాను చూడు.
3: ఎంత దెబ్బ కొట్టినావురా, కాని తిప్పి కొట్టడానికి ఏలను చేతులు రావడం లేదురా బాలక.
1: చేతులు రాక కాదు, చేత కాక అని చెప్పు. లేని పెద్దరికం పైన వేసుకుని నన్ను బాలక అనగానే సరిపోదు, చూపించు నీ ప్రతాపం.
3: నీవెంత కవ్వించినా నీ మీద కనికరమే కలుగుతుంది, కాని కసి రేగడం లేదురా బాలక. మాత, ఈ ఔద్ధత్యం కూడదని బుద్ధి చెప్పి పేరైనా చెప్పించి నీ కుమారుని రక్షించు.
4: కుమారా, పోనీ పేరైనా చెప్పి చూద్దాం.
1: అసంభవం, విరోధికి భయపడి పేరు చెప్పడమా? ఒరే అసురాధమా, నీవు నన్ను జయించలేక ఈ నీచోపాయానికి దిగావు. నీవు టక్కరికి పిరికి పొందవు, నీకు పౌరుషం లేదు.
3: ఏమిరా నీ ఆర్భాటం, నా బల పరీక్షకే దాపురించినట్లు నన్నే ధిక్కరిస్తావు.
5: మన ఐక్యుడికి పోయాడు అబ్బా.

0: విశాలమైన జీవిత రంగంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి ఎన్నో సమస్యలను, ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో దృక్పథంతో, ఒక్కో ఆశయంతో జీవిత సమరంలోకి ప్రవేశించి ముందుకు సాగిపోవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది. కొంత దూరం అట్లా వ్యూహాలను ఛేదించుకుంటూ పోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే తొలినాటి అనుభవాలు ప్రతి మనిషికి మర్చిపోవడానికి వీలు లేకుండా ఉంటాయి. అందరికీ తొలినాటి అనుభవం అంత ఆనందంగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ అవి జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రతివారూ ఒక విధమైన ఆనందానుభూతికి గురికాక తప్పదు. జీవితంలో ఎప్పటికైనా ఒక మంచి నటునిగా రూపొందాలన్నది ఎస్వీఆర్ ఆకాంక్ష. ఆకాంక్షతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఎస్వీ రంగారావు నటించిన తొలి చిత్రం వరుధిని. అది సేలం మోడ్రన్ థియేటర్స్ స్టూడియోలో తీయబడింది. కొత్త దేశం, కొత్త ఊరు, కొత్త ముఖాలు, కొత్త వాతావరణం, ఇవన్నీ సేలంలో రంగారావును బలంగా చుట్టుముట్టాయి. రంగారావు సెట్ మీద అడుగుపెట్టవలసిన రోజు రానివచ్చింది. దర్శకుడు రామానందం ఎస్వీ రంగారావు వేషధారణ విషయమై మేకప్ మెన్కు ఏవేవో సూచనలు ఇచ్చి వెళ్లిపోయారు. ఒక గంటలో రంగారావు ప్రవరాక్యునిగా తయారయ్యారు. ఆ రూపంలో సెట్టు మీద పాదం మోపారు. సెట్లోకి ఇలా వెళ్లారో లేదో అందరి కళ్ళు ఎస్వీ రంగారావు మీదే. అలా అంతా ఒక్కసారిగా రంగారావు వైపు తదేక దీక్షతో చూశారు. వాళ్లంతా దిగంబరును చేసి తమాషా చూస్తున్నట్టు అనిపించింది రంగారావుకి.
1: ఆ రోజు ఎస్వీ రంగారావు ఎందుకనో ఎవ్వరితోనూ మాట్లాడనిపించలేదు. అర్థం కాని ఏదో అనుభూతితో ఉండిపోయారు. సెట్ మీద వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఎవరో లైట్స్ అంటూ పెద్దగా కేకపెట్టారు. ఉలికిపడ్డారు ఎస్వీ రంగారావు. ఒక్కసారి లైట్లు వెలిగాయి. సెట్ అంతా కూడాను పట్టపగలుగా వెలిగిపోతుంది. అప్పుడు విన్నారు రామానందం గారి గొంతు. అంతదాకా ఆయన ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది ఎస్వీ రంగారావు గమనించలేదు. ఆయన ఎస్వీ రంగారావు వైపు తిరిగి ఆ స్తంభం దగ్గరికి వెళ్లి నిలబడు అన్నారు. అంతే, రంగారావులో ఏదో తెలియని జంకు మొదలైంది. ఎలా ఆ స్తంభం దగ్గరికి వెళ్లి నిలబడాలో తనకేమీ అర్థం కాలేదు. సెట్ మీద ఏం చేస్తున్నారో కూడా తెలియదు. చుట్టూ ఉన్నవాళ్లంతా ఎస్వీ రంగారావు గురించి ఏమనుకుంటున్నారోనని ఆయన యొక్క సంశయం. ఆయన వేషధారణ బాగుందో లేదో, ఆయన ముఖం బాగుందో లేదో, ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. సమాధానం దొరకని సందేహాలు. ఒక్కసారిగా ఎస్వీ రంగారావులో నిస్సత్వ అలముకుంది. కాసేపు అయ్యేసరికి

0: ఆ జంకు కాస్త భయంగా మారిపోయింది. ఇంకేముంది, గొంతు ఎండిపోతుంది, నాలుక పిడచకట్టుకుపోతుంది, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, చెవులకు ఏది వినిపించడం లేదు. శరీరంలో ఎక్కడో ఇంకా పిసరంత చైతన్యం ఉన్నందున దర్శకుని గొంతు మాత్రం కాస్త వినిపిస్తుంది. తనతో నటించవలసిన అమ్మాయిని వెళ్లి తన ప్రక్కన నుంచోవలసిందిగా దర్శకుడు చెబుతున్నారు. ఎక్కడ్నుంచో ఒక గంధర్వకన్య వచ్చి తన ప్రక్కన నిల్చుంది. అది అతి చేరువగా. ఆ గంధర్వకన్యకు కాసింత దూరంగా తొలగి నిలబడ్డాడు ఎస్వి రంగారావు. దాంతో దర్శకుడు, అలా పరిగెడతా వెంటయ్యా, ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది అంటూ కేక పెట్టాడు. అంతా గొల్లుమని నవ్వు. ఆయన మీద పీకల వరకు కోపం వచ్చింది ఎస్వి రంగారావుకి.
1: బాబాగారు, ప్రొద్దున్న ఏదైనా పెళ్లి వేళ కొడమా?
2: ముందుకొస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుంటారు బావగారు. వినండి, వాళ్ళ నోటే వినండి. మన శత్రువులు ఎంతకు తెగించారు చెప్పరా? గాడిదా చెప్పు. అబద్ధం చెప్పావా? ముక్కలు చేసి గద్దలు కడతారు.
3: అంతా నిజం చెప్పేస్తాను. రాజమండ్రి మకవలో మా రాజగారు తంత్రం చేసేసినారు ద్వారా. ఐదరి జంకు దుబాస్ లచ్చనకు లంచం ఇచ్చేసి గుస్తుకి తంపై కోపం తెప్పించేసి బొబ్బులకోట మా చిన్నరాజావారి పేరు రాయించేసుకున్నారు ద్వారా. కోట కొట్టి ఆరికిప్పించడానికి మా వారు అందరూ కలిసి వచ్చేస్తున్నారు ద్వారా. మమ్మల్ని ఇక్కడ బాగట్టాలు తెలిసి కలిపోరమ్మన్నారు ద్వారా. పొట్ట తెప్పలకు గడ్డి తిన్నారు. పిల్లలు గెలని రక్షించండి ప్రభువులు.
2: నక్క వినయాలకే తీసుకుపోయి కొరత వేయండి
3: బాబా. గులాబీ నా తప్పలేదు, రక్షించండి ప్రభువులు.
4: ఆగండి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మీద కోటవతలు విడిచిపెట్టండి.
1: ఎంతకు దిగజారారు
4: దురాశ! మానవుణ్ణి ఎంతటి హైన్యానికైనా ఈడుస్తుంది.
2: హైన్యము అన్యాయముని ఇంకా సానుభూతి దేనికి? బావగారికి ఇప్పటికైనా తెలిసి వచ్చిందా వాడి రాజ్యదాహం? ఆజ్ఞాపించండి, సైన్యాలను ఎదురు నడిపి అవక్ర పరాక్రమంతో దురాశాపరుడైన ఆ విజయరామరాజును దేశంలో దొరబడి ఏలాలనుకునే ఆ పరాశ ముష్కలను నా ఖడ్గదారులకు బలి ఇస్తాను.
4: శాంతించు బాబా. నవీన మారణాయుధాలు గల పరాశు పటాలం, అసంఖ్యాకమైన విజయరాముని సేనావాకిని, వీటిని నడిపించే బుస్సీని హైదరును తొందరపడి ఎదిరించటం అంత శ్రేయస్కరం కాదు.
2: మీరనవలసిన మాటలా ఇవి.

0: పిరికి మాటలే ఆడారు బావగారు.
1: బావా
0: లేకపోతే ఏమిటి? ఈ రాజ్యంలో మీకు మించిన ఖడ్గ నైపుణ్యం ఎవరికి ఉంది? అస్త్ర విన్యాసాలలో నాంతటి వాడినే అవలీలుగా అధిగమించేవారే మీరా యుద్ధానికి వెనుకంజ వేయడం.
2: సమయం వస్తే మాది ముందడిగి, కాని శక్తిని యోచించి వినియోగించడం ప్రజాపాలకునిగా మా కర్తవ్యం.
0: దీనిక ఇంత యోచన, నన్ను ఒక్కడిని పంపించండి చాలు.
3: మీరంతటి అసహాయశూరులే, నాదొక్క మనవి.
2: చెప్పండి.
3: శత్రు సైన్యాలు మన రాజాం కోట మీదుగానే రావాలి. అక్కడే వారిని అటకాయిస్తే మనకు విజయమే లభించవచ్చు.
4: రంగారావు ఈ గల్లంతులో ఉండగానే ఒక మనిషి దగ్గరికి వచ్చి, ఏది మీ సంభాషణ చెప్పండి అంటూ రంగారావు చెప్పవలసిన సంభాషణలను ఎలా పలకాలో ముందు తను చెప్పడం ఆరంభించాడు. నిజానికి అవి ముందు రోజు రంగారావు చేత వల్ల వేయించినవే. ఉక్రోషంగా అవి నాకు తెలుసులేండి అన్నారు రంగారావు. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. మరైతే అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతారే, డైలాగు చెప్పండి అన్నాడు. తరువాత తెలిసింది అతను సహకార దర్శకుడని. కాని ఆ క్షణాన వచ్చిన కోపం మాత్రం చెప్పనలివి కానిది. బయట రంగారావు ఒకరిని పల్లెత్తు మాట అనేవారు కాదు. ఎవరైనా తనకు ఏదన్నా అంటే మాత్రం అంతు కనుక్కునేదాకా ఊరుకుండేవారు కాదు. అది రంగారావు స్వభావం. అందుకే ఆ సహాయ దర్శకుని మీద అంతగా కోపం వచ్చింది. కాని తన కోపం తనలోనే దిగమింగుకున్నారు రంగారావు. ఆ సహాయ దర్శకుడు చెప్పినట్టుగా సంభాషణలు వల్లించటం ఆరంభించారు. కాని పక్కన ఆ గంధర్వకన్య ఉండటంతో తలవంచుకుని చెప్పారు. నిజానికి డైలాగులో చెప్పడం చేతకాక కాదు.

0: నాటకరంగం మీద విజృంభించిన వారే, కాని ఇది సినిమా. ఎంత కాదన్నా కొత్త వాతావరణం. అదీకాక నాటకాల్లో పక్కన అంతా మగవాళ్లే స్త్రీల వేషాలు వేసేవారు, కాని ఇక్కడ పరిస్థితి అలా లేదు. సిసలైన స్త్రీతో మాట్లాడవలసి వచ్చింది. మరి ఇబ్బందే కదా.
1: అంతవరకు పాపం దర్శకులు చాలా ఓపిక పట్టారు. ఇక ఆయన ఆగలేకపోయారు. కోపం కట్టలు తెంచుకుంది. ఆవిడ ముఖం చూసి మాట్లాడబోయ్, ఎక్కడో పాతాళంలోకి చూసి మాట్లాడుతున్నావేంటి అంటూ గావుకొక్క పెట్టారు దర్శకులు. జీవితంలో పైకి రావాలనుకునేవాడు ఎప్పుడు పైకే చూడాలి, కాని కిందకు చూసి మాట్లాడకూడదు అన్నది ఆయన అభిప్రాయం. ఎలాగైతేనేం, ఆ రోజుకు షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ప్రపంచంలో ఈ యాతనంతా కూడా నా వల్ల కాదు అనిపించింది రంగారావుకి. రాత్రికి రాత్రే బండెక్కి ఊరెళ్లిపోదామనుకున్నారు, కాని ఎలా తెలిసిందో ఏమో దర్శకుడికి ఈ విషయం తెలిసిపోయింది. ఆయన వెంటనే రంగారావు బసకు వచ్చేశారు. వచ్చి రాగానే రంగారావును ఓదార్చే కార్యక్రమం ఆరంభించారు. ఆయన చెప్పిన ఆ ఓదార్పు మాటలతో రంగారావు కాసింత ఉపశమనం పొందారు. మరునాటి నుంచి కొంచెం దారిలో పడడం ఆరంభించారు ఎస్వీఆర్. రాను రాను రంగారావు ధైర్యాన్ని తెచ్చుకున్నారు. రామానందం గారు హీరోయిన్ దాసరి తిలకంతో చెప్పి రంగారావులో భయాన్ని పోగొట్టే పని అప్పజెప్పారు. ప్రవరాఖ్యుని పాత్ర మీదే దృష్టిని పెట్టి కష్టపడి చేశారు రంగారావు గారు. కాని వరుధిని ఫలితం రామానందంను, ముఖ్యంగా రంగారావును కృంగదీసింది. ఈ చిత్రం ఫ్లాప్ అవడంతో రంగారావు నిరాశా నిస్పృహలకు గురయ్యారు. వరుధిని చిత్రం ఫెయిల్యూర్ అయిందన్న వార్తను రామానందం గారు చెప్పినప్పటి నుంచి చాలా రోజులు మానసికంగా కోలుకోలేకపోయారు ఎస్వీ రంగారావు. రంగారావులో ఎన్నో ఆలోచనలు.

ఏమిటి నా జీవితం? ఇక సినిమా జీవితానికి స్వస్తి పలకాలా? వరోధిని చిత్రాన్ని ఎంతో కష్టపడి చేశాను, కాని ఫలితమేమిటి? ఇలా వచ్చింది. రేపు అయినవాళ్ల ముందుకు ఎలా వెళ్లడం అని రంగారావు ఆలోచించారు. సినిమా హిట్ అయితేనే ఇక్కడ అవకాశాలు, ఫెయిలైన నాలాంటి వాళ్లకి ఇక్కడ అవకాశాలు ఎందుకు వస్తాయి? పోనీ నేను నా పాత్ర వరకైనా బాగా చేశాననుకుంటున్నారా, బాగా చెయ్యలేదనుకుంటున్నారా? మొదట్లో కొన్ని రోజులు భయపడుతూ చేసిన మాట వాస్తవమే. అయితే సినిమా పరాజయానికి కారణం నేనే అవుతానా? కాని సినిమా జయాపజయాలను సినిమా ఫీల్డ్లో హీరోకే కదా అంటగట్టేది అని రంగారావు పదే పదే ఆలోచించారు. ఇంకా ఇక్కడ ఉండి లక్ష్యాన్ని సాధించుకోవాలా, ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలా అనే ఆవేదన, నిర్వేదం ఆయన్ను కొన్ని రోజులపాటు బాధపెట్టాయి. కాని నిండైన ఆ మనిషి నెమ్మదిగా మనసును నిదానపరుచుకున్నారు. ఆ సమయంలో కనుక మనసును నిదానపరుచుకోకుండా ఆవేదనను ఆయుధంగా తీసుకుంటే, కాని రంగారావుకు అదిగో సుదూరాన కఠినమైన లక్ష్యం కనిపించింది. అదే ఆయనను ముందుకు నడిపించింది. కాని రాత్రిపూట ఆలోచనలు ఆయనను తినేస్తున్నాయి. ఏ మనిషి ఈ భూమ్మీద ఏ క్రియను తలపెట్టాలో, మానవాళికి ఆ వ్యక్తి ద్వారా ఎలాంటి ప్రయోజనం సిద్ధించాలో భగవంతునికి మాత్రమే తెలుసు. అందుకే ఏ వ్యక్తి జీవితమూ అక్కడ నిష్ప్రయోజనం కాదు. కనుక వీడు పనికొస్తాడు పనికిరాడు, ఒక మనిషి జీవితాన్ని నిర్దేశించటానికి మనమెవరం అని అనుకున్నారు ఎస్వి రంగారావు.

0: రాజాగ్ని ఉల్లంఘించే ప్రమాదం.
1: ఎవరో చూస్తూ పాత్రయోగం చేసి సభలో ప్రవేశిస్తున్నారు.
2: ఆ లోపంలో నా శాసనాధికారం
3: రాజుభిమాని రా.
0: ఆపకరాదా
3: అటు వచ్చి పెట్ట.
0: ఆగండి ఆగండి, ఆవేశ పడకండి. ఇతనెవరో ఎరుగుదువా?
2: ఎవరైనా సరే శాసనాధికారి క్షమార్హుడు కాడు.
0: శాంతంగా వినవయ్యా, ఈ వీరుడు పులస్య బ్రహ్మపౌత్రుడు, శివభక్తాగ్నేశ్వరుడైన రావణాసురుడు.
2: అందుకే హరిభక్తులు అవమానిస్తున్నాడు. ఈ తామసుని క్షమించను.
3: ఈ హాత్రవేషిని నేను క్షమించను. ఈ విష్ణు భక్తుడి క్రమ నేను చూస్తాను.
0: చూడండి, హరిహరుల పేరుతో ఆవేశాలు పెంచుకొని లోకాలు ధ్వంసం చేస్తారా? మీ అజ్ఞానానికి దురభిమానానికి ప్రపంచాన్ని బలిచేస్తారా? మతం పేరుతో ఆత్తులు బంధువులు కళ్యాణికి కాలుదువుతారా?

0: అందుకే హరిభక్తులను అవమానిస్తున్నాడు. ఈ తామసుని క్షమించను.
1: ఈ హరద్వేషిని నేను క్షమించను. ఈ విష్ణు భక్తుడికి క్రమ నేను చూస్తాను.
2: చూడండి, హరిహరుల పేరుతో ఆవేశాలు పెంచుకొని లోకాలు ధ్వంసం చేస్తారా? మీ అజ్ఞానానికి దురభిమానానికి ప్రపంచాన్ని బలిచేస్తారా? మతం పేరుతో ఆత్తులు బంధువులు కళ్యాణికి కలదూగుతారా? సర్వనాశనం చేస్తారటయ్యా. హరిభక్తుడై హరిని దూషించిన, హరభక్తుడై హరిని ద్వేషించిన మోక్షం రాదని వేదాలు పోషిస్తున్నాయి. నా మాట విని ఒక్కసారి మీ మనసును తెరిచి చూడండి. హరి వేరు, హరుడు వేరు కాదు. సర్వజీవాంతర్యామి అయిన భగవంతుడు ఒక్కడే.
0: జ్ఞానోదయం ఏంటి మహర్షి? లంకేశ్వర, ఆవేశంలో ఏమేమో అన్నాను, మన్నించి నా ఆతిథ్యం అంగీకరించు.
3: ఎస్వీఆర్ జీవితం బ్రహ్మాండమైన ఒక ప్రయోజనం కోసమే ఆరంభమైంది. ఎందరో గొప్ప వాళ్ళలా రంగారా కూడా అనుకున్న లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి మొదటి చిత్రానికే ఎంతో శ్రమించారు. ఆ తర్వాత ఇంకెంతో శ్రమ, ఇంకెంతో కృషి చేశారు. చిత్ర పరిశ్రమలోని కొద్ది మందిలా రంగారావు కూడా స్వయం కృషితోనే జీవితాన్ని ఆరంభించారు. ఆ స్వయం కృషితోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఆయన తెలుగు తమిళ ప్రజల మనస్సుల్లో కలకాలం నిలిచిపోయారంటే అది ఆయన యొక్క సంకల్ప బలమే. ఆ సంకల్ప బలం మహత్తరమైనది. ఎస్వి రంగారావు అనే వ్యక్తిని ఒక్కనిగా చూస్తే చలనచిత్ర రంగాన ఎప్పటికీ ఒకే ఒక్కనిగా కనిపిస్తారు. కాని చూసే వ్యక్తికి రాగద్వేషాలు ఉండకూడదు. మరి ఎందరో మహానటులు, కాని వారిలో ఎస్వీఆర్ ఒక్కడే.

0: మీరింతవరకు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారికి నీరాజనాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ముందుగా వినండి బొమ్మరిల్లు చిత్రం నుండి. మురళి ప్రియా ప్రకాష్ కులశేఖర్ దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట బొమ్మరిల్లు చిత్రం నుండి.

0: మిస్టర్ రామ, దీన్ని బాగా తందామా?
1: ఇది పేరెంట్స్ కి పరీక్ష,
0: ఇది బ్రదర్ కి శిక్ష.
1: దీనికి యాంటీబయాటిక్ లేదా?
0: దీనికి నీరసం రాదా?
1: దీంతో మాట్లాడను,
0: దీంతో ఆట్లాడను.
1: ఇదో సైతాన్,
0: ఇదో తూఫాన్,
2: ఇదో నా బంగారు పాపా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:02. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అడవి దొంగ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: ఏంట్రా చల్లగా ఉందని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోయావా? బడుద్దాయి, ఒళ్ళు మరుగు బాగా పెంచేస్తున్నావురా. ఏది ఉంటున్నావు, బండలు కొండలు తిన్నావా, లేకపోతే సోప్ వేసి పెంచుతున్నావా? రాస్కెల్.
1: నాకు బాగా అనిపిస్తుందండి, చెవుడు నాకు కాదు మా అన్నయ్యకి. మేమిద్దరం కావల పిల్లలం.

ఒకటే సరదా, కలలు కనక కథలు వినక మర్యాద. ఈ పరిచయం, ఈ అనుభవం మొత్తం.

0: జగమే సగమై యుగమే క్షణమై ఉందామా వలేసి కలేసి నిలేసి మనసున ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంగి భామా
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినండి భద్ర ఈ చిత్రంలో నుండి రవివర్మ పాడిన పాట

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Journalism and quality of service. The Department of Youth Affairs today organized an industry association conclave of My Bharat in New Delhi. Leading industry bodies, including ASSOCHAM, FICCI, CAIT, and CII, participated in the conclave. The event aimed to introduce the My Bharat ecosystem to industry stakeholders and invite industry associations, corporates, and public sector undertakings to join the initiative. The conclave also focused on exploring frameworks for future collaboration on youth development and aligning national youth goals with industry-led initiatives. Speaking on the occasion, Union Minister for Youth Affairs and Sports, Dr. Mansukh Mandavia, said the youth of the country are the key drivers in realizing the vision of a Vikasit Bharat by 2047. The annual Sri Amarnath Yatra began this morning from both Pahalgam and Baltal routes in Jammu and Kashmir. Lakhs of devotees from across India are expected to undertake the sacred journey to the Amarnath Cave Shrine during the 57-day-long pilgrimage. Pilgrims travel to the holy Amarnath Cave, located at an altitude of nearly 3,888 meters, to seek the blessings of Lord Shiva and witness the naturally formed ice shivling. The Yatra will culminate on August the 28th, coinciding with the festival of Raksha Bandhan. In Ukraine, 27 people have been killed and 90 others were injured in massive drone and missile strikes by Russia on capital Kiev. Damage was recorded in 30 locations across Kiev, mainly residential buildings and civilian infrastructure. Russia's defense ministry said in a statement the deadly bombardment on Wednesday night was in response to Ukraine's long-range strikes on its civilian infrastructure. In the FIFA World Cup, Switzerland defeated Algeria 2-0 to reach the round of 16. In Vancouver in Canada, Switzerland will face either Colombia or Ghana on Tuesday at the same venue, aiming to reach the quarterfinals for the fourth time in their history. In another match, Spain defeated Austria 3-0 in the round of 32 at Los Angeles Stadium in Inglewood, California, to book a place in the round of 16. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాద్యం వింటారు. ముందుగా ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
9: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
10: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: ఇప్పుడు వినండి ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్ వాద్యం.

0: మీరింతవరకు ఉస్తాద్ విలయత్ ఖాన్ గారి సితార్వాద్యం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హిమాలయాల్లో మన్సు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత, సేవాభావాలను మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పెహల్గాం, బల్తల్ రెండు మార్గాల ద్వారా వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈ ఉదయం ప్రారంభమైంది. 57 రోజుల పాటు సాగే ఈ పవిత్ర తీర్థయాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ గుహాలయాన్ని సందర్శిస్తారు. భక్తులు దాదాపు 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించి శివుని అనుగ్రహాన్ని పొందేందుకు సహజ సిద్ధంగా ఏర్పడే మన్సు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఈ పవిత్ర యాత్ర చేపడతారు. రక్షాబంధన్ పండుగ రోజైన 28వ తేదీన అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ ఉదయం నున్వాన్, బల్తల్ జంట బేస్ క్యాంపుల నుంచి అమర్నాథ్ గుహాలయానికి బయలుదేరింది. బంబం భోలే హరహర మహాదేవ మంత్రోచ్చారణల మధ్య వేలాది మంది యాత్రికులు ఈ ఉదయం గుహాలయానికి తమ కఠినమైన ఆధ్యాత్మికంగా కీలకమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. 57 రోజుల తీర్థయాత్రలో భాగంగా పవిత్ర క్షేత్రంలో శివుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు అనంతనాగ్ జిల్లాలోని నున్వాన్ పహల్గాం నుండి 48 కిలోమీటర్ల మార్గాన్ని, అలాగే గండర్బల్ జిల్లాలోని బల్తల్ నుండి తక్కువ దూరంతో కూడిదైనప్పటికీ ఎత్తైన 14 కిలోమీటర్ల మార్గాన్ని ఎంచుకుంటారు. యాత్ర సజావుగా సాగేందుకు వీలుగా ఈ రెండు మార్గాల్లోనూ వైద్య శిబిరాలు, విశ్రాంతి కేంద్రాలు, లంగర్లు, తాగునీటి కేంద్రాలు, నిరంతర వాతావరణ పర్యవేక్షణతో కూడిన సమగ్ర ఏర్పాట్లు చేశారు. తీర్థయాత్ర సురక్షితంగా జరిగేందుకు ఎటువంటి లోటుపాట్లు లేని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. యాత్రికుల రెండో బ్యాచ్ ఈ ఉదయం జమ్మూ నుంచి బయలుదేరింది. ఈ మధ్యాహ్నం తర్వాత కశ్మీర్లోకి చేరుకునే అవకాశం ఉంది. జమ్మూ కశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్ర చేపడుతున్న భక్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్రికులకు ఒక లేఖ రాస్తూ వార్షిక అమర్నాథ్ యాత్రను దేశ ఆధ్యాత్మిక సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతలో ఒక శాశ్వతమైన అధ్యాయంగా మోదీ అభివర్ణించారు. మన్సు శివలింగం, బాబా బర్ఫానీ యొక్క దివ్య దర్శనం లక్షలాది మంది భక్తుల జీవితాల్లో మరపురాని అత్యంత పవిత్రమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. తీర్థయాత్ర సమయంలో భక్తులు 5 సంకల్పాలు చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. యాత్ర పొడవునా పరిశుభ్రత పాటించడం, భద్రతా పరిపాలనాపరమైన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించడం, వోకల్ ఫర్ లోకల్ చొరవ కింద తమ ప్రయాణ ఖర్చుల్లో కనీసం 10% స్థానిక ఉత్పత్తులపై ఖర్చు చేయడం, ఏక్ పేడ్ మాకే నాం ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు రక్షాబంధన్ పర్వదినాన్న తోబుట్టుకు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం, తమ విధుల నిజాయితీతో నిర్వహిస్తూ వికసిత్ భారత్ విజన్కు సహకరిస్తూ నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని కలిగి ఉండడం ఈ తీర్మానాలని ప్రధానమంత్రి చెప్పారు. అమర్నాథ్ యాత్ర భక్తి, సాంస్కృతిక ఐక్యత, సేవా విలువలను నిరంతరం బలోపేతం చేస్తుందనే నమ్మకాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. బాబా అమర్నాథ్ ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా సరికొత్త శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, పరిపాలనాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి ఆయన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ప్రధానమంత్రి రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. విమానయాన ఆధారిత అభివృద్ది, తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను బలత్రాలోని పాచిపద్రా వద్ద ఆయన దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో జైపూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 చేపడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54 మంది
54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు కూడా అందజేస్తారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ సందర్శిస్తారు. సానంద్ లోని సీజీ సెమీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం భారత్ సెమీ కండక్టర్ తయారీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నారు. 7,500 కోట్ల రూపాయల పైగా మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ సమక్షంలో ఈ సదస్సు జరుగుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం జారీ చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. పంచాయతీరాజ్ సంస్థలు తమ సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం గురించి కూడా ఈ విషయంలో చర్చిస్తారు. యువజన వ్యవహారాల శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మై భారత్ పరిశ్రమల సంఘాల సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో అసోచామ్, ఫికీ, సిఐఐ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. మై భారత్ ఇకోసిస్టమ్ను పరిశ్రమల వాటాదారులకు పరిచయం చేయడం, అలాగే ఈ చొరవలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక సంఘాలను, కార్పొరేట్ సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానించడం, యువత అభివృద్దిపై భవిష్య సహకారం కోసం అవసరమైన ప్రణాళికలు అన్వేషించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం, సుస్థిరమైన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ది తదుపరి దశ నడిపించేందుకు అనుకూలమైన స్థితిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఇండియా ఫ్రాన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పురోగతి, సప్లై చైన్ వైవిధ్యీకరణ, ఇంధన పరివర్తన, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన మార్పులకు లోనవుతుందని పేర్కొన్నారు. వికసిత్ భారతదేశంగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఫ్రాన్స్ వ్యాపారవేత్తలను, పెట్టుబడిదారులను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు.

ఆపరేషన్ అమిస్తాద్ కింద భూకంప బాధిత వెనిజులాకు భారత్ తన మానవతా సహాయాన్ని మరింత ముమ్మరం చేసింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వైద్య సహాయక చర్యలకు సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ వెనిజులాలోని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇండియన్ ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా సౌత్ అమెరికన్ దేశమైన వెనిజులాలో భారత్ చేపట్టిన మానవతా సహాయక చర్యలు, వారి నాణ్యమైన సేవల కారణంగా అక్కడ ప్రజల నుంచి విస్తృతంగా ప్రశ్నలు వస్తున్నాయని వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో కెనడాలోని వ్యాంకోవర్ లో జరిగిన మ్యాచ్ లో స్విట్జర్లాండ్ 2-0 గోల్స్ తేడాతో అల్జీరియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు చేరుకుంది. మరొక మ్యాచ్ లో కాలిఫోర్నియాలోని ఇంగల్ వుడ్ లో జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్ట్రియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 గంటలకు ఆర్లింగ్టన్ లో జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈజిప్ట్ తో తలపడుతుంది.

సెమీఫైనల్స్కు చేరుకుంది. మరొక మ్యాచ్లో కాలిఫోర్నియాలోని ఇంగల్వుడ్ లో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో ఆస్టియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. పోర్చుగల్ కూడా క్రొయేషియాను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. ఈ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:30 ఆర్లింగ్టన్ లో జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఈజిప్ట్ తో తలపడుతుంది. అంతకుముందు బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నార్వే, కెనడా, మొరాకో, బ్రెజిల్, పారాగ్వే జట్లు ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించాయి. శ్రీలంకతో వచ్చే నెల 15 నుంచి 27 వరకు జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి తేదీలు ప్రకటించింది. వచ్చే నెల 15 నుంచి గాలీలో తొలి టెస్ట్ మ్యాచ్, 23 నుంచి కొలంబోలో రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతాయి. విశేషాలు మరొకసారి. హిమాలయాల్లో మంచు శివలింగ క్షేత్రమైన అమర్నాథ్ కు వార్షిక యాత్ర ఈరోజు ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర మన దేశంలో విశ్వాసం, సాంస్కృతిక ఐక్యత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ ప్రస్థానంలో పాలు పంచుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతోంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, బెల్జియం, అమెరికా, ఇంగ్లాండ్ రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ముందుగా అభ్యుదయం కథానిక వింటారు.
1: వాసంతి తన తండ్రి గొరయ్యను తీసుకుని కులపెద్ద ఇంటికి బయలుదేరింది. తోవలో నడుస్తున్నారన్న మాటే గాని ఇద్దరి మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇద్దరూ కులపెద్ద ఇంటికి వెళ్లేటప్పటికీ అతనితో పాటుగా మరొక నలుగురైదుగురు కులసంఘం పెద్దలు కూర్చుని ఉన్నారు. అక్కడికి వెళ్లి అందరికీ నమస్కరించి ఒక వారుగా నిలబడ్డారు వాసంతి, ఆమె తండ్రి గొరయ్య. ఏంది గొరయ్య, నీకు మునిపే చెప్పి ఉంటుంది కదా, మరి ఆ మాట ఏం చేస్తువి అని కొంచెం కటువుగానే అడిగాడు కులపెద్ద. నిజమే దద్దా నువ్వు చెప్పింది, కానీ పిల్ల పిశాచి మాట వినకపోతే నేనేం చేయాలా అన్నాడు వాసంతి తండ్రి కొంచెం మనసు చిన్నబుచ్చుకుంటూ. ఏందమ్మా చిన్న బిడ్డవి, మేం చెప్పిన మాట వినే పనే లేదా నీకు అని గట్టిగా కసిరినట్టు అడిగాడు మరొక కులపెద్ద సొండయ్య. కొంచెం ఏడుస్తున్నట్లుగా ముఖం పెట్టింది వాసంతి ఆ మాటకి. అక్కడనే ఉన్న మరో కులపెద్ద పొత్రి, అమ్మి అట్ట ఏడ్చే పని బాళ్లే, మేం నీకేం చేయమంటమి, పెండ్లి గదా చేసుకునమంటమి, ఆ మాత్రం దానికి అట్టాయి తవేమమ్మి, స్పష్టంగా చెప్పబడలే, నీ మనసులో ఏముండదో, మాకెట్లెరికైతే చెప్పు అన్నాడు. ఆయన అలా అనేటప్పటికీ వాసంతి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. అది కాదు పెద్ద అని ఏదో చెప్పబోయింది. ఇంతలోనే కొంచెం ఆవేశపరుడైన మరో కులపెద్ద గుగులయ్య వచ్చి ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. అంతలో మిగతా కులపెద్దలందరూ వచ్చి అతన్ని అడ్డుకున్నారు. ఏ ఏందబ్బా, ఎదిగిన ఆడబిడ్డ మీద చెయ్యి వేస్తుండావే, బుద్ధి లేదా నీకు, ఏం జరిగిందో ఏమో మాట్లాడాలే, అంతేగాని అట్ల చేస్తే అట్లా అని అతనిని కసిరి ఒక పక్కగా లాగారు. అంతలో చుట్టుపక్కల ఉన్న స్త్రీలు కూడా పోగయి వాసంతి దగ్గరకు వచ్చి ఆమెను ఓదార్చసాగారు. కొందరు ఆమెకు బుద్ధులు చెప్తున్నారు. కులపెద్ద కొంచెం గట్టిగా అందరూ కూర్చోండి మాట్లాడబాకండి అనగానే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ కూర్చున్నారు. అసలు జరిగిందేమో తెలియాలంటే మనం ఒక వారం వెనక్కి వెళ్దాం. వాసంతి గొరయ్యకున్న ఏకైక సంతానం. భగవంతుడి దయ అనుకోవాలో, వాసంతి పూర్వపుణ్య ఫలం అనుకోవాలో గాని మాకు లాంటి తక్కువ జాతిలో పుట్టినప్పటికీ చక్కని చుక్కలాగా ఉంటుంది వాసంతి. ఆదాటగా చూస్తే ఏ పెద్ద కులం పిల్లో అనుకుంటారు, కానీ తను పుట్టింది మాత్రం ఊరి చివరి ఉండే వాడలో అని వాడవాడంతా ఒకటే మాట అంటుంటారు. ఎందుకంటే వాసంతిలో శారీరక సౌందర్యంతో పాటు మానసిక సౌందర్యం కూడా అధికంగానే ఉంటుంది. అన్నిటికంటే మించి అమ్మాయి చాలా తెలివైంది. ఈ విషయం ఆమె తండ్రి కంటే బాగా శిక్షణ ఇవ్వగలిగితే చక్కటి విద్యార్థిగా రాణిస్తుంది అని గమనించిన రామనాథశాస్త్రి వాసంతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టారు. ఆయన జాతి, మతం, కులం, వర్ణం

వర్గభేదాలు ఏమాత్రం పాటించని వ్యక్తి. తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని తన శిష్యులకు సరాసరిగా పంచిపెట్టాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి. అందుకే ఖచ్చితంగా వాసంతిని మంచి విద్యార్థినిగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. అప్పటి నుండి ఆ పిల్లకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడం మొదలుపెట్టారు. చదువు వల్ల వచ్చే లాభాలు ఆమెకు ఆ చిన్న వయసు నుంచే అర్థం కావడం మొదలుపెట్టాయి. దాంతో వాసంతి చాలా చక్కగా చదువుకుంటోంది. కానీ ఆ కులంలో ఆ పాటి 7వ తరగతి వరకు చదివిన విద్యార్థిని అంటూ ఎవ్వరూ లేరు. అసలు మగపిల్లలే అక్కడ చదువుకోరు, ఇంకా ఆడపిల్లకు చదువు ఎక్కడ? వాసంతిని ఉన్నపాటుగా చదువు మాన్పించి కూలీ నాలికి పంపించాలని కుల పెద్దల ఆలోచన. ఇలా చదువు సంధ్య అంటూ ఊళ్ళు పట్టుకు తిరిగితే దీన్ని రేపు ఎవడికిచ్చి ముడేస్తాం అని వాళ్ల భయం. అప్పుడు మెల్లగానైనా తన స్వరాన్ని గట్టిగానే వినిపించింది వాసంతి తల్లి కుంకమ్మ. అదేం లేదయ్యా, పిల్ల చదువుతాంది కదా, చదవనీయండి. ఏనాడు పెండ్లి యోగం ఉంటే ఆనాడు పెండ్లి చేసి పంపిద్దాం అంటూ వారి మాటను దాటవేస్తూ ఉండేది. ఆ ప్రాంతంలో విజయరామరాజు చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. గత 7-8 తరాలుగా వారి వంశం వారే ఆ ప్రాంతంలో రాజులుగా ఉండేవారు. రాజులు పోయి స్వతంత్ర భారతదేశం ఏర్పడిన వెంటనే వారే ప్రజారక్షకులుగా ప్రజాపాలకులుగా కూడా మారారు. విజయరామరాజు కొడుకు రాఘవరాజు యువకుడు, లండన్లో చదువుకొని వచ్చాడు. ఆదర్శభావాలు ఎక్కువ. దాంతో రాఘవరాజు ఎలాగైనా ఒక దళిత వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆశించాడు. దానివలన అందరమన్నన పొందవచ్చు, అంతేకాక రాజకీయంగా కూడా అది తనకొక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అని ఆలోచించుకున్నాడు రాఘవరాజు. అందుకే అతను ఎలాగైనా ఒక దళిత చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇదే వార్తని తనకు తెలిసిన వారందరి దగ్గర చెప్పి పంపించాడు. తాను ప్రసంగించే ప్రతి సభలోనూ ఈ విధమైన ప్రకటన చేస్తూ ఉండడం, కులాల మధ్య అంతరాలు తుడిచేయాలని ఆశించడం చూసి ఈ కొత్త తరహా ప్రతిపాదనకి అందరూ సమ్మోహితులైపోయారు. అనతి కాలంలో రాఘవరాజు తన తాత ముత్తాతలను మించిన పాపులారిటీ సంపాదించుకున్నాడు. రాఘవరాజు ప్రస్తావన గురించి వాసంతి నివసించే గ్రామంలోని కులపెద్దలకు కూడా తెలిసింది. తల్లి కుంకమ్మ వాసంతిని ఎందరూ వద్దు వద్దన్నా పెద్ద చదువులు చదివించింది. అంత చదువు చదువుకున్న ఆడపిల్ల మన సమాజంలో ఎవ్వరూ లేరు. కాబట్టి వాసంతి లాంటి చదువుకున్న అమ్మాయిని రాఘవరాజు లాంటి పెద్దింటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మన అందరికీ మేలు జరుగుతుంది అని ఎంతగానో ఆశించారు. మన ఇంటి ఆడబిడ్డ పెద్దింటిలో ఉంటే మనకెంత గొప్పగా గర్వంగా ఉంటుందో కదా, అప్పుడు మనం కూడా అందరిలాగా తలెత్తుకొని తిరగొచ్చు. మనలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మన బిడ్డ తప్పక గొడుగైతుంది, ఇంత మంచి అవకాశం చేయజారనివ్వరాదు అని తమలో తాము చర్చించుకున్నారు. ఆ విషయం మీద మాట్లాడడానికి ఇప్పుడు వాసంతిని ఆమె తండ్రిని కుల సంఘం సమావేశానికి రమ్మని పంపించారు. ఇంకా మనం కూడా ప్రస్తుతానికి వద్దాం. వాసంతి, ఇప్పుడు చెప్పురా తల్లి, రాఘవరాజు లాంటి పెద్ద మనిషిని పెండ్లాడేదానికి నీకేమి నొప్పి అని ఒక్కొక్కళ్ళు అడగడం మొదలుపెట్టారు. నీవు గనక పెద్దింటి కోడలవై ఉంటే మా అందరి జీవితాలు బాగుపడతవి అని కూడా ఆమెకు ఎంతగానో నచ్చ చెప్పారు. దానికి వాసంతి నెమ్మదిగానైనా సరే దృఢస్వరంతో ఒకటే ప్రశ్న వేసింది. సరే దద్దా, నేను వాళ్ళ కులంలోకి పోతా, అట్లా పోతే ఏమవుతుంది, నేను రాజునైతనా? అప్పుడు మీ అందరితో నాకేం సంబంధం ఉంటుంది, నాకు ఖచ్చితంగా తెగేసి చెప్పండి అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకు ముఖాముఖాలు చూసుకున్నారు కుల పెద్దలందరూ. అంటే ఏందమ్మి నువ్వనేది, రాజుబాబుని పెళ్లి చేసుకునేది లేదా అని ఇంకొకళ్ళు ఉక్రోషంగా అడిగారు. వారి దృష్టిలో అంత పెద్ద కులస్తులు మన స్థాయికి దిగివచ్చి మన ఇంటి పిల్లను తీసుకుపోతామన్నది చాలా గొప్ప విషయం, నేటి వరకు ఎక్కడా ఇలాంటిది జరగనే లేదు అని వారి ఉద్దేశం. కానీ వాసంతి ఆలోచన వేరే విధంగా ఉంది. దద్దా, నేనొక్క మాట చెప్తా వింటారా, వాని కులం వానికెక్కువైతే నా కులం నాకెక్కువేనే, నేనేమైనా పనికి మాలిందా అన్న, వాళ్ళేందే మనల్ని ఉద్ధరించేది, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. పెండ్లి చేసుకున్నంత మాత్రాన ఏమైతుంది దద్దా, నాకు కావలసింది పెండ్లి కాదు, మన జాతి అభివృద్ధి చెందాలి, మన జాతి వాళ్ళంతా తలెత్తుకొని గర్వంగా నిలబడాలి, అది మాత్రమే నాకు కావాలి. దీనికి పెద్ద జాతి వాడిని పెండ్లి చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఉపాయం కాదు దద్దా, నేను రాజుని పెండ్లి చేసుకునేది లేదు, మన జాతిలోనే బాగా చదువుకున్నోడిని నేను పెండ్లి చేసుకుంటా, అంతకంటే ముందు మన జాతిని ఎలా ఉద్ధరించాలి అన్నది నేను ఆలోచిస్తా. దయచేసి ఇప్పుడు మధ్యలో నా పని ఆపమని నన్ను ఇబ్బంది పెట్టకండి. మన బిడ్డలు ఎలా బాగుపడాలి, ప్రభుత్వం మనకు కల్పించిన సదుపాయాలని మనం ఎలా పొందాలి, ఏ విధంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకు.

0: మనల్ని వెలివేసిన వారి చేతనే దండం పెట్టించుకోవడం ఎట్లా అన్నది తెలుసుకుంటా అని ఖచ్చితంగా తన మనసులో మాటను తెలియజేసింది వాసంతి. వాసంతి మాటలకు ఏమని సమాధానం చెప్పాలో అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. ఈమె చెప్తున్నది ఒక పక్క నిజమే అనిపిస్తున్నా మరొక పక్క అసాధ్యంగా తోస్తోంది. మన అందరి బ్రతుకులు ఇలా మట్టిలో పిసుక్కుపోయినా పర్వాలేదు, కనీసం వాసంతి లాంటి చదువుకున్న అమ్మాయి జీవితం బాగుపడాలి అని వారు ఆలోచిస్తున్నారు. కానీ వాసంతి ఆలోచన వేరే విధంగా ఉంది. ఆమెకు తన జాతి పట్ల, తన కులం పట్ల, తన వర్గం పట్ల చాలా గౌరవం ఉంది. తాము ఎందులోనూ తక్కువ కాదు అనే ఆలోచన ఆమెను ముందుకు నడిపిస్తోంది. అంతేకాక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి ఆమె నర నరాన రగులుతోంది. తన ఉపాధ్యాయుడైన రామనాథన్ చెప్పిన ప్రతి ఒక్క మాట ఆమె చెవుల్లో గిర్రుమంటోంది. ప్రపంచంలో ఎవ్వడూ రంగు, కులం, రూపం, వర్ణం, వర్గాన్ని బట్టి గొప్పవాడు కాడు, కేవలం జ్ఞానం మాత్రమే మనిషిని ఉన్నతుడిగా చేస్తుంది అని ఆయన చెప్పిన మాటలు ఆమె చెవుల్లో నేటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. అందుకే వాసంతి ఎవ్వరి మాటను లెక్క చేయలేదు. కుల పెద్దలను ఒప్పించి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంది. ఆమె చదివిన చదువులు ఆమెకు తన సమాజాన్ని ఉద్ధరించుకోవడానికి వీలైన అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టాయి. ఆనాడు వాసంతి ఒక సభకు హాజరు కావలసింది. ఆ సభలో రాఘవరాజు కూడా ఒక పక్కన కూర్చున్నాడు. వాసంతి చాలా ధైర్యంగా లేచి మైక్ వద్దకు వెళ్ళింది. ఈ కడగట్టు జాతిలో పుట్టడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో మా జాతి పెద్దలకు జరిగిన అవమానాలను వారి నోటితో చెప్పగా నేను చాలాసార్లు విన్నాను. నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నా ఫ్రెండ్స్ ఎవరి ఇంటికి వెళ్ళినా వీధిలోనే నిలబడేదాన్ని. నాకు ఏదన్నా తినడానికి పెడితే ఓ ఆకులో పెట్టి పైనుండి ఎత్తి నా దోసిట్లో వేసేవారు. నాకు ఎవ్వరూ గ్లాసులో నీళ్లు ఇచ్చేవారు కాదు, ఎందుకంటే నేను ముట్టుకుంటే గ్లాస్ మైలపడిపోతుంది, అపవిత్రమైపోతుంది. అలాంటిది ఈనాడు నా చదువు, నా ఉద్యోగం నన్ను ఇంతమంది గొప్పవారి కంటే ఎత్తును నిలబెట్టాయి. స్త్రీని అయినంత మాత్రాన, కడగట్టు జాతిలో పుట్టినంత మాత్రాన నేను తక్కువ కాదు అని నిరూపించుకునే అవకాశం నాకు దొరికింది. మీరందరూ కూడా చదువుని నిర్లక్ష్యం చేయకుండా సొంత కాళ్లపై నిలబడి మన సమాజానికి మేలు చేయాలని కోరుకుంటున్నాను. నేను నాలాంటి భావాలే కలిగిన నా ఉద్యమంలో భాగస్వామి అయిన రామకృష్ణని వివాహం చేసుకుంటున్నాను అంటూ తన వివాహ ప్రకటన కూడా ఆ సభ మీద నుండే చేసింది వాసంతి. వాసంతిని చూసిన ఆమె తల్లిదండ్రుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజల రాలుతున్నాయి. సభ ప్రారంభానికి ముందే వాసంతిని అగ్రకులాల వ్యక్తులు ఎందరో పూలదండలు, బొకేలతో సత్కరించారు. తనకు వారు తెచ్చిన కానుకలను వాసంతి చిరునవ్వుతో స్వీకరించింది. రూల్ పొజిషన్ బట్టి నేను చేయగలిగిన సాయం మీకందరికీ తప్పక చేస్తా అని హామీ ఇచ్చింది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక ఉత్తమ మహిళగా, దళిత ఉద్యమకారిణిగా, కవయిత్రిగా, రచయిత్రిగా, ప్రభుత్వ ఉద్యోగినిగా, సమాజ సేవికగా ఎన్నో రంగాల్లో బహుముఖ ప్రజ్ఞను చూపిస్తున్న వాసంతిని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ కొనియాడారు. ఆమెను శాలువలతో సత్కరించడానికి పోటీపడ్డారు. ఆమె జాతికి చెందిన ప్రతి ఒక్కరికి నిజంగానే కనుల పండుగగా ఉంది. వారి దృష్టిలో ఆ సన్మానం వాసంతికి కాదు, తమకే జరిగింది అన్నంత ఉత్సాహంగా ఉంది. ఈనాడక్కడ చదువుకొని పిల్లలు లేరు, చదువు విలువ తెలియని విద్యార్థి లేడు.
1: మీరింతవరకు అభ్యుదయం కథానిక విన్నారు.

0: ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మరొక అంశం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రసంగం వింటారు.
1: భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి దానికోసమే తన ప్రాణాలను అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 22 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 పాండంగి అంటే పద్మనాభం అనే గ్రామంలో వెంకట్రామరాజు, సూర్య నారాయణమ్మ అనే దంపతులకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె కూడా ఉంది. ఆమె భర్త దంతులూరి వెంకటరాజు. సీతారామరాజుకు సత్యనారాయణరాజు అనే సోదరుడు కూడా ఉన్నాడు. అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలు పేరు శ్రీరామరాజు. సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని, ఇతడు సంసార బాధ్యతలు స్వీకరించటానికి విముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక తన పేరును సీతారామరాజుగా మార్చుకున్నాడని వ్యవహారిక గాథ. 1908 గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరావ్యాధికి గురై రాజు తండ్రి మరణించాడు. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చిందని చెప్పవచ్చు. రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. పినతండ్రి రామకృష్ణం రాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. ఆ కాలంలోనే చుట్టుపక్కన గల కొండల్లో, అడవుల్లో తిరుగుతూ గిరిజన జీవన విధానాన్ని గమనిస్తుండేవాడు మన రామరాజు. వత్సవాయ నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్య శాస్త్రి వద్ద ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నాడు. 1916 ఏప్రిల్ 26 ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు మన సీతారామరాజు. బెంగాలులో సురేంద్రనాథ్ బెనర్జీ వద్ద అతిథిగా కొన్నాళ్లు ఉన్నాడు. ఆ తర్వాత లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యాడు. ఇంకా బరోడా, ఉజ్జయిని, అమృతసర్, హరిద్వార్, అమరనాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలు చూశాడు. బ్రహ్మకపాలంలో సన్యాస దీక్ష స్వీకరించి యోగిగా తిరిగివచ్చాడు. 1918 మళ్లీ యాత్రకు బయలుదేరి బస్తర్, నాసిక్, పూనా, ముంబై, మైసూర్ మొదలగు ప్రదేశాలు తిరిగి మళ్లీ కృష్ణదేవిపేట చేరాడు సీతారామరాజు. మన్యం ప్రజల కష్టాలు తీర్చుతూ ఉండడం వల్ల ప్రజలకు ఇతను ఆరాధ్య దైవంలా కనిపించేవాడు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు, గిరిజనుల జీవితం తెల్లదొరల చేతుల్లో దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించేవారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాఘాతాలు చేసేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను నరకడం నిషేధించింది ఆంగ్లేయ ప్రభుత్వం. అటవీ ఉత్పత్తులను సేకరించడంలో కూడా ఇబ్బందులు సృష్టించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజుకూలీలుగా చేయవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి ఆ కూలి డబ్బులు కూడా సరిగా ఇచ్చేవారు కాదు. ఆకలి తట్టుకోలేక చింతా అంబలి తాగేవారు. కడుపులో అల్సర్లు వచ్చేవి. దీనికి తోడు గిరిజనుల పట్ల అధికారులు, కాంట్రాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారు.

ప్రయత్నించేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాలలో తిరుగుబాటు చేశారు. దీనినే హితూరి అనేవారు. ఇటువంటిదే రాగరాయ హితూరి. దీనికి నాయకుడైన వీరయ్యదొరను ప్రభుత్వం రాజవర్మంగి పోలీస్ స్టేషన్లో బంధించింది. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి, అలాగే గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయడానికి రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదుర్కొనే విధంగా తయారు చేశాడు. 30-40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడైనాడు. వారిని దురలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి, వారిని పోరాటానికి సిద్ధం చేయసాగాడు. అతని అనుచరులలో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, పెంకిపాటి ఎద్దుదొర. గిరిజనులలో కలుగుతున్న చైతన్యాన్ని గమనించిన ప్రభుత్వం రాజును గిరిజనులకు దూరంగా ఉంచదలచి అతన్ని నరసీపట్నంలో కొన్నాళ్లు, అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో కొన్నాళ్లు ప్రభుత్వాధికారుల కనుసన్నలలో ఉంచింది. అనునిత్యం పోలీసుల నిఘా ఉండేది. రాజుకు ఇది ప్రవాస శిక్ష. పోలవరంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఫజల్ ఉల్లాఖాన్ అనే వ్యక్తి సహకారంతో ఈ ప్రవాస శిక్షను తప్పించుకుని మళ్లీ 1922 సంవత్సరం జూన్లో మన్యంలో కాలుపెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఫజల్ ఉల్లాఖాన్ రాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. కనుక ఫజల్ ఉల్లాఖాన్ బ్రతికి ఉండగా తాను తిరగబడనని రాజు మాట ఇచ్చాడు. 27-7-1922 తిమ్మాపురంలో ఫజల్ ఉల్లాఖాన్ ఆకస్మికంగా మరణించాడు. ఇక విప్లవ మాధ్యమానికి సీతారామరాజు ఉద్యుక్తుడయ్యాడు. గంటందొర, మల్లుదొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజి బుక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మంది వరకు ఇతని అజమాయిషిలో తయారయ్యారట. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 22 మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడి చేసి రికార్డులను చించివేసి తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకెళ్లారు. ఆ రాత్రే 23 ఆగస్టున కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ను ముట్టడించి ఆయుధాలను తీసుకెళ్లారు. 24 ఆగస్టున వరుసగా 3వ రోజు రాజవమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అయితే ఈసారి పోలీసుల నుంచి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాకుండా అక్కడ బందీగా ఉన్న వీరయ్యదొరను కూడా విడిపించారు. వరుస దాడులతో దెబ్బతిన్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ దాడులను అందం చేయడానికి కబార్, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియమించింది. 4 సెప్టెంబర్ తన అనుచర సైనికులతో గాలింపులు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజుదళం గెరిల్లా యుద్ధరీతిలో వీరిపై దాడి చేసి అధికారులిద్దరిని హతమార్చింది. అడ్డతీగల పోలీస్ స్టేషన్పై 15 అక్టోబర్ జరిపిన దాడి మొదటి దాడుల వలే కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. 19 అక్టోబర్ రంపచోడవరం పోలీస్ స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు రాజుదళం. అక్కడ సబ్ మెజిస్ట్రేట్ను, సబ్ ఇన్స్పెక్టర్ను పిలిచి మాట్లాడాడు. దళానికి ఆయుధాలు దొరకలేదు. ఇతన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. 23 అక్టోబర్ ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన శాండర్స్ అనే సేనాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. 6 డిసెంబర్ జాన్ చార్సీ మరికొంతమంది అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెద్దగడ్డపాలెం వరిచేలలో జరిగిన ఎదురుకాల్పుల్లో 4 రాజు అనుచరులు చనిపోయారు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మన్యాన్ని దిగ్బంధనం చేశారు. 17-4-1924 సంవత్సరంలో మన్యానికి కలెక్టర్గా, అంటే స్పెషల్ కమిషనర్గా రూదర్ఫర్డ్ నియమితుడయ్యాడు. రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు కృష్ణదేవిపేట సభకు మంప మునిసిపి కూడా హాజరయ్యాడు. 2 రోజుల్లో విప్లవకారుల జాడ తెలియజేయకపోతే ప్రజల్ని కాల్చివేస్తానని కృష్ణదేవిపేట సభలో రూదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. రాజు మునిసిపి ఇంటికి వెళ్లాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టించిన వారికి

0: వేల రూపాయలు లభిస్తుంది కనుక తనని ప్రభుత్వానికి పట్టివ్వమని మునుసుబుని కోరగా, తాను అంతటి నీచమైన పనికి తలపడనని మునుసుబు తిరస్కరించాడు. తరువాత 1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటని పోలీసులకు కబురు పంపాడు. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు అతన్ని చుట్టుముట్టి రాజును బంధించి కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల వద్దకు రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రామరాజు మరణవార్తను తెలియచేయకుండా మే 8న రాజు మృతదేహాన్ని ఫోటో తీయించి తరువాత దహనం చేశారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహనదిలో కలిపివేశారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.
1: మీరింతవరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రసంగం విన్నారు.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రకటించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్టంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయలతో చేపట్టే 34 ప్యాకేజీల రోడ్డు పనుల్లో ఈ జూలైలోనే 10 ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఆర్ఎండ్బి శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి వర్షాకాలం ముగిశాక 3 షిఫ్టుల్లో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాలను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని గడువు విధించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అప్పుల అంశంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావుకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగ లేఖ రాశారు. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు బకాయిలు 90,161 కోట్లు ఉంటే 2023 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 8,21,651 కోట్ల రూపాయలకు పెంచిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ సంస్థల పేరిట భారీగా అప్పులు చేసి భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,77,58 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు వడ్డీల రూపంలో ఏకంగా 2,08,681 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని గణాంకాలతో పేర్కొన్నారు. ఈ అప్పులపై అధికారిక పత్రాలతో బహిరంగ చర్చకు తాను ఇప్పటికీ సిద్దంగా ఉన్నానని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. టెండర్ల కుంభకోణాలు, అవినీతి, పాలనలో ఆయా పార్టీల వైఫల్యాలకు సంబంధించిన వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచేలా బీజేపీ ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు ప్రకటించారు. బండి సంజయ్ సవాలుకు మద్దతుగా స్పందించిన ఆయన 2 పార్టీల వైఫల్యాలను ఎండగడతామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్దికి కేంద్రం అందించిన సహకారాన్ని కూడా ఈ చర్చా వేదిక ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడం, రవాణా వ్యయాన్ని తగ్గించేలా లాజిస్టిక్

0: నెట్వర్క్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల కీలక సమాపేశం జరుగుతోంది. ఈ సమాపేశానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులు స్థానిక సంస్థల పనితీరుపై చూపే ప్రభావం, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించిన పలు కీలక సూచనలను మంత్రి సీతక్క ఈ సమాపేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల పంపిణీ, నిల్వ సౌకర్యాల కల్పన కోసం నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్ కు 2500 కోట్ల రూపాయల రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికోసం బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2026-27 సంవత్సరానికి గాను 9.50 లక్షల టన్నుల యూరియా, 65,000 టన్నుల ఎన్పీకే, 35,000 టన్నుల డీఏపీ పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జాతీయ పత్తి ఉత్పాదక పథకం కింద తెలంగాణలోని 19 జిల్లాల రైతులకు ఉచితంగా నోటిఫైడ్ బీటీ హైబ్రిడ్ పత్తి విత్తనాలను పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి. హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయ సంచాలకులు గోపి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎంపిక చేసిన 19 జిల్లాల రైతు వేదికల్లో ఈ పంపిణీ చేపడుతున్నారు. ఇందుకయ్యే సబ్సిడీని కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున భరించనున్నాయి. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హైవోల్టేజీ బ్యాటరీ ప్రమాదాలు జరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బస్సుల సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది నిర్ణయాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమాన్ని అందివ్వడం, విద్యకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో రావడం, గోశాలకు 40 ఎకరాలు కేటాయించడం, వేములు రాజనాలయానికి ఇప్పటికే 150 కోట్లతో శరవంగా అభివృద్ధి జరుగుతుంది, రోడ్డు వెడల్పు 80 ఫీట్స్ జరుగుతా, 3వ బ్రిడ్జి నిర్మాణం జరుగుతా ఉంది.
0: రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాల సూచనలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఘనంగా ఆకాడీ పండుగ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆషాఢమాసం నెలవంక దర్శనంతో ప్రారంభమైన ఈ వేడుకల్లో వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేసులగూడ, ధనోరా, చింతల మాదర, గిన్నెదరి గ్రామాల్లో నిర్వహిస్తున్న పండుగల్లో పురుషులు దగ్గర్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి సాంప్రదాయబద్దంగా పూజలు చేసి గ్రామానికి చెందిన పశువులను అక్కడికి తీసుకెళ్లి అడవికి గ్రామానికి మధ్య సరిహద్దుగా ఒక గీత గీసి దాటుడి అనే సాంప్రదాయం ద్వారా పశువులను దానిపై దాటిస్తున్నారు. ఇక్రిశాట్ సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ICGV 2012-14, ICGV 1810-30 అనే రెండు అధిక ఒలిక్ వేరుశనగ రకాలు విడుదలకు సిద్దమయ్యాయి. పూణెలో జరిగిన ICAR వార్షిక సమాపేశంలో ఈ రకాలను గుర్తించారు. సాంప్రదాయ రకాలతో పోలిస్తే ఈ కొత్త వంగడాల్లో ఒలిక్ ఆమ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సర్వే పగడ్బందీగా, తప్పులు లేకుండా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండలం మద్దికల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, మొదట గ్రామం హద్దులు నిర్ణయించి తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భూములను రీసర్వే

చేసి మ్యాపింగ్ చేస్తామన్నారు. రీసర్వే చేయడం ద్వారా ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. అమ్మవారిపేటలో భూముల కొలతల శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు భూముల రీసర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారిగా శ్రీరామ్ మొండయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పైడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ ప్లాంట్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టంలో నాణ్యమైన రహదారుల నిర్మాణమే ధ్యేయమని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల అంశంపై చర్చించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు చర్చకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. రాష్ట పాలనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేలా త్వరలో ఒక బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు రామ్ చందర్రావు ప్రకటించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. వన్ మహోత్సవ్ వీక్ దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జూలై 7 వరకు ఘనంగా జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం మనందరి బాధ్యత. అది గుర్తు చేస్తూ ఈ చెట్లు నాటడం అనే ఈ వన మహోత్సవ పండుగని నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకు చెట్లు నాటాలి? నాటితే వచ్చే ప్రయోజనాలు ఏంటి? నాటకపోతే వచ్చే నష్టాలు ఏంటి? ఏదైనా స్పెషల్ డే మనం ఒక డే జరుపుకోవడం చూస్తాం, మరి వన మహోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నారంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదా. ఇలా అనేక విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గెస్ట్ ఫ్యాకల్టీ, అలాగే ప్యాషనేట్ టువర్డ్స్ గార్డెనింగ్, అలాగే ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్ ఇస్తూ ప్రజల్ని మోటివేట్ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తూ, అలాగే వాలంటీర్గా ప్లాంటేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తూ, ఇలా ఈ చెట్లతో మమేకమయ్యి వాటితో జీవిస్తున్న, అంటే ఒక రకంగా సెల్ఫ్లెస్ సర్వీస్ అనుకోవాలి, సోషల్ యాక్టివిస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆవిడ మనతో ఉండడం నిజంగా అభినందనీయం. వారే కోంపల్లి జయలక్ష్మి గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం జయ గారు.
1: నమస్తే అండి.
0: జయ గారు చెప్పండి, వన మహోత్సవ వీక్ మనం జరుపుకుంటున్నాం, అంటే వారోత్సవాలు జరుపుకుంటున్నాము, ఈ సందర్భంగా అసలు ఇయర్ థీమ్ ఏంటి, వారోత్సవాలు జరుపుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: తప్పకుండా అండి. ఈ థీమ్ ఈ సంవత్సరం 2026 జరుపుకుంటున్న ఈ వన మహోత్సవం కార్యక్రమానికి థీమ్ రీస్టోర్ నేచర్ అని అన్నారు, ప్రకృతిని తిరిగి పునరుద్ధరింప చేయడము. సో అండ్ ఇప్పుడు నాటే ఈ మొక్క ఫ్యూచర్ కోసం అనమాట. సో దట్ ఈస్ ద థీమ్, అది మనము కన్సిడర్ చేసుకోవాలి. మనకి ఈ వన మహోత్సవంలో భాగంగా వారం రోజుల పాటు మనము ఈ డ్రైవ్ ని మనము త్రూ అవుట్ ఇండియా కండక్ట్ చేస్తున్నాము. ఇది ఇప్పటిది కాదండి, 1950 నుంచి స్టార్ట్ అయిందనమాట. అప్పట్లో ఉన్న మన యూనియన్ మినిస్టర్ కేఎం మున్షీ గారు స్టార్ట్ చేశారు, యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా నిర్విరామంగా జరుగుతోంది. సో ఇది ఒక పండగ లాంటిది, ఒక సెలబ్రేషన్ అనుకోవచ్చు. సో ఒక ఏకంగా ఒక రోజు రెండు రోజులు కాదు, వారం రోజులు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అక్కడ మనము కొన్ని కోట్ల మొక్కలు మన భారతదేశం మొత్తం మీద నాటుతుంటాం అనమాట. సో ఈ విధంగా నాటిన మొక్కలు ఎప్పటి నుంచో నాటుతుండగా అవి చాలా పెద్ద పెద్దగా పెద్ద మొక్కలుగా అయ్యి చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. గాలి కానీ, పొల్యూషన్ ను క్లియర్ చేయడం కానీ, అలానే కొన్ని మెడిసిన్స్ ని ఇవ్వడం కానీ, సో ఇంకా టింబర్ ని ఇవ్వడం, చాలా రకాలుగా అనమాట. ఒక చెట్టు అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనిషికి. అది ఒక గాలికే కాదు, చెక్కని ఉపయోగిస్తాము అండ్ అలానే మనకి పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, మట్టిని కాపాడుతుంది. మట్టి మనకి వర్షాలు పడినప్పుడు, తర్వాత కొన్ని రకాల కెమికల్స్ వలన ఎరోషన్ అవుతుంది, అంటే అది డిగ్రేడ్ అవ్వడం అనుకోవచ్చు, అది పాడవుతుంది. సో అలాగ పాడవకుండా ఉండాలి అంటే, సాయిల్ ఎరోజ్ అవ్వకుండా ఉండాలంటే చెట్లు ముఖ్యంగా కాపాడతాయి అనమాట. సో అవి ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు నుంచి చిన్న గ్రాస్ వరకు కూడా అన్ని రకాల హైట్స్ లో ఉండే చెట్లన్నీ ఒక్కొక్క విధంగా మట్టిని సంరక్షణ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చెప్పుకుంటే ఎన్నో ఉపయోగాలు మట్టి వల్ల. మనము దాని గురించి తప్పకుండా ఈ డ్రైవ్స్ అనేది పార్టిసిపేట్ చేయాలి. నాట్

0: ఓన్లీ ఇప్పుడు వన మహోత్సవంలో మొదలు పెడితే ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడు మొక్కలు నాటడం అనేది ముఖ్య ఉద్దేశంగా ముందుకు వెళ్తూ ఉంటే మనం చాలా బెనిఫిట్స్ చూస్తాం. ఇప్పుడున్న రోజుల్లో మనం చూసాం 2026 చాలా హారిబుల్, ఎండ తీవ్రంగా ఉంది, ఎప్పుడు చూడనంత వేడి, ఎప్పుడో 100 ఏళ్ల క్రితం అని చెప్పి చెప్పారు. బట్ బాగా చల్లగా అలవాటు పడిపోయిన మనం అందరికీ కూడా ఇది ఒక సడన్ గా ఒక విధమైన ఫేస్ చేయడం కష్టమైపోయింది. ఇలా జరగకుండా ఉండాలి అని అంటే ముఖ్య పాత్ర మన మొక్కలే వహిస్తాయి. ఇది ఒక చెట్టు, మీరు నమ్మరు, వి నెవర్ బిలీవ్ దట్, అది ఒక చెట్టు ఈక్వల్ టు అంటే బాగా మెచ్యూర్ అయిన ఒక చెట్టు ఒక 10 ఏసీలతో సమానం, 10 ఎయిర్ కూలర్స్తో సమానం అనమాట. అది ఎలా అని అంటే జనరల్ గా మనము చాలా అలసిపోయిన ప్రాణము ఎండలో తిరిగినప్పుడు ఒక చెట్టు నీడ కోసం వెతుకుతాం. ఒక్కసారి దాని కిందకి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ఏంటో మనకు తెలియదు, ఏమి ఉంది చెట్టు కింద, నీడ ఒక్కటే కాదు, ఏదో చల్లదనం, నీడ వల్ల అంత చల్లదనం రాదు. అది ఏంటి అని అంటే ఇలా పెద్దగా మెచ్యూర్ అయిన ఈ చెట్లు ఉంటాయి కదా, సో అవి మన గ్రౌండ్ వాటర్ ని తాగుతాయి అన్నమాట. చాలా లోతుగా వెళ్ళిన రూట్స్ కొన్ని మీటర్స్ కిందకి వెళ్తాయి, సో ఆ రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. తాగిన తర్వాత లీవ్స్ కి అది పుల్ చేస్తాయి అన్నమాట, నీటిని స్ట్రా లాగా. సో చేసుకుని అక్కడి నుంచి ఇన్విజిబుల్ స్ప్రే అంటే మనకు కనిపించదు ఆ విధంగా ఆ చుట్టుపక్కల కొంత మేర అది స్ప్రే చేస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫాగింగ్ సిస్టమ్, మిస్ట్ సిస్టమ్ ఏవో చెప్తూ పెట్టుకుంటున్నాం. సో బట్ న్యాచురల్ గా చెట్టు అనేది మనకు కనిపించకుండా ఈ పని చేస్తుంది, అందుకనే ఆ చల్లదనం అనమాట. అందుకే ఒక చెట్టు ఈక్వల్ టు 10 ఏసీలు అని అంటాము. సో ఒక రావి కావచ్చు, మర్రి కావచ్చు, చింత, మేడి, వేప, ఇవన్నీ కూడా మన రీజనల్ ట్రీస్ అనమాట. సో మనము అందుకని పెంచాలి ఈ ఫారెస్ట్ ట్రీస్ అనేది అలా ఉపయోగపడతాయి. సో ఇందాక నేను అన్నాను రకరకాల హైట్స్ లో ఉంటాయి చెట్లు, నేలకి ఉండే గడ్డి కావచ్చు, తర్వాత బుషెస్ అంటాము పొదల్లాగా పెరిగేవి, ష్రబ్స్ అంటాము ఒక 10 అడుగులు 15 అడుగులు వరకు వెళ్లేవి, అలానే క్యానోపీ ట్రీస్ టాల్ గా వెళ్లిపోయేసి ఆకాశం అంత ఎత్తుగా కనిపిస్తాయి. సో పెద్ద క్యానోపీ, పెద్ద పెద్ద నీడలు ఇస్తాయి. సో అలా ఒక్కో చెట్టు సైజుని బట్టి అది ప్రకృతికి నేచర్ కి ఒక్క విధంగా ఉపయోగపడుతుంది. గట్టిగా వచ్చే విండ్స్ ని ఆపుతాయి కొన్ని పొలాలలో, సో దానివల్ల మామిడి తోటలు ఇవి పాడవకుండా ఉంటాయి. అలానే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఈ చెట్లు మనకి డస్ట్ ని క్లియర్ చేస్తుంది. సో ఆఫీస్ లోకి ఎక్కువ డస్ట్ వెళ్లిపోకుండా, అక్కడ పనిచేసే వాళ్ళకి చల్లదనాన్ని ఇస్తుంది, గార్డెనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడ వర్క్ చేసేటప్పుడు మనకి చల్లదనం ఎక్కువ చెట్లు ఉండడం వలన ఇది వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. అలా చెట్లు లేనప్పుడు ఒక ఎడారిగా ఉన్నప్పుడు ఎవరికి అంత ఇంట్రెస్ట్ రాదు వర్క్ చేయడానికి. సో అలా మనం ప్రొడక్టివిటీని కూడా పెంచవచ్చు చెట్ల వల్ల. అలాగా అండ్ ఇంకా చెప్పాలి అనంటే ఒక చెట్టుని వెయ్యడం అనేది ఒక షో కాదు, సో అది ఒక సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల, ఇప్పుడు చెప్పుకున్న అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలానే మనము ఈ చెట్లను ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే గిఫ్ట్ ఏ ప్లాంట్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళొచ్చు. ఈవెన్ నేను కూడా చాలా మందికి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా ఎంతో మంది ఇళ్లలో చాలా ప్రీతినిస్తున్నాయి, వాళ్ళకి మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. అలాగా ఒక గిఫ్ట్ ని ఇవ్వడం వల్ల కూడా అక్కడ ఉన్న పరిసరాల్లో ఇండోర్ ప్లాంట్ ఎస్పెషల్లీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. సో అలా కూడా మనకి ఇండోర్ లో కూడా మనకి చెట్ల వల్ల ఈ ఉపయోగాన్ని తెచ్చుకోవచ్చు అనమాట.
1: చూసినట్టయితే మన ఆఫీస్ లో కూడా ఎక్కువ ప్లాంట్స్ చూస్తున్నాం.
0: అవును అవును.
1: అండ్ టెర్రస్ గార్డెనింగ్ పెంచాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ మన సిటీస్ లో చూసుకున్నట్టయితే కాంక్రీట్ జంగిల్ ఎలా ఉంటుంది వాళ్ళకి?
0: చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ టెర్రస్ గార్డెన్ తప్పకుండా చేయాలి, ఎందుకనంటే మన హైదరాబాద్ లో దాదాపుగా 25 హెక్టార్స్ ఆఫ్ ప్లేస్ అనేది అవైలబుల్ ఉన్నది. చిన్న మిద్దెల నుంచి పెద్ద పెద్ద మిద్దెల వరకు, ఆఫీసెస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ పైన టెర్రసెస్ రూఫ్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నది. సో దాన్ని మనం ఖాళీగా పెట్టకుండా తప్పకుండా మనం ఇలా ఉపయోగపడే పని మొక్కల ద్వారా చేసుకోగలిగితే తప్పకుండా మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఈ పొల్యూషన్ ఇదిలో ఆహారం పొల్యూట్ అవుతోంది, గాలి పొల్యూట్ అవుతోంది, వాటర్ పొల్యూట్ అవుతోంది. సో అట్లీస్ట్ మనము ఈ చెట్లు వేయడం వల్ల మన టెర్రస్ చుట్టూతా, మన ఇంటి చుట్టూతా కొంత డయామీటర్ వరకు మనము చల్లదనాన్ని తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనం పెద్ద పెద్ద చెట్లు వేయగలిగితే ఇంటి కింద అలాగా, వాటి వల్ల మనకు అట్లీస్ట్ 4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అనమాట. సో మిద్దె పైన ఉంటే అదే మన టెర్రస్ గార్డెన్స్ వలన. అదే మనం ఇంటి చుట్టూతా పెద్ద చెట్లు వేస్తే కనుక 4 to 10 degrees కూడా మనం కూల్నెస్ అనేది తెచ్చుకోవచ్చు. సో ఆ విధంగా మనకి టెర్రసెస్ వేయడం వల్ల టెంపరేచర్ తగ్గుతుంది అండ్ మనం ఫుడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బయట ఈ అడల్టరేటెడ్ ఫుడ్ ని తీసుకోకుండా మనం సొంతగా పెంచిన ఈ చెట్ల ద్వారా వచ్చే ఆకుకూరలు, పళ్ళు అండ్ అన్ని రకాలు పెంచుకోవచ్చు అనమాట. ఇది అదే అని కాదు, ఏదైతే మనం నేల మీద పెంచుతామో వాటి అన్నింటినీ టెర్రస్ మీద మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో అది పెద్ద డిఫికల్ట్ కూడా కాదు. మనం ఇప్పటి వరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపుగా నా సైడ్ నుంచి ఎస్పెషల్లీ నేను 200 అబౌవ్ ఫ్యామిలీస్ కి నేను సజెస్ట్ చేయడం జరిగింది, గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టిల్ దే సెటప్ ద టెర్రస్ గార్డెన్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ అనమాట.

0: ఇప్పటికీ వాళ్ళు హ్యాపీగా కూరగాయలు కోసుకోవడము, అండ్ నాకు మళ్ళీ ఇంకా గైడెన్స్ అడుగుతుంటారు ఏదైనా సమ్ డిసీజెస్ అవి వస్తే ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. సో ఇంకా కూడా కొన్ని ప్రైవేట్ ఎన్జిఓస్ ద్వారా కూడా హెల్ప్ చేయడం జరిగింది అనమాట చాలా మందికి ఫ్రీగా. సో ఇవంతా కూడా మనం ఫ్రీగానే చేసాము. తీసుకుంటాం అండ్ మోర్ ఓవర్ మనకి ఎక్సర్సైజ్ కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేసుకుంటాం గార్డెనింగ్ వర్క్. దానివల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఎనర్జీ చెప్పండి. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్ గా చెప్పొచ్చు. కాన్సెప్ట్ చేసుకున్నామంటే మనకి ఆ ఫీల్ వస్తుంది, తప్పకుండా వస్తుంది. మెడిటేషన్ లాగా కూడా అవుతుంది. సో ఫుల్లీ మనం అన్ని మర్చిపోతాము, దాని మీదే దృష్టి పెట్టి చేస్తాము. సో దాన్ని బాగోగులు చూసుకుంటాము, మన గురించి కాదు చెట్టు గురించి. సో అది ఒక హ్యాపీనెస్. సో అలాంటి వర్క్స్ మనం చెయ్యాలి, వాలంటీర్ గా చేసే వర్క్స్ అనమాట ఇవి. మన కోసం మనం చేసుకున్న పని కన్నా ఇంకొకరి కోసం చేసే పనిలో మనకి ఆనందం ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ మంచిగా ఉంటాయి, మెంటల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ పెరుగుతుంది. దట్స్ అ బ్లిస్ అనమాట యాక్చువల్లీ. సో అలాగా మన మొక్కల ద్వారా అన్ని రకాలుగానూ బెనిఫిట్స్ పొందవచ్చు.
1: జయగారు, ఇప్పుడు యోగా అంటే తెలియని వాళ్ళు లేరు, ఆరోగ్యం పట్ల అందరికీ కొంచెం మంచి అవగాహన వచ్చింది, కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మంచిగా అవుతున్నాయి. రీసెంట్ గానే మనం యోగా డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. సో శ్వాస మీద ధ్యాస ఉంచమంటున్నారు. సో మనం ఒక మనిషి శ్వాస ఆగిపోయింది అంటే హీఈస్ నో మోర్ షీఈస్ నో మోర్ అని చెప్పి, మరి అంత ఇంపార్టెంట్ అయిన శ్వాసకి కారణమైన ఈ మొక్కలు మరింత ఇంపార్టెంట్ కదా. సో దీని పట్ల సమాజం యొక్క బాధ్యత ఎలా ఉండాలంటారు?
0: సమాజం బాధ్యత చాలా ఉందండి. ఇది ఒకరి వలన లేకపోతే గవర్నమెంట్ వలన ఒక టీం వలన అయ్యేది కాదు. ఇది ప్రతి ఒక్కరికి ఒక స్పృహ, సామాజిక స్పృహతో ముందుకు వెళ్తేనే ఇది సాధ్యం అవుతుంది. సో గవర్నమెంట్ వచ్చి డ్రైవ్స్ లో ప్లాంట్స్ వేసేస్తే మనకి ఆ బాధ్యత ఇండివిజువల్ కి లేనప్పుడు ఆటోమేటిక్ గా ఆ చెట్టు అనేది సర్వైవ్ అవ్వదు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు వారింటి చుట్టుపక్కల ఎవరు ప్లాంట్ చేసినా కానీ దాన్ని సంరక్షించుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలి, కుటుంబం అంతా కూడాను. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక చెట్టు మనకు అంత గాలినిస్తుంది, స్వచ్ఛమైన గాలి. అది ఎక్కడా మనము కూలర్స్ పో వచ్చే గాలి కూడా అంత స్వచ్ఛంగా ఉండదు. సో అంత కెమికల్ తో కూడినది, బట్ ఇది అలా కాదు కదా. సో ఆ బ్రీత్ తీసుకుంటే తెలుస్తుంది మనకి గుండె నిండా ఆ శ్వాస ఎంత బలాన్ని ఇస్తుంది ఒక శ్వాస. సో అలాంటి చెట్లను ఇందాక చెప్పుకున్న రావి ఇలాంటి చెట్లు చాలా ముఖ్యమైనవి. అవి మనకి కాపాడుకునే బాధ్యత ఎంతో ఉన్నది. జనరల్ గా అవి చాలా హార్ట్ ప్లాంట్స్, వాటికి పెద్ద సంరక్షణ అవసరం లేదు. ఓన్లీ థింగ్ మనం వాటిని పాడు చేయకపోతే చాలు. సో ఇంకేదైనా జంతువులు తెలియక తినడానికి వచ్చినప్పుడు కొంచెం దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఏదైనా సమ్ మెష్ ఫెన్స్ లాగా చేసుకోగలిగితే, ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎండ ఎక్కువైనప్పుడు మొదట్లో వేసిన చెట్టుకి కాస్త నీటి అవసరం ఉంటుంది, అలాంటివి మనం సప్లై చేసినా చాలండి. కానీ ఆ ఒక్క పనికి మనకి ఎంత బెనిఫిట్స్ వస్తుంది కొంచెం పెద్ద అయిన తర్వాత. రావి చెట్టు లాంటివి దాదాపుగా రాత్రి పగలు కూడా ఆక్సిజన్ ఇస్తుంది ఒక రావి చెట్టు. అలాంటి చెట్లను పెంచాలి. సో దానివల్ల మనకి ఎన్వైరాన్మెంట్ లో వచ్చే పొల్యూషన్ చాలా వరకు క్లియర్ అవుతుంది అనమాట. ఈవెన్ ఓజోన్ ని కూడా, ఆ ఓజోన్ టేర్ అవ్వకుండా దాన్ని ఫిక్స్ చేసే ఇది కూడా వాటి కెపాసిటీ ఉంటుంది. రావి అండ్ తర్వాత బేల్ అంటాము, మారేడు చెట్టు అంటాం, బిల్వం అంటాము. సో అవి చాలా మంచిది అనమాట ఓజోన్ కి కూడా. సో ఇలాంటి చెట్లని మనము వందలు వేల సంఖ్యలో పెంచాల్సిన అవసరం ఉన్నది నా ఉద్దేశం ప్రకారము, మీరన్నట్టు పబ్లిక్ కూడా. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఎక్కడెక్కడైతే వాళ్ళ చుట్టుపక్కల ఎంటీ ప్లేసెస్ ఉన్నాయో, సో ఆ ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి అక్కడ మనం మొక్కల్ని నాటే ప్రయత్నం అనేది ఈ డ్రైవ్స్ ద్వారా అయినా చేయాలి. చేసి వాటిని కొంతకాలం కాపాడాలి అట్లీస్ట్. తర్వాత మనం వాటిని గురించి చూసుకోక్కర్లేదు, దే సర్వైవ్ దెమ్ సెల్స్ అనమాట. సో అవి వాటంతట వాటి పెరుగుతాయి, మనల్ని కూడా కాపాడతాయి. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి, ఈవెన్ గవర్నమెంట్ రోడ్స్ వేసేటప్పుడు కూడా రోడ్ సైడ్స్, ఇంతకుముందు అశోకుడు చెట్లు నాటాడు రోడ్డుకి అటు ఇటు అని అన్నారు. సో మన గవర్నమెంట్ కూడా డివైడర్స్ లోనే కాదు, రోడ్డుకి అటు ఇటు ఈవెన్ కాలనీస్ లో కూడా మ్యాండేటరీగా కొన్ని మొక్కలు ఉండాలి. కాలనీలో ఉండే మొక్కలు కొన్ని ఉంటాయి, వేప తర్వాత మేడి చెట్టు, అవి కొన్ని మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఏదైనా అవసరమైనప్పుడు మనం ఈ డ్రగ్స్ అవి తీసుకోకుండా వాటిని ఉపయోగించుకునేలాగా మనం చేయాలి. మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ తెలుసు, మనం చిన్నప్పుడు వేపను ఎలా వాడాము. సో ఇప్పటికీ కూడా వాడుకోవచ్చు, కాకపోతే మనం ఐడెంటిఫై చేయడానికే కష్టపడుతున్నారు ఇప్పుడు పిల్లలు, వేప చెట్టు ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎలా ఉంటుందని. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని చెట్లు ఉండాలి, కాలనీలో కొన్ని చెట్లు కంపల్సరీ ఉండాలి, అలానే ఒక ఆర్గనైజేషన్ లో కూడా కొన్ని చెట్లు ఉండాలి.
1: స్కూల్స్ లో కూడా ముఖ్యంగా అన్నట్టుంటే పిల్లలకి ఏ చెట్టు ఏంటనేది ఒక అవగాహన
0: అర్థం అవుతుంది. మేము కూడా ఈ సర్వీస్ లో చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ కు వెళ్లి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి, టెరెస్ గార్డెన్స్ ఏ కాదు అసలు చెట్ల మీద అవగాహన తీసుకొచ్చి, వాళ్ళకి సీడ్ బాల్స్ ప్రిపేర్ చేయించి, వాళ్ళ చేతి అవి త్రో చేయించి, గొరిల్లా గార్డెనింగ్ అంటాం అనమాట. సో అక్కడ వాళ్ళకి చెట్లను వేయించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఎవరైనా చేస్తాము అని అంటే నేను సీడ్స్ ని ఫ్రీగా ఇస్తాను అండ్ హౌ టు మెయింటైన్ అని చెప్పి ఒక 3 మంత్స్ వరకు వాళ్ళకి ఫ్రీ గైడెన్స్ కూడా ఇస్తున్నానండి.

0: జై గారు, మరి వన మహోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఎటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడతారు మీరు, ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా గానీ మీ పర్సనల్ గా గానీ?
1: డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కువ శాతము ఇది ట్రైనింగ్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. సో రైతులకి ఎంతూజియాస్ అందరికీ కూడా వాళ్ళు ఎక్కువ శాతము ట్రైనింగ్స్ ఇస్తుంటారు. ఎలా మనము పెంపకం ఎలాగా, ఎలాంటి మొక్కలు ఎలా పెంచాలి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి, ఇవన్నీ కూడాను. సో నేను అందులో భాగంగా నేను కూడా ఇస్తున్నాను. సో అలా కాకుండా నా పర్సనల్ గా కూడా నేను ఇలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతోంది, డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో ఎన్జిఓస్ తో కలిసి ఈ ప్లాంటేషన్ డ్రైవ్స్ లో ఎన్నో రకాల చెట్లు, ఎస్పెషల్లీ రీజనల్ చెట్లు అనమాట, మన చుట్టుపక్కల ప్రాంతాలలో పెరిగే చెట్లనే మనం ప్రిఫర్ చేయాలి. సో అది ఎందుకు అని అంటే మన చెట్లు మనకి ఉపయోగపడతాయి. ఫస్ట్ పాయింట్, కొన్ని ఏళ్లుగా అలవాటు పడ్డాయి ఈ భూమికి, ఈ నేలకి, ఈ వాతావరణానికి, ఈ నీటికి. సో అవి మనకి లోకల్ గా పెంచినప్పుడు అవి వాటర్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. అంటే చాలా మంది భయపడతారు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, యూకలిప్టస్ లాంటివి అవి అని చెప్పేసి. బట్ లోకల్ ట్రీస్ కి ఎప్పుడు కూడా అలా జరగదనమాట. అవి ఇంకా మన వాటర్ లెవెల్స్ ని పెంచుతాయి, అవి రూట్ సిస్టమ్ బాగా డీప్ గా వెళ్తుంది. సో మనకి వాటర్ స్ప్రేస్ చేసి చల్లదనాన్ని ఇస్తుంది, అండ్ రన్ ఆఫ్ అయిపోకుండా వాటర్ అండ్ సాయిల్ ని కాపాడుతుంది. సో ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతాయి. సో అందుకని కంపల్సరీ మనము ఈ వాటర్ పెంచాలి అంటే లెవెల్స్ మొక్కల్ని వెయ్యాలి, దానివల్ల వర్షాలు పడతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. సో అదే మనము వేరే నాన్ లోకల్ ప్లాంట్ ని మనం సెలెక్ట్ చేసామంటే, చాలా మంది డ్రైవ్స్ లో తెలియక కొన్ని కొన్ని మొక్కలు, గుల్మోహర్ లాంటివి, కోనోకార్పస్ లాంటివి, ఆస్ట్రేలియన్ టీక్ ఇలాంటివన్నీ మనము పెంచుతున్నారు. అవి అలా పెంచకూడదనమాట, అది రిస్ట్రిక్ట్ చేయాలి యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా అలాంటివి అట్లీస్ట్ డ్రైవ్స్ లో పెంచొద్దు అని చెప్పేసి. కానీ నేను అగైనెస్ట్ కాదు, పెంచొచ్చు ఒక 10% ఓకే, బట్ మొత్తము వాటిని పెంచకూడదు. ఎక్కడో కొంచెం అందంగా కనిపించడానికి గుల్మోహర్ లాంటి చెట్లు పూలతో బాగా ఉంటుంది, పెద్ద చెట్టు. సో అలాంటివి తీసుకోవచ్చు, కానీ 90% మన లోకల్ ట్రీస్ నే వేసుకోవాలన్నమాట. సో ఈ నాన్ లోకల్ ప్లాంట్స్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తరిగిపోతాయి, ఎందుకంటే అవి ఎక్కడి నుంచో వచ్చిన మొక్కలకి నీటి అవసరం ఎక్కువ ఉంటుంది సర్వైవ్ అవ్వడానికి. సో వేరే చెట్లని రానివ్వదు, అగ్రెసివ్ గా పెరిగిపోతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ చెట్ల మీద మనం గమనిస్తే పక్షులు అనేవి వాళ్ళవన్నమాట. ఎందుకు అని అంటే, ఈ చెట్లు కొన్ని రకాల టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ చేస్తాయి వాతావరణంలోకి. సో ఎందుకంటే అది కొత్త భయానికి రిలీజ్ చేస్తుంది, దానివల్ల దాని మీద సహజంగా వచ్చే పురుగులు లాంటివి చేరవు. ఎప్పుడైతే ఆ పురుగులు, ఇన్సెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయో, ఆటోమేటిక్ గా ఈ బర్డ్స్ కూడా రావు, గూళ్ళు పెట్టుకోలేవు. ఎన్ని చెట్లు ఉన్నా కూడా వేస్ట్. సో పక్షుల్నికి ఆవాసం ఇవ్వలేని చెట్లు ఉందా కదా. సో కంపల్సరీ మన లోకల్ లో పెరిగే ఈ రావి, చింత, మర్రి, మేడి ఇలాంటివి మనము మారేడు కంపల్సరీ ఇవి ఎక్కువ ఫోకస్ చేయాలి. అవి అగ్రెసివ్ గా కూడా పెరుగుతాయి, అంటే ఫాస్ట్ గా కూడా పెరుగుతాయి. నక్షత్ర మల్లి అంటాము, ట్రీ జాస్మిన్, మిలింటోనియా అంటాం, అది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది, మంచి పూలని ఇస్తుంది. ఆల్మోస్ట్ 100 to 150 feet వరకు కూడా పెరుగుతుంది అనమాట, లాంగ్ లివింగ్ ట్రీ అనమాట. సో ఇలాంటివి ఎక్కడైతే మనకి స్తంభాలకి అడ్డు ఉండదు అనుకుంటామో, ఎస్పెషల్లీ బౌండరీస్ లో మనం పెంచుకోవచ్చు, అది ఒక స్క్రీన్ లాగా పనికొస్తాయి ఆఫీసెస్ చుట్టూతో వేసుకుంటే. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ నాన్ లోకల్ ప్లాంట్స్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఒక 10% ఓకే, నాట్ మోర్ దాన్ దట్.
0: జై గారు, మరి ఇప్పుడు మనం ఇందాక అనుకున్న ఆఫీస్ లో చూస్తున్నాము ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు అందరూ కొంచెం ఫోకస్ చేస్తున్నారు, పెంచుకుంటున్నారు. ఇప్పుడు కిచెన్ లో ఏ విధమైన మొక్కలు పెట్టుకోవాలి, బెడ్రూమ్ లో ఎలాగా, మన బాత్రూమ్స్ లో ఎలాగా, అలాగే ఆఫీస్ టేబుల్స్ పైన ఎలాంటి మొక్కలు పెంచుకుంటారు మా శ్రోతలకు మీరు సజెస్ట్?
1: తప్పకుండా అండి. ఎలా అయితే మనము అవుట్డోర్ గార్డెన్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో, అలానే ఇండోర్ లో కూడా గార్డెన్ అనేది చాలా అవసరం ఉంది. ఈ వేడి వాతావరణానికి ఇండోర్ లో ఇలాంటి ఎయిర్ ప్యూరిఫై చేసే ఎగ్జోటిక్ ప్లాంట్స్ కొన్ని పెంచుకోవచ్చు. సో ఎందుకంటే మనకి నార్మల్ వైల్డ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ తులసి లాంటివి చాలా మంచివి, దానికన్నా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై స్ట్రబ్ అనేది ఇంకోటి లేదు బుష్. కానీ మనం తులసిని ఇంట్లో పెంచలేము, దానికి కాస్త డైరెక్ట్ సన్లైట్ పడాలి. సో ఇంట్లో అది కుదరదు కదా. ఇంతకు ముందంటే అలాంటి ఇళ్ళు ఉండేవి, మధ్యలో ఎండపడి అలా ఉండేవి, ఇప్పుడు ఇలా కట్టట్లేదు. సో అందుకని మనకి అట్లీస్ట్ విండో లైట్ కిందన, ఇండైరెక్ట్ లైట్ ఎక్కడైనా వస్తూ ఉంటే గ్లాస్ నుంచి, అలాగా బాల్కనీస్ లో కొంచెము అలా మనం ఎంకరేజ్ చేయొచ్చు చెట్లని. సో మీరన్నట్లు మనకి లివింగ్ రూమ్ లో పెట్టుకునే కార్నర్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి, అట్లీస్ట్ 2 feet ప్లాంట్స్ అట్లాగా. సో అలానే మనకి బాల్కనీలో కొన్ని రకాల చెట్లు పెంచుకోవచ్చు. సో ఇంకా మనం విండో లైట్ కింద కొన్ని రకాలు పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉన్న కొన్ని రకాల టాక్సిక్ గ్యాసెస్, జైలిన్ ఇలాంటివి కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి తెలియకుండా. మనం వాడే కెమికల్ ఉంటాయి కదా, వాషింగ్ పౌడర్స్ ఇలాంటివన్నీ, సో వాటి నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇవి క్లియర్ చేస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ మనము అరిక పామ్ అని ఉంది. సో ఇట్స్ అ పామ్ వెరైటీ, ఇండియాలో సహజంగా దొరుకుతుంది అది. సో అది మనకి ఆ చెట్టును పెంచడం వల్ల కూడా ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. అది కొంచెం పెద్ద చెట్టు, 2 feet పైన వస్తుంది, బయట వేస్తే ఇంకా పెద్దది అవుతుంది. బట్ ఇంట్లో కార్నర్ గా పెట్టుకోవచ్చు అనమాట. సో అరికమ్మ పెట్టుకోవచ్చు.

0: తర్వాత మనకి స్నేక్ ప్లాంట్ అని అంటాము, మదర్ ఇన్ లా స్టంగ్ అని కూడా అంటాం, అది అలా షేప్ లో ఉంటుంది అన్నమాట. సో అది కూడా చాలా మంచి ఎయిర్ ప్యూరిఫయర్. ఇంకా మనకి జీజీ అంటాము, ఈ జీజీ ఏంటంటే నాసా ఐడెంటిఫైడ్ అప్రూవ్డ్ ప్లాంట్ విచ్ ప్యూరిఫైస్ ఎయిర్ వెరీ అక్యురేట్లీ అనమాట. సో అది మనకి చాలా త్వరగా తీసేస్తుంది, ఎక్కువ రకాల కెమికల్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట జీజీ అంటాము. సో ఇలాగా ఎన్నో రకాలు ఉన్నాయి మనకి, షెఫ్లేరా అని చెప్పి, తర్వాత ఇలాగా మనకి ఇంకా అంటే సైజ్ ని బట్టి హైట్ ఎక్కువ కార్నర్ లో కావాలంటే 2 ఫీట్ పెట్టుకోవచ్చు, ఇంకా 4 ఫీట్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు.
1: ఫెర్న్ జేడ్,
0: ఫెర్న్.

0: తర్వాత మనకి స్నేక్ ప్లాంట్ అని అంటాము, మదర్ ఇన్ లా స్టంగ్ అని కూడా అంటాం, అది అలా షేప్ లో ఉంటుంది అన్నమాట. సో అది కూడా చాలా మంచి ఎయిర్ ప్యూరిఫయర్. ఇంకా మనకి జీజీ అంటాము, ఈ జీజీ ఏంటంటే నాసా ఐడెంటిఫైడ్ అప్రూవ్డ్ ప్లాంట్ విచ్ ప్యూరిఫైస్ ఎయిర్ వెరీ అక్యురేట్లీ అనమాట. సో అది మనకి చాలా త్వరగా తీసేస్తుంది, ఎక్కువ రకాల కెమికల్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట జీజీ అంటాము. సో ఇలాగా ఎన్నో రకాలు ఉన్నాయి మనకి, షెఫ్లేరా అని చెప్పి, తర్వాత ఇలాగా మనకి ఇంకా అంటే సైజ్ ని బట్టి హైట్ ఎక్కువ కార్నర్ లో కావాలంటే 2 ఫీట్ పెట్టుకోవచ్చు, ఇంకా 4 ఫీట్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు.
1: ఫెర్న్ జేడ్
0: ఫెర్న్ సెమీ షేడ్ లో వస్తుంది. మీరన్నట్టు మనకి ఎక్కడైనా గ్లాసెస్ నుంచి ఇండైరెక్ట్ సన్ వస్తుంది అని అంటే ఫెర్న్ పెట్టుకోవచ్చు. ఫెర్న్ లో కూడా 2-3 రకాలు ఉంటాయి. జేడ్ కూడా మనకి ఏంటంటే సెమీ షేడ్ ప్లాంట్. అట్లా అరికపామ్ అంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ వస్తుంది. అట్లా ఎన్నో రకాలు ఉన్నాయి మదర్ ఇన్ లా. అదే మన స్నేక్ ప్లాంట్ కూడా ఇండోర్ లో కంప్లీట్ గా డార్క్ లో కూడా వస్తుంది అనమాట.
1: వాటర్ కూడా కొంచెం తక్కువే తీసుకుంటుంది,
0: మెయింటెనెన్స్ ఫ్రీ. సో మీరు చెప్పిన ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఫ్రీ మెయింటెనెన్స్. ఎప్పుడో ఒకసారి మనము ఎట్లా, మనకి విండో లైట్ వస్తుంది కాబట్టి సరిపోతుంది, ఎప్పుడైనా మనకి వాటర్ ఎక్కువ తక్కువ అయినప్పుడు కాస్త బయట పెట్టుకున్నామంటే మళ్ళీ సర్వైవ్ అయిపోతాయి. సో దే ఆర్ ద హాట్ ప్లాంట్స్, వాటి గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఊరెళ్ళేటప్పుడు కూడా కాస్త నీళ్లు కొంచెం ఎక్స్ట్రా పోసెస్ వెళ్ళిపోతే ఆ 4 రోజులు సర్వైవ్ అయిపోతాయి. సో అట్లాగా మనం ఇండోర్ లో తప్పనిసరిగా ప్లాంట్ చేయాలి. కొన్ని ఫ్యాక్టరీస్ లో ఎంతో మంది పెట్టించుకుంటున్నారు ఇప్పుడు, ఇంతో ముందు లాగా కాకుండా బాగా వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు, ఎస్ ఉండాలి మన దగ్గర ఫ్యాక్టరీస్ లో ఈ కెమికల్స్ ఇవన్నీ మనకి ప్రొటెక్ట్ చేయడానికి వాటి నుంచి అని చెప్పేసి. సో అలా ప్రతి ఆఫీస్ లో కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం చాలా అవసరము. అలానే దాన్ని మెయింటైన్ చేయడం కూడా, ఎవరు పెట్టుకున్నా ఇండోర్ ఒక 10ల సంఖ్యలో ఉంటాయంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక గార్డెనర్ అనేది డెడికేటెడ్ గా పెట్టుకోవడం వల్ల, నేను చూసినంత వరకు చాలా మంది పెట్టుకుంటున్నారు గార్డెనర్ లేక అది కొంతకాలం మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో డెడికేటెడ్ గా ఒక పర్సన్ దానికి పెట్టుకున్నామనంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు. సో ఎప్పటికీ కూడా అవి లైవ్లీగా ఉంటాయి,
1: ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళ కండిషన్ ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది.
0: ఎలా ఫర్టిలైజర్స్ వేయాలి, వాటర్ ఎంత వరకు ఇవ్వాలి, ఎప్పుడు బయట పెట్టాలి. సో వర్క్ చేసుకుంటూ ఆఫీసర్స్ ఇవన్నీ చూసుకోలేరు కాబట్టి, సో గార్డెనర్ కి పెట్టుకోవడం వల్ల అవి చూసుకుంటుంటారు, ఇవి ఎప్పటికీ ఉంటాయి. అలా మనం ఇండోర్ కూడా మెయింటైన్ చేయొచ్చు.
1: జై గారు, మనం అనుకున్నట్లుగా ఫస్ట్ నుంచి పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత. సో మన ముందు జనరేషన్ మనకు ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇచ్చి వెళ్ళారు, అయితే మనం మన నెక్స్ట్ జనరేషన్ కి దాన్ని ఒక ఆస్తిగా ఇవ్వాలి. దీని పట్ల ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అంటారు ముఖ్యంగా?
0: తప్పకుండా అండి. సో మనకి చాలా అదృష్టవంతులు, మనము నిన్న మొన్నటి వరకు కూడా మన చుట్టూ చాలా చెట్లు ఉండేవి. సో ఎప్పుడైతే మనకి ఈ టెక్నికల్ గా అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోతున్నామో అక్కడి నుంచి మనకి ఫ్యాక్టరీస్ కోసం అని వాటి కోసం అని ట్రీస్ కట్ చేయడం ఎక్కువైపోయింది. సో అవగాహన లేకుండా కాంక్రీట్ ఎక్కువ చేసేసుకుంటూ వస్తున్నాము. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ దట్ వీఆర్ డూయింగ్ ఏ మిస్టేక్ అనమాట. సో మన పూర్వీకులు అలా చేయలేదు, మట్టిని ఉంచారు దాన్ని కప్పలేదు. సో మట్టిని కప్పాలి కానీ కాంక్రీట్ తో కాదు, లైవ్ మల్చ్ చేసుకోవాలి, అంటే దాన్ని ఒక జీవంతో కప్పాలి, చెట్లతో కప్పాలన్నమాట. సో ఎప్పుడైతే మనం కాంక్రీట్ తో కప్పుతామో సో ఆటోమేటిక్ గా టెంపరేచర్స్ పెరిగిపోతాయి. సో దానివల్ల అన్ని నష్టాలే. తార్ రోడ్ లాంటివి వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే సాయిల్ బ్రేక్ డౌన్ అవుతుంది, సో టెంపరేచర్ పెరుగుతుంది. దాని బదులు మనం ఒక ట్రీని వేసాము అని అంటే ఆ టెంపరేచర్ తగ్గుతుంది. సో అట్లానే సిమెంట్ వల్ల జరిగే నష్టాలు మన వాతావరణంలో, అందుకని ఇవన్నీ పక్కన పెట్టి అఫ్ కోర్స్ మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లో స్పీడ్ వెళ్ళాలంటే వెహికల్స్ ఉండాలి, కింద తారు సిమెంట్ ఉండాలి కాదనట్లేదు, కానీ దాన్ని కొంచెం కంప్రెస్ చేసి అంత వైడ్ గా కాకుండా కొంతవరకు రోడ్ సైడ్స్, అట్లీస్ట్ కొన్ని దేశాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రోడ్ సైడ్స్ మనం వాటర్ ని పట్టుకునే వడిసి పట్టుకునే విధంగా సాయిల్ ని డైరెక్ట్ గా పెట్టి కొన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ అండర్ గ్రౌండ్ లో పెట్టడం వలన ఆ వాటర్ అంతా పోయి అక్యుములేట్ అవుతుంది, ఎలా అయితే మన ఇంట్లో సంప్ లో స్టోర్ అవుతాయో. సో అలానే ఇక్కడ కూడా అనమాట, ఆంటీ లండన్లెస్ అవి రన్నఫ్ అయిపోయి సముద్రంలోకి వెళ్ళిపోకుండా వేస్ట్ అయిపోకుండా పట్టి పెట్టుకోవడం. సో అది మన ఇంట్లో చేయడం వల్ల అఫ్ కోర్స్ గవర్నమెంట్ చేశారు కాదనట్లేదు, కానీ అది కొంతమంది చేస్తున్నారు ఇళ్లలో, కొంతమంది చెయ్యట్లేదు. బట్ అదే మనకి గవర్నమెంట్ ఇలాంటి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేసింది అని అంటే ఎంత అసలు మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్, సో ఇట్స్ మై నా విన్నపం ఇది, అది అలా చేయగలిగితే గనక చాలా వరకు మనకి వాటర్ కి ఇబ్బంది అంటూ ఉండదు, టెంపరేచర్ కూడా చల్లబడుతుంది, కూల్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇది మన కాలనీస్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కాలనీస్ లో ఇల్లు ఒకటి కాకుండా కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్ కలిసి అన్ని ఇళ్లలో చేయడము, ఆ కాలనీ రోడ్స్ లో చేసుకోవడము, అండ్ మన ఆ కాలనీ రోడ్స్ లో కూడా మొత్తము కప్పేసేయకుండా సిమెంట్ రోడ్స్ సైడ్స్ ఇలాగా ఉండగలిగితే గనక కాలనీలో కూడా చక్కగా రెయిన్ వాటర్ హార్వెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ప్రతి వీధిలో ప్రతి కాలనీలో ఆ కాలనీ ప్రెసిడెంట్స్ అక్కడున్న ఎవరైతే ఓన్ చేస్తుంటారో, టీమ్స్ ని లీడ్ చేస్తుంటారో, వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకొని కనీసం ఒక

0: నెలకు ఒకసారు, సంవత్సరంలో రెండు సార్లు అయినా కనీసం ఇలాంటి అవేర్నెస్ సెషన్ ప్రోగ్రామ్స్ చేస్తే గనక అందరికీ అవగాహన వస్తుంది. ఈ రోజు మా ఇంట్లో కూడా ఒక రెండు నెలల నుంచి వాటర్ సమ్మర్ నుంచి తిప్పితే గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా ఒక హాఫ్ అన్ అవర్ కి గానీ నీళ్లు రావట్లేదు అనమాట. మున్సిపల్ వాటర్ వచ్చిన రోజులు ఓకే, బట్ రానప్పుడు చాలా మంది అపార్ట్మెంట్స్ బయట నుంచి రోజుకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాంక్స్ తెచ్చుకుంటున్నారు. సో అలా జరగకుండా ఎందుకు మనం ఇలా చేసుకుని అలా ఇబ్బంది పడడం? మనం ముందు జాగ్రత్తగా చేసే పనుల వల్ల ఈ ప్రాబ్లం రాదు కదండి. సో దానివల్ల కంపల్సరీ మనం ఇలాగ వాటర్ ని ప్రిజర్వ్ చేసుకునేలాగా చేస్తే, చెట్లని నాటితే ఆ ప్లేస్ లో వాటర్ కింద రన్ ఆఫ్ అవుతూ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ చెట్లు ఏం చేస్తాయంటే అది పట్టుకుంటాయి, అంటే పారి వెళ్లిపోకుండా మట్టిని దాన్ని పట్టుకుంటాయి. సో రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంది. సో ఇది కంపల్సరీ చెయ్యాలి అండ్ కాపాడుకునే అవగాహన తీసుకుని రావాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ స్కూళ్లలో చాలా గ్రౌండ్ ఉంటుంది, అక్కడ కూడా చెట్లు వేయాలి అండ్ నీళ్లని సేవ్ చేసుకోవాలి. ఈ రెండు ఒకదానికొకటి మిక్స్ చేసి మనం ముందుకు వెళ్తేనే బెటర్. ఎందుకంటే చెట్లకి నీళ్లు కావాలి, మనకి నీళ్లు కావాలి. సో నీళ్లుంటేనే చెట్లు ఉంటాయి, చెట్లుంటేనే నీళ్లు ఉంటాయి, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్. ఉంటే మనం ఉంటాం. సో చెట్టు అంటేనే జీవం అది. సో అందుకని వీ హావ్ టు లవ్ ద ట్రీస్. అది మనకి ఎలా అయినా కానీ అది చేయక తప్పదు. సో దానికోసం మనం కనీసం ఇలాంటి మినిమం పనులు, ఎంత ముఖ్యమైన పనులన్నా పక్కన పెడితే, మీరు అన్నారు కదా లైఫ్ లైఫ్ లేకుండా ఎన్ని పెద్దవి సాధించి ఏమి లాభం లేదు. సో ఈ లైఫ్ ని కాపాడుకోవడానికి మనము ఈ చెట్లని నీటిని కన్జర్వ్ చేసుకుని బాధ్యత ప్రతి వాళ్ళకి కలిగేలా అవేర్నెస్ సెషన్స్ గ్రామాల లెవెల్లో, కాలనీస్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో, స్కూల్స్ లో, ఎక్కడ వీలైతే అక్కడ ఇది ప్రధాన బాధ్యతగా తీసుకుంటేనే మనకి కనీసం నెక్స్ట్ ఇయర్ కి కొంతవరకు ఉపశమనం ఉంటుంది.
1: చాలా మంచి విన్నపం జయ గారు, నాకు బాగా నచ్చింది. ఇంకుడు గుంటలు అనేవి ఇళ్లలోనే చూసాము, మీ సజెషన్ చాలా బాగుంది. త్రూ అవుట్ ద హైవేల దగ్గర నుంచి మీరు అన్నట్టుగా డివైడర్ లోనే మొక్కలు కాకుండా అటు ఇటు నాటి, ఇంకుడు గుంటలు కూడా అక్కడే వాళ్ళు ఒక ప్రపోజల్ ఇస్తే, మీరు అన్నట్టుగా వాటర్ వేస్ట్ అయ్యి సముద్రంలో కలిసిపోకుండా, మనకి రోడ్లు కూడా త్వరగా డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అయితే జయ గారు, మరి ముఖ్యంగా ఈ వన మహోత్సవం జరుపుకుంటున్నాం కదా, ఇప్పుడు మొక్క నాటితే ఎంత ప్రయోజనం ఇప్పటి వరకు మరి మాట్లాడుకున్నాము, ఒకవేళ నాటకపోతే పర్యావరణం ఎటువంటి వినాశనానికి దారితీస్తుంది అని కూడా మనం ఈ రోజు చెప్పుకోవాలి.
0: యా తప్పకుండా అండి. సో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మొక్కలు వల్ల ఉపయోగాలు చాలా వరకు కొంతమందికి తెలుసు, బట్ నాటకపోతే వచ్చే వినాశనం అనేది అది మనం వననాటించము. అది చాలా చాలా కష్టం అనేది. కొంతవరకు ఇయర్ మనం ఆ సఫకేషన్ ని చూసాము, బట్ ఇది ఇంకా పెరిగేదే మనం కళ్ళు తెరవకపోతే. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మొక్కలు అనేది లేకపోతే ముందు టెంపరేచర్ అనేది పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, తాగడానికి నీళ్లు ఉండవు, తర్వాత విపరీతమైన టెంపరేచర్స్ వలన తట్టుకోవడం కష్టం, మనం ఏ పని చేయలేము. రీసెంట్ గా ఒక స్టడీలో చెప్పారనమాట, ఈ హై టెంపరేచర్స్ సఫోకేషన్ వల్ల హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయట. సో అవన్నీ కంట్రోల్ చేయాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే హెల్త్ బాగుంటుంది. సో మెడిసిన్స్ ఏవి పనికిరావు ఆ సంతోషం ముందు, ఆ ప్లెజెంట్నెస్ ముందర. అది ఇచ్చేది ఒక చెట్టు మాత్రమే, అది ఇంటి చుట్టూతా ఉండాలి. ఎక్కడ అయినా మనం వెళ్తే ఆ పచ్చదనమే ఇంపార్టెంట్. మన మొక్కలకు ఒకళ్ళకి మ్యూచువల్ గా పెరిగితేనే, మొక్కలు మనము మ్యూచువల్ గా ఉంటేనే లైఫ్, లేకపోతే అది డిజాస్టర్ అని చెప్పొచ్చు. సో అందుకని ఎగ్జాంపుల్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో ఎస్పెషల్లీ మొన్న న్యూస్ లో చూసాను, తార్ రోడ్స్ పైన ఉండే తార్ రోడ్స్ బ్రేక్ అవుతున్నాయి టెంపరేచర్ వల్ల, అండ్ దాని మీద డివైడర్స్ మీద ఉండే స్తంభాలకి హీట్ తట్టుకోలేక స్తంభాలు వంగిపోతున్నాయి అనమాట. సో మనం అంతవరకు ఇంకా ఆ స్టేజ్ కి వెళ్ళలేదు. సో ఆ స్టేజ్ కి వెళ్ళక ముందరే ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ హైట్ కి తగ్గట్టు మనకి గ్రౌండ్ ఉందా బౌండరీస్ వేసుకోవాలి, చెట్లు హైట్స్ వేసే అవకాశం ఉందా క్యానోపీస్ వేసుకోవాలి, కార్నర్స్ అవకాశం ఉందా బుషెస్ వేసుకోవాలి, లేదు చిన్న స్మాల్ గ్రౌండ్ ఉందా చిన్న ప్లేస్ ఉందా గ్రాస్ వేసుకోవాలి. సో ఎలాగ వీలైతే అలాగా మనకి ఎన్నో రకాల హైట్ వేరియేషన్స్ లో మొక్కలు ఉన్నాయి, ఎన్నో రకాల ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి వల్ల ఆక్సిజన్ వస్తుంది, తర్వాత మెడిసిన్స్ ఇస్తాయి అండ్ మట్టిని కాపాడుతుంది, సో హెల్త్ కి బెనిఫిట్ అవుతుంది. సో ఇవి ఇన్ని ప్రయోజనాలు ఉన్నది ఈ మొక్కలకి. మనము ఓన్లీ చేయగలిగింది ఒక్కటే, ఎంత వీలైతే అంత ఎంకరేజ్ చేయడం అంతే, ఎంత వీలైతే అంత ప్రొటెక్ట్ చేసుకోవడం, కట్ చేయకుండా. సో దట్ ఈస్ మై వ్యూస్ ఆడియన్స్.
1: ట్రూ అండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం ఈ మొక్కలతో ముడిపడి ఉంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల మనం ఎన్నో రకాల వ్యాధులను చూస్తూ ఉన్నాము. సో మన లైఫ్ స్టైల్లో, మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఈ మొక్కల పెంపకం అనేది నేను అంటాను. చివరిగా ఈ కార్యక్రమం ముగించే ముందు, మరి ఈ వన మహోత్సవ వీక్ లో మీరు మా శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: నేను ఇచ్చే సందేశం అంటే, ప్రతి వాళ్ళు కూడా అవగాహనతో ఉందాము. ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, మొక్కలు లేకపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి, సో ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట. ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు ఈ నెంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాటను కోరుకుని విని ఆనందించండి. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429538. మరొక నెంబర్ 0874429539. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోన్ చేసేయండి. హలో అంటూ మీరు కోరుకున్న పాటని వినిపించడానికి నేను సిద్ధం, మీ రేడియో జాకీ జ్యోతి అలువాల. వెంటనే కాల్ తీసుకుందామండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. సతీష్ గారు బాగున్నారా? ఓకే, ఆరోగ్యంగాను ఆనందంగాను కూడా ఉండాలి, ఆనందమే ఆరోగ్యం.
1: అంతే మేడం, మాకు రేడియో ఇటు ఆరోగ్యం ఆనందం, మాకు వ్యవసాయం కాబట్టి ఇటు వ్యవసాయ కార్యక్రమాలు ఏ టైంలో ఎలాంటి మందులు పిచికారీ చేయాలనేది కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు. అభ్యుదయ రైతులు కూడా పరిచయ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మాకు ఇటు రేడియో, మా పనికి ఉన్న రేడియోస్ ఎలాంటి ఇబ్బంది లేదు, మా చేతులు పని చేసినా మా చెవులు రేడియో వింటా ఉంటాయి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు ఏ చిత్రంలో పాట కావాలి
1: మేడం? మాకు ప్రేమించుకున్నవారు ఆ సినిమాలో సూర్య కిరీటమే నీవన్న సాంగ్ వినిపించండి మేడం, వింటున్న వారి కోసం మేడం పాట.
0: ఓకే అండి, తప్పకుండా సతీష్ గారు మీకోసం ఈ పాట వినిపిస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాదర్ భాష. ఏం చేస్తుంటారండి?
1: టైలరింగ్ చేస్తాను మేడం.
0: టైలరింగ్? మీరు ఇంతకుముందు కాల్ చేశారండి? ఓకే, నెల్లూరు నుండి మీరు మా రేడియో కార్యక్రమాలు వింటుంటారనమాట. ఓకే ఓకే, సరే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలో చెప్పండి ఫస్ట్.
1: ఎవరే అతగాడు.
0: ఎవరే అతగాడు. ఓకే ఓకే, ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ధన్యవాదాలు.

0: తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుంచి తోట సంతోష్ మేడం.
0: పోతంగల్, ఓకే అండి. తోట సంతోష్ గారు, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం. ఓకే అండి, మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. అటు వర్షాలు ఎలా ఉన్నాయండి?
1: వర్షాలు అడపడప వస్తున్నాయి మేడం అప్పుడప్పుడు, కానీ పోయినసారి కంటే తప్పనే వర్షం.
0: వర్షాలు తక్కువ ఉన్నాయంటారు ఈసారి?
1: అవును,
0: అంటే చాలా ముందుగా వచ్చినట్టున్నాయి కదా వర్షాలు. మరి అంటే మీ వైపు తక్కువ
1: లేట్ అయినాయి, అంటే ఇంతకుముందు మా వరి నాట్లు అయిపోయినాయి, ఈసారి ఇంకా కాలేదు, పూర్తి కాలేదు ఇంకా.

0: అండి, మీరేం చేస్తుంటారు?
1: వ్యవసాయం చేస్తాము.
0: వ్యవసాయం చేస్తారు. అటు వర్షాలు ఎలా ఉన్నాయండి?
1: వర్షాలు అడపడప వస్తున్నాయి మేడం అప్పుడప్పుడు, కానీ పోయినసారి కంటే తప్పనే వర్షం.
0: వర్షాలు తక్కువ ఉన్నాయంటారు ఈసారి?
1: అవును,
0: అంటే చాలా ముందుగా వచ్చినట్టున్నాయి కదా వర్షాలు. మరి అంటే మీ వైపు తక్కువ
1: ఈసారి లేట్ అయినాయి, అంటే ఇంతకుముందు మా వరి నాట్లు అయిపోయినాయి, ఈసారి ఇంకా కాలేదు, పూర్తి కాలేదు ఇంకా.
0: ఓకే, మొత్తానికి వ్యవసాయం చేస్తుంటారు మీరు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాము, వినండి.

0: తర్వాత కలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పాలెంపోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు?
1: నేను బార్బర్ మేడం.
0: బార్బర్ ఏ ఊరు అన్నారు? నంద్యాల జిల్లా
1: అల్లగడ్డ మేడం.
0: అల్లగడ్డ, ఓకే ఓకే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: మాకు ఆత్మబలం మూవీ నుంచి పరుగులు తీసే నీ వయసు నాకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నీ వయసు నాకు ఉసిగలు పెనులే నా సొగసు.
0: ఓకే ఓకే అండి, పోలే గారు. ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాము. వినండి
1: మేడం.

0: కార్యక్రమంలో తర్వాత కలర్తో మాట్లాడదాము. హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపూర్పల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: నరేందర్ రెడ్డి గారు?
1: అవును మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: మేడం వ్యవసాయం చేస్తాం మేడం.
0: వ్యవసాయం అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయా?
1: మాకు వర్షం అని మాటే లేదు మేడం.
0: అవును, అటువైపు పడట్లేదు, మాకు ఇక్కడ బాగా ఉన్నాయి.
1: ఇప్పుడు పడుతున్నాయి కానీ ఏడైతే మేడం ఒక టూ వీక్స్ ముందు ఒక రెండు పదులు పడింది.
0: ఓకే,
1: అంత తప్పిస్తే మళ్ళీ వర్షం అని మాటే లేదు మేడం. ఎక్కడ కసువు కూడా ఎండిపోయినాయి, వీడైపోయింది.
0: అయ్యో, మరి ఎలా ఇప్పుడు ఏమి పొలం పనులు ఏమి మొదలు పెట్టలేదా మీరు?
1: మేడం వేసాము, ఒకసారి దుక్కి దున్నాం మేడం, ఎరువు సాగించినాము.
0: ఓకే,
1: ఇప్పుడు వర్షం పడితే తప్పనిసరిగా వేస్తారు కానీ వర్షం పడట్లేదు మేడం.
0: ఓకే అండి. అయ్యో, మీ ప్రాంతంలో త్వరలో మా వర్షాలు కురవాలని మేమందరం కోరుకుంటున్నామండి, శ్రోతలందరి తరపున, మా సిబ్బంది తరపున. ఓకే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి చెప్పండి
1: మేడం? ముద్దుల మేనన్ సినిమాలో ద్వాపరమంతా అనే పాట మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి గారు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి?
1: ప్రస్తుతానికి ఇప్పుడే వర్క్ వెళ్ళి వచ్చాను మేడం.
0: ఓకే, అంటే వర్క్ ఏంటండి? ఓకే అండి, ఏం వర్క్ చేస్తారు, ఏం చేసి వచ్చారు? అయితే అంటే మా ప్రైవేట్ గా అంటే ఏదన్నా అంటే రిఫరెన్స్ ద్వారా వెళ్తారా, లేకపోతే షాప్ ఉందా మీకు?
1: లేదు మేడం, మేము అవుట్డోర్ అన్ని కలిసి చేస్తా ఉంటాం. నేను మా మిత్రుడు షాకిర్ గారని బోరు పంట పొలాలు కూడా చేస్తా ఉంటాం.
0: ఓకే ఓకే,
1: ఎక్కువ శాతం హౌస్ వైరింగ్ చేయడం అనేది మా ప్రత్యేకత.
0: ఓకే అండి. చిన్నపాసి గారు, మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: పండండి కాపు నుంచి ఎస్పీ రంగారావు నటించిన చిత్రం నుంచి బాబు మినర్ అనే పాట. ఈరోజు
0: చెప్పండి,
1: మా యుగానికి ఒకడు కార్యక్రమాన్ని కల్పించినట్టు శంకరరావు గారు మన
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి విని ఆదరించినందుకు. సరే అండి, మీరు కోరుకున్న పాట తప్పకుండా వేస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తగూడెం. ఏ ఏరియా? పాత కొత్తగూడెం. మీ పేరు?
1: సునీత.
0: సునీత, ఏం చేస్తుంటారు?
1: ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీయే, ఇంట్లోనే.
0: అంటే ఏమి వర్క్స్? అంటే మిషన్ కానీ, హ్యాండ్ వర్క్స్ కానీ?
1: ఏం లేదు, ఇంట్లోనే ఉంటున్నా ప్రస్తుతానికి.
0: ఓకే ఓకే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: మంచి మనసు చిత్రం నుంచి సాంగ్ కావాలి.
0: ఓకే, తప్పకుండా మీరు మంచి మనసులో నుంచి మీకు నచ్చిన ఏదో ఒక పాట వేస్తాం. ఓకేనండి, తప్పకుండా.

0: తర్వాతి కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా కొవ్వూరు మసీదు ఇస్మాయిల్ మేడం గారు.
0: కొవ్వూరు నుంచి ఇస్మాయిల్ గారు.
1: ఇస్మాయిల్.
0: ఓకే ఓకే. ఇస్మాయిల్ గారు ఏం చేస్తుంటారు మీరు?
1: మామూలుగా ఖాళీగానే ఉంటాను మేడం. రేడియో వింటా, ప్రతిదేశం చేస్తా ఉంటాం, వింటా ఉంటాం.
0: ఓకే అండి. అంటే మీరు ఇంతకు ముందు తరచుగా చేస్తుంటారా కాల్స్ కార్యక్రమాలకి?
1: చేస్తుంటాం మేడం.
0: ఓకే అండి.
1: ఆల్ ఇండియా రేడియో, ఆల్ ఇండియా రేడియో వీరభిమాని, ప్రతి దేశంలో ఆయన పేరు మోగుతుంటది. ప్రతి ఆకాశవాణిలో ఆయన అన్ని ప్రోగ్రాంలో పాల్గొంటుంటారు.
0: అవునండి.
1: ముద్దుల దిడ్డ బాలే పోలయ్య గారు, మనసున్న మహారాజు రారాజు ఆయన.
0: ఓకే అండి.
1: అదే బాణుముక్కల నుంచి ఎఫ్ఎం రేడియో, ఎఫ్ఎం ఆయన పేరు ఎఫ్ఎం రేడియో సర్దార్ భాయ్ గారు.
0: సరే అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: సింహాసనంలో ఆకాశంలో ఒక పాట.
0: తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాము, వినండి.

0: తర్వాత కలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కొత్తగూడెం బూడిదిగడ్డ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: బూడిదిగడ్డ నుంచి రాధాపాసి గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం, భోజనం చేసినా మేడం?
0: చేసాము. కార్యక్రమాలన్నీ వింటున్నారా రోజు? ఓకే. అదేనండి, అన్ని కావాలి, వినాలి, పనులు కూడా కావాలి కదా, వింటూ ఆనందంగా. మీకు ఏ చిత్రంలో పాట కావాలండి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదామండి. హలో హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: మేము బాగున్నాం మేడం.

0: అండి బాబుచారి గారు, ఏం చేస్తుంటారు మీరు?
1: మాది ఆటోమొబైల్ షాప్ మేడం.
0: ఓకే, ఆటోమొబైల్స్ అంటే అన్ని వెహికల్స్ సంబంధించినటువంటి స్పేర్స్ అండి ఉండేటి?
1: అన్ని ఉంటాయి మేడం, బండి, వెహికల్స్, నాలుగిరలి, బస్సులు కానీ, లారీలు కానీ, ట్రాక్టర్లు కానీ.
0: ఓకే అండి, అంటే మీరు ఉండేది విలేజ్ లో కదా, ఇవన్నిటికి మీకు సేల్స్ ఉంటాయా మంచిగా?
1: బాగానే ఉంటుంది మేడం, ఇక్కడ ఏడా లేదు ఏరియాలో.
0: ఓకే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలో చెప్పండి.
1: ఈ రోజు కోడలు దిద్దిన కాపురం చిత్రం నుంచి నీ సంఘం, నీ ధర్మం, ఈ దేశం అనే పాట ఉంటుంది మేడం, సుశీల బాడి పాట.
0: ఓకే అండి, తప్పకుండా కోడలు దిద్దిన కాపురం చిత్రంలో నుండి మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.
1: ఓకే మేడం, మా ఇళ్ళప్పుడు గ్రామ ప్రజల కోసం, శ్రోతలందరి కోసం.
0: ఓకే అండి.

0: తర్వాత కలర్తో మాట్లాడదామండి. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: ఈశ్వర్ కడప జిల్లా తొండూరు మండలము కోదవానిపల్లి.
0: ఓకే అండి, ఈశ్వర్ యాదవ్ గారు, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం అండి. మీకు ఏ చిత్రంలోని పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా. మీకు ఏ మీరేం చేస్తుంటారండి? ఓకే అండి, పర్వాలేదు. అంటే యాక్టింగ్ కృష్ణుడు.

0: పాత్ర.
1: కడప.
0: ఓకే ఓకే అండి. మీరు ఇంతవరకు ఎన్ని స్టేజ్ షోస్ చేశారండి?
1: 46గా వాళ్ళం.
0: అవునండి. ఓకే, అంటే మీరు చేసిన షోస్లో కొన్ని నేమ్స్ చెప్పండి. హలో
1: హలో,
0: మీరు చేసినటువంటి నాటకాలు, వేసినటువంటి నాటకాల నేమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి.
1: అదే అన్ని నాటకాలు కృష్ణుని పాత్ర మాత్రమే, వేరే పాత్ర.
0: ఓకే ఓకే అండి. సరే అండి, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి? ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వేస్తాం, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, శ్రీనివాస్ గారు, మీకు ఏ చిత్రంలో పాట కావాలి?
1: సామ్రాట్ మూవీలో నుంచి. ఈ స్నేహం ఈ బంధం మరువకు మామో నేస్తమా, ఈ పాట వేయండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు ఏం చేస్తుంటారండి?
1: నేను సెక్రెటరీ కాలేజ్లో రిటైర్డ్ ఎంప్లాయ్ మేడం.
0: రిటైర్డ్ ఎంప్లాయ్, మీరు కాల్ చేస్తూ ఉంటారా తరచుగా?
1: రెగ్యులర్ ఉత్తరాలు రాసుకుంటాం, కిన్నెల హెల్ప్ ప్రోగ్రామ్ వింటాం, డాక్టర్ సలహాలు వింటాం, ఉదయం వార్తలు ఉద్యోగ వార్తలు వింటాం. ఇంతకుముందు యుగానికి ఒకడు ఆ ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాం. వాట్సాప్ నాకు నచ్చిన పాట కూడా వాట్సాప్ లో వస్తుంటాం, పాటలన్నీ వింటుంటాం మేడం. రేడియో ఉత్తరాలు కూడా రాస్తుంటాం మేము రెగ్యులర్ శ్రోతలు.
0: ఓకే అండి, సంతోషం. ఇలాగే మీరు రేడియో వింటూ ఆదరిస్తూ మా కార్యక్రమాలని ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చెప్పగలరని కోరుకుంటున్నాను. మీరు కోరుకున్న పాట తప్పకుండా వినిపిస్తాం, వినండి.
1: ఓకే అండి.

0: తర్వాత కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫరీద్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? ఉమ్మేడ. ఓకే, ఏ డిస్టిక్ అండి ఇది? నిజామాబాద్ డిస్టిక్. ఫరీద్ గారు, మీకు ఏ చిత్రంలోని పాట కావాలి?
1: నీలి మేఘాలు సినిమా వచ్చి టైటిల్ సాంగ్ మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు
1: మేడం, మా మిత్రుడు వింటున్నాడు పుతంగల్లో, తోట సంతోష్ గారికి నా తరపున నమస్కారాలు.
0: ఓకే అండి, మీరు ఏం చేస్తుంటారు?
1: నేను టైలర్ పని చేస్తుంటాను మేడం.
0: టైలర్ పని చేస్తుంటారా? ఫరీద్ గారు, ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి. వర్షాలు ఎలా ఉన్నాయి అక్కడ, మీ స్నేహితులు? చెప్పండి.
1: వర్షం ఇప్పటిదాకా పడి ఇప్పుడే ఆగిపోయింది మేడం.
0: ఓకే ఓకే, అంటే కొందరు వాళ్ళ వైపు వర్షాలు పడలేదని, ఇంకా పొలం పనులు మొదలు పెట్టలేదని బాధపడుతున్నారు. ఓకే, సరే అండి. మీరు నీలి మేఘాల చిత్రంలోని పాట కోరుకున్నారు, అందులోని మీ కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

0: మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చివరి కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పరశురామ్ గారు. బాగున్నామండి, మీరు బాగున్నారా? మీకు ఏ చిత్రంలోని పాట కావాలండి?
1: సినిమా పేరు ఉమాచండి గౌరీ శంకర్ల కథ.
0: ఉమాచండి గౌరీ శంకర్ల కథ. ఓకే అండి, అందులోంచి ఏ పాట?
1: నీలీలలోనే ఒక హాయిలే అని ఉంటది మేడం, ఆ పాట వినిపించండి.
0: ఓకే అండి, ఇంకా ఏమన్నా మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు? ఫోటో స్టూడియో జిరాక్స్. హలో,
1: హలో మేడం.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరుకున్న పాట వినిపిస్తాం, వినండి.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. హలో అంటూ మీరు కోరుకున్న పాటను వినిపించిన నేను మీ రేడియో జాకీ జ్యోతి అలువాలా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారి గీతాంజలి చిత్రంలోని పాటలు వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందరమూర్తి, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర. వినండి గీతాంజలి చిత్రంలోని పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారి గీతాంజలి చిత్రంలోని పాటలు విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. రాక్షసుడు ఈ చిత్రంలో నుండి ఎస్పి బాల

ప్రేమ యుద్ధం ఈ చిత్రంలో నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. సమయం 5 గంటల 1 నిమిషం దాటి 10 సెకండ్లు అయింది. మరికొన్ని చిత్రగీతాలు వింటారు. వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. ముందుగా ఖుషి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, కవితా సుబ్రహ్మణ్యం పాడిన పాట.

సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట.

0: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు జానపద గీతాలు వింటారు. ముందుగా ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆడపిల్ల అలంటేనే లోకనారసయి

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు.

ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన

ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలనీలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక వడ్డీ రుణాల ద్వారా మొత్తం 8,21,651 కోట్ల అప్పులను మిగిల్చిందని పేర్కొంటూ అధికారిక రికార్డులను సమర్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వడ్డీ కింద 2,08,681 కోట్ల క్రమబద్దంగా చెల్లిస్తూ రాష్ట్రానికి 22,142 కోట్ల ఆదా చేసిందని స్పష్టం చేశారు. అలాగే ఏ విధమైన ఆధారాలు లేకుండా సింగరేణిలో బొగ్గు మాయమైందంటూ చేస్తున్న ఆరోపణలను కొట్టివేశారు. వాస్తవాలను ప్రజల ముందు పారదర్శకంగా ఉంచేందుకు దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని భట్టి విక్రమార్క తెలియజేశారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని మహిళా శిశు వికాస కేంద్రంలో జూట్ బ్యాగ్ తయారీ, కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న మహిళలకు సీఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. నారీశక్తి వందన్ అధినియం బిల్లును అతి త్వరలోనే పార్లమెంట్లో ఆమోదింపచేసి 133% మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తామని బండి సంజయ్ కుమార్ తెలిపారు. నల్గొండలో జరిగిన నల్గొండ జిల్లా ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధులు పుస్తకావిష్కరణలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒకటి చీకటి అధ్యాయమని అభివర్ణించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఇందిరాగాంధీ వ్యవస్థలను, మీడియాను, ప్రతిపక్ష నాయకులను అణిచివేశారని అన్నారు. బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కళాకారుల అణచివేతతో కూడిన ఆ 19 నెలల కాలం నాటి ఘోరాలను భావితరాలకు తప్పక తెలియచేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో బీజేపీకి ఉన్న నిబద్దతను తెలియచేస్తూ ఆయన, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను గౌరవించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట ఆర్థిక పరిస్థితిపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఒక బహిరంగ లేఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితిని తెలియజేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావును విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అప్పులు మొత్తం 4.17 లక్షల కోట్ల అసెంబ్లీలో తాను కూడా ఇదే సంఖ్యకు కట్టుబడి ఉన్నానని హరీష్ రావు స్పష్టం చేశారు. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు కాంగ్రెస్ చేసిన అప్పులు 177,58 కోట్ల జూపల్లి లేఖలో పేర్కొనగా, ఆర్బీఐ గణాంకాల ప్రకారం అసలు సంఖ్య 1,86,067 కోట్ల ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలు, ఆర్బీఐ పత్రాలను హరీష్ రావు వాట్సాప్ ద్వారా పంపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం జీవో నెంబర్ 679 కింద ఏర్పాటైన ప్రత్యేక కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రారంభ సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి జేఏసీ నాయకులను ఆహ్వానించారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వీరు తమ విధానపరమైన సిఫార్సులతో కమిటీతో పంచుకోనున్నారు. రాష్ట సచివాలయంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం నాణ్యమైన రహదారుల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 6,092 కిలోమీటర్ల మేర సాగే హ్యామ్ ప్రాజెక్టు మొదటి దశ త్వరలోనే ప్రారంభం కానుందని పేర్కొన్నారు. దీంతోపాటు కొత్త హైకోర్టు కాంప్లెక్స్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మాణాలను 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, కేంద్ర నిధులు వృధా కాకుండా చూసేందుకు రాజకీయ పక్షపాతం లేకుండా సకాలంలో బిల్లులు క్లియరెన్స్ జరిగేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు. దిశ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. అమృత్ 2.0 కింద 137.70 కోట్ల విలువైన తాగునీటి పనులు, పీఎంజీఎస్వై పథకం కింద 59.35 కోట్ల విలువైన రహదారి అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు. భద్రాద్రి కొత్త

0: గూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కలెక్టర్ అంకిత్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పీఏసీఎస్ ఎరువుల గిడ్డంగులు, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే బొమ్మనపల్లి ఎరువుల గిడ్డంగుల్లో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించి రైతులు యూరియా బుకింగ్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, నానో యూరియా వినియోగంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. వీబీ జీరాంచి పథకాన్ని కోర్టులో వ్యతిరేకిస్తున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా మంచి పేరు అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్, సింగరేణి బొగ్గు విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో మహిళా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఫ్లోర్ మిల్ యూనిట్లను, మిల్క్ పాయింట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి యూనిట్లు మహిళలకు స్వయం ఉపాధితో పాటు సాధికారతను కల్పిస్తాయని, జిల్లాలో మరిన్ని యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ముందుకు రావాలని కోరారు. ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంక్షేమ అభివృద్ది పథకాల అమలును మరింత సమర్దవంతంగా చేపట్టి అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ గోడాం నగేష్ అన్నారు. ఈ రోజు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి శాఖ పనితీరును విడివిడిగా సమీక్షించి సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలని, అభివృద్ది పనులు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లురెడ్డి ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన ఇంటింటి ఓటర్ల గణన ప్రక్రియను సమీక్షించారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎల్ఓ యాప్ను ఉపయోగించి ఒకే పేరుతో 2 సార్లు ఉన్న ఓట్లు, మరణించిన వారి వివరాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓటర్లను గుర్తించి వెంటనే చర్య తీసుకోవాలని బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట ఆర్థిక పరిస్థితి, సింగరేణి కాలరీస్పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయమని రాష్ట బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, సంక్షేమ చర్యలను సూచించడం కోసం ఏర్పాటైన కమిటీ జులై 6వ తేదీ నుంచి విస్తృత సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ఆతంకవాదం ప్రతి పాకిస్తాన పక్షతః అవిరతం క్రియమాణం పోషణం మత్వా భారతేన సింధు జలసంధిః. స్థగితావస్థాయామేవ రక్షితుం పునః స్వప్రతిజ్ఞ దృఢీకృత. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పవిత్ర అమరనాథ యాత్ర రాష్ట్రస్య ఆధ్యాత్మిక పరంపరాయాః సాంస్కృతిక ఏకతాయాః చ కంచన శాశ్వతం అధ్యాయమితి వ్యాహృత. యాత్రా ప్రసంగే గచ్చద్భ్యః సర్వేభ్యః శ్రద్ధాలుభ్యః ప్రకటితాః శుభాశంసాః. కేంద్రీయ విత్త మంత్రిణా నిర్మలా సీతారమణేన వికసిత భారతస్య గౌరవపూర్ణ లక్ష్య యాత్రాయై ఫ్రాన్స్ దేశస్య నివేశకాః సోత్సాహం ఆహుతాః. భూకంప పీడితే వెనెజువలా దేశే మృతకానాం సంఖ్య 2000

ఈ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచార కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని వివరాలు, గొర్రెపిల్లలు మేకపిల్లల సంరక్షణ గురించి ఇంకా జానపద గేయాల గురించి తెలుసుకుంటారు.

7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు వింటారు.

ఇవి ఈ పూట ప్రసార వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం శ్రీ ఎన్ శేషాచార్యులు సమర్పించింది. 6:35 రైతు సమాచారంలో పాడి పరిశ్రమ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:15 వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటుదాం ప్రకృతిని కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం సపన, 9:30 ఏకచిత్ర గానం, 10:00 చిత్రగీతాలు వినవచ్చు.

రేపు మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ అనితాసేన్ గారి గాత్ర సంగీతం, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్, 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు, 5:45 జానపద గీతాలు వింటారు.

ఇక రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈ నెల 6వ తేదీన జోనసిస్ డే సందర్భంగా జోనటిక్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కుల్పాక శంకర్రావు. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి. 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ అట్ 9. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆపాత మధుర గీతాలు. రేపు రాత్రి 10 గంటలకు అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈనాటి రేపటి ప్రసారాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రగీతాలు. ముందుగా ఆమె ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట.

0: www.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆయుధం ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ, ఉషా పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క, మోడెం, తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకలు అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడత కూడా ఎక్కువగా ఉంటుంది. చెరుకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేదిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నవేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక

దేశంలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపము కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింకు సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈనెల ప్రక్కన కనబడుతుంది. ఈనెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపము నివారణకు ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తులుసు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పేరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పేరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్లుగా పెట్టి వారం 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినచో నిల్వలో పురుగు తాకిడిని ముఖ్యంగా బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఊదా గడి జాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజరాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు. కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సాం 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలగ చేయడమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎస్ఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్

0: రెండు మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థైమిథాక్సాన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా: పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము, ధూళి, తాలు, గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది తదుపరి దశను వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానాన్ని నిర్ధారించడానికి రూపొందించిన పలు వ్యూహాత్మక అంశాలపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. తన పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయలు

0: కోట్ల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బలోత్రాలోని పచ్పద్రా వద్ద దేశానికి అంకితం చేస్తారు. జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్ 2కి కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. దీని మొత్తం వ్యయం 13,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది భారతదేశపు సెమీ కండక్టర్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. గ్లోబల్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక పెద్ద ముందడుగు. దీనిని 7,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తం పెట్టుబడితో అభివృద్ది చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో సీనియర్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఏర్పాటు చేసిన 3వ బ్యాచ్ దక్ష్ నాయకత్వ అభివృద్ది కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జితేంద్ర సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల కోసం తరువాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడంలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ బ్యాచ్లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్ రాధా చౌహాన్ మాట్లాడుతూ ఈ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త సాంకేతికతలు చేర్చినట్టు తెలిపారు. దక్ష కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థల్లో తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయడానికి, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 16వ ఆర్థిక సంఘం సిఫారసులపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ కమిషన్ కింద గ్రామీణ స్థానిక సంస్థల కోసం 435,236 కోట్ల రూపాయలను సిఫారసు చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల కంటే దాదాపు 84% అధికం. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మాట్లాడుతూ ఇందులో 80% ప్రాథమిక నిధులు, 20% పనితీరు ఆధారిత నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
1: राज्यों में कैसे तैयारी करें, कैसे परफॉर्मेंस ग्रांट का पूरा लाभ उठा सकें, सभी बिंदुओं पर चर्चा करके सभी राज्यों को उसके लिए तैयार करने के लिए आज की यह कार्यशाला थी. 73वें संविधान संशोधन के तहत ये राज्यों का विषय है और राज्यों के सहयोग से ही हम पंचायतों को आत्मनिर्भर बना सकते हैं.
0: 18 రాష్ట్రాల మంత్రులు హాజరైన ఈ సదస్సు ద్వారా 2.76 లక్షల గ్రామీణ స్థానిక సంస్థలు లబ్ది పొందనున్నాయి. పంచాయతీలను డిజిటలైజ్ చేయడం, వాటి సొంత ఆదాయ వనరులను పెంచి స్వయం సమృద్దిగా మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6 నుండి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యకర్తాలోని ప్రాంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ ఇండియా ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా ఈ నెల 10, 11 తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన

0: బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి ఈ ఏడాది నిర్దేశించుకున్న 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా భారతదేశం సరైన పంధాలో పయనిస్తోందన్నారు. మొదటి త్రైమాసికంలోనే వార్షిక ఎగుమతుల్లో దాదాపు 15% నమోదైనట్టు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఒమన్, స్విట్జర్లాండ్, యుఏఈ, యూకేలతో కుదుర్చుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను ఎగుమతిదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: Our aim is not small. Our aim is to grow in the current year. We were 863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach 1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods.
0: దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రేపటి వరకు గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో సోమవారం వరకు ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ విభాగాలన్నీ కలిసికట్టుగా పనిచేసే సమర్థవంతమైన విధానం అవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని వివరాలు వింటారు.
2: వ్యవసాయం అనేది మానవుడు నాగరికతకి పూర్తిగా మూలమైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను మార్చుకుంటూ వస్తున్నాం. మన దేశానికి స్వాతంత్రం రాక మునుపు పశువులను ఆధారంగా చేసుకుని సనాతన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిని అవలంబించే మన భారతీయులు ఈనాడు దేశవాళీ ఆవుతో వ్యవసాయం చేసే విధానాన్ని గురించి పూర్తిగా మర్చిపోయారు. సృష్టిలో జీవరాశులన్నీ సహసంబంధంతో జీవించేవి. జనాభా పెరుగుతూ వచ్చింది. పండిస్తున్న పంటలు సరిపోని పరిస్థితుల్లో హరిత విప్లవం పేరుతో హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు సాధించాం. కానీ దిగుబడి పెరుగుతున్నది, కానీ అందులో ఉన్న ఆరోగ్య పరిస్థితి, భూసారము పూర్తిగా నిస్సారంగా మారిపోతూ వచ్చింది. పంటలకు చీడపీడలు అధికమవడం, కావలసిన మోతాదులో పశువుల పేడ అందించకుండా పూర్తిగా రసాయనిక ఎరువులపైన ఆధారపడినందువల్ల ఈ పరిస్థితి మనకు ఉత్పన్నమైందని చెప్పక తప్పదు. ఒకనాడు దేశవాళీ ఆవులు, గో సంపదనే మనం సిరి సంపదగా భావించాము. ఆనాటి

భారతీయులు పూర్తిగా ఈ గోసంపదను ఆధారంగా చేసుకుని వ్యవసాయం చేసినప్పుడు భూమి యొక్క సారములోనూ బ్రహ్మాండంగా చెట్టు ఎదుగుతూ వచ్చింది, ఆరోగ్యమైన పంటలు ఇస్తూ వచ్చాయి. కానీ ఈరోజు భూమి నిస్సారం అయిపోయింది. మనం వాడిన ప్రతి ఒక్క రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు నేలలో అలాగే నిక్షిప్తమైన దానివల్ల మనం తింటున్న ఆరోగ్యంలో కూడా విషతుల్యతంగా మారిపోయింది. పశువులు లేకుండా వ్యవసాయం చేయడం తప్పు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. పాడిని మరిచి పంటను పండించాలన్న దృక్పథం లోపభూయిష్టమైనదని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కలిగింది. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం పూర్తిగా మానేసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అవలంబించాం. అందులో కూడా పూర్తిగా మనకు సరైనటువంటి ఫలితము అందకపోవడంతో, రాకపోవడంతో భారతదేశంలో యావత్ ప్రపంచంలో కూడా వ్యవసాయమే ఆర్థిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఒక గోవును ఆధారంగా చేసుకుని ఆ మలమూత్రాలు అంటే పేడ మూత్రంతో పూర్తిగా ఆరోగ్యదాయకమైన పంటను పండించుకునేదానికి, భూసారాన్ని పెంచుకునేదానికి ఒక దేశవాళీ ఆవు 30 ఎకరాల పంటను మనం సాగు చేసుకోవచ్చు. అసలు ఈ వ్యవసాయ విధానంలో మనం ముఖ్యంగా కొన్ని తయారు చేసుకోవాలి. బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం వంటివి రైతు తన తక్కువ జ్ఞానంతోనే ఇంటి వద్ద తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. 100 గ్రాముల విత్తనానికి కావలసిన పదార్థాలు, 20 లీటర్ల నీళ్లు, 5 లీటర్ల ఆవు మూత్రము, ఆవు అంటే దేశవాళీ ఆవే ఇక్కడ, 5 కిలోల పేడ, సముద్రపు తీరంలో దొరికేటువంటి శంకు కానీ గవ్వలు, వాటిని పొడి చేసిన సున్నం 50 గ్రాములు, పుట్టమన్ను లేదా పొలం గట్టుమన్ను తీసుకోవాలి. ఆవు పేడను ఒక గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్లు నీరున్న తొట్టిలో 12 గంటలు అట్లాగే ఉంచాలి. 1 లీటర్ నీటిని వేరొక పాత్రలో తీసుకుని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. 2వ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేత్తో బాగా పిండి సారాన్ని నీటి తొట్టిలో కలపాలి. పేడ నీళ్లున్న తొట్టిలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో బాగా కలిగిపెట్టాలి. 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకు ఆ మిశ్రమాన్ని బాగా తిప్పుతూ రావాలి. విత్తన శుద్ధి చేయడానికి అవసరమైన బీజామృతాన్ని మనం ఈ పద్ధతిలో చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఇది సులువైన పద్ధతి కూడా. ఏ పంటకు సంబంధించి విత్తనాలైనా సరే ఈ బీజామృతంతో కలిపి విత్తనాలకు బాగా పట్టించినాక వాటిని ఆరబెట్టి నాటడానికి ముందు సిద్ధం చేసుకోవాలి. ఈ జీవామృతం ఆవశ్యకత ఏంది? దేశీయ ఆవు శ్రేష్టమైంది. దీని పేడ మూత్రం ద్వారా జీవామృతం మనం చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. నేల ఆరోగ్యం కాపాడుతూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఉండే పంటలు దీని ద్వారా పండించుకునేదానికి మనకు పూర్తిగా మార్గం. ప్రజా ఆరోగ్య పరిరక్షణకి ఇదే చక్కని మార్గం. దేశీయ ఆవు పేడ భూమి మీద పడితే భూమిలో రంధ్రాలు ఏర్పడతాయి. వాటిలో వానపాముల ద్వారా పంటకు కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. దేశీయ ఆవు పాలు అమృతం. మూత్రం ఇంకా దివ్య ఔషధం. 1 గ్రాము మట్టిలో సుమారు 100 కోట్ల జీవరాశులు ఉంటాయి. దేశీయ ఆవు పేడ మూత్రము ఆ జీవరాశిని పెంపొందించుకోవడము, తద్వారా పంటలకు కావలసిన పోషకాలను యథేచ్ఛగా అందించి మార్చేదానికి, భూసారాన్ని పెంచేదానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఒక దేశీయ ఆవుతో 30 ఎకరాలు ఏదైతే సాగు చేసుకోవచ్చు. నీరు, విద్యుత్తు సగానికి సగం ఆదా అవుతుంది. ఎరువుల అవసరమే లేదు. వాతావరణ కాలుష్యము ఉండదు. సాగు ఖర్చులు 80% తగ్గిపోతాయి. నాణ్యమైన, ఆరోగ్యకరమైన, అన్ని పోషకాలు కలిగిన పంట దిగుబడులు సాధించవచ్చు. వ్యవసాయ రంగంలో నేడు చోటు చేసుకున్న ఈ సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకు ఇది శాశ్వత పరిష్కారము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవామృతం. ఈ జీవామృతం తయారీకి ఆవు పేడ 10 కేజీలు, ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కేజీ

కేజీలు, ఏదైనా సరే పప్పుల పిండి 2 కేజీలు, నీరు 200 లీటర్లు, పుట్టమన్ను పిడికెడు. ఇది తయారు చేసే విధానం. తొట్లో కానీ డ్రమ్లో కానీ ఇప్పుడు చెప్పినటువంటి పదార్థాలు అన్నీ కూడా వేసి ప్రతిరోజు 2-3 వాటిలపైన నీరులో 200 లీటర్ల నీటిలో వేసి ప్రతిరోజు 2-3 సార్లు కర్రతో బాగా కలిపెడుతూ రావాలి. 48 గంటల తర్వాత దీన్ని మనం వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ జీవామృతం 1 ఎకరానికి సరిపోతుంది. పంటకు నీరు పారించే సమయంలో ఆ నీటిలో దీన్ని కలిపి పొలం మొత్తానికి జీవామృతం అందేలా మనం చేయాలి. ప్రతి 15 రోజులకు లేదా 30 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు అందించాలి. దీని ద్వారా భూమిలోని జీవరాశి బాగా గణనీయంగా అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైనటువంటి నేల మారి ఆ నేలతో భూమి మొక్కలకు పోషకాలు అందిస్తుంది. ఇలా మంచి దిగుబడులను మనం సాధించవచ్చు. జీవామృతం పిచికారి చేసే పద్ధతి, దీంట్లో 3 నెలల పంటలు ఏ విధంగా పిచికారి చేయాలనేది మనం తెలుసుకుంటాం. విత్తనం నాటిన నెలకు 5 లీటర్ల జీవామృతము 100 లీటర్ల నీటిలతో కలిపి పిచికారి చేయాలి. అదే పంటకు 21 రోజుల తర్వాత అంటే 51వ రోజు 10 లీటర్ల జీవామృతం 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. మూడోసారి మళ్ళా రెండోసారి పిచికారి చేసిన 21 రోజుల తర్వాత 20 లీటర్ల జీవామృతం 200 లీటర్లు కలిపి పిచికారి చేయాలి. 4వసారి ఎప్పుడంటే గింజ ఏర్పడే సమయంలో 5 లీటర్ల మజ్జిగ 200 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. చివరిసారి జీవామృతము దీనితో అవసరము లేదు. 6 నెలల పంటలకైతే విత్తనం నాటిన నెలకు 5 లీటర్ల జీవామృతం 100 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. అలాగే 2వసారి 10 లీటర్ల జీవామృతము 150 లీటర్ల నీటిలో కలిపి చేయాలి. 3వసారి వచ్చి 200 లీటర్ల నియమాస్త్రమాన్ని మనము పిచికారి చేయాలి. ఈ నియమాస్త్రం కూడా ఎలా తయారు చేయాలి ఇప్పుడు తెలుసుకుంటాం. 3వసారి పిచికారి చేసేటప్పటికి 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీటిలో బాగా కలియపరిచి పిచికారి చేయాలి. ఇదే విధంగా 5వసారి 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీటిని, 6వసారి గింజ ఏర్పడేటప్పుడు 5 లీటర్ల మజ్జిగ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇక సంవత్సరం పంటలు అంటే చెరకు ఇలాంటి పంటల్లో కానీ వస్తే విత్తనం నాటిన నెలకి 5 లీటర్ల జీవామృతం 100 లీటర్ల నీటిని కలిపి పిచికారి చేయాలి. అదే 2వసారి 10 లీటర్ల జీవామృతము 150, ఇలా పెంచుకుంటూ మనం పూర్తిగా పిచికారి చేస్తూ 6వసారికి వచ్చేటప్పటికి మనకు 20 లీటర్ల జీవామృతం 200 లీటర్ల నీళ్లు పిచికారి చేయాల్సి వస్తుంది. 8వసారి 2 లీటర్ల కొబ్బరి నీళ్లు 200 లీటర్ల నీళ్లు చివరిగా పిచికారి చేయాలి. ఈ విధంగా జీవామృతం పిచికారి చేసే పద్ధతిని మనము చాలా తేలిగ్గా పాటించవచ్చు. ఘనజీవామృతం తయారీ, ఈ దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే దేశవాళీ ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కేజీలు, చెరుకు రసం 4 లీటర్లు, ద్విదళ ధాన్యం ఏదైనా పప్పు ధాన్యము పిండి 2 కేజీలు, పుట్టమట్టి 1 కేజీ, వీటిని కలిపి 10 రోజులు నీడలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత 100 కేజీలు బాగా చీకిన పశువుల ఎరువులో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి పొలాన్ని దున్నాలి. దీనివల్ల భూమిలో ఉన్నటువంటి జీవరాశులు వానపాములు బాగా ఆరోగ్యంగా పుష్టిగా వ్యాప్తి చెంది భూసారాన్ని విపరీతంగా పెంచుతాయి. పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి. చీడ పీడలు రావు. పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తాయి. నాణ్యమైన పంటనిస్తాయి. పంట కలుపు సమయంలో కూడా ఎకరాకి 100 కేజీల ఘనజీవామృతాన్ని వాడి మొక్కలకు ఆహారం అందించవచ్చు. నియమాస్త్రం తయారు చేసే విధానం, 200 లీటర్ల నీళ్లు, 2 కేజీల దేశీయ ఆవు పేడ, 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రము, 10 కేజీల నిమ్మ ఆకులు రెమ్మలు లేదా 10 కేజీల వేప గింజల పిండి లేదా 10 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు 5 కేజీల సీతాఫలం ఆకులు వీటన్నిటినీ ఒక తొట్టిలో కానీ డ్రమ్లో కానీ వేసి బాగా కలయబెట్టాలి. 48 గంటలు నీడలో బాగా పులియబెట్టాలి. రోజుకోసారి 2 నిమిషాల పాటు కనీసం కలియదిప్పాలి.

0: 48 గంటల తర్వాత పల్సటి గుడ్డలో వడపోస్తే నీమాస్త్రం సిద్ధమైనట్టే. దీన్ని 1 ఎకరా పంటకు ఈ నీమాస్త్రం సరిపోతుంది. దీన్ని పిచికారి చేసుకోవచ్చు. ఇది 6 నెలలలోగా పురుగుల ముందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పురుగుల ముందు లాగా ఇది చీడపీడల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. బ్రహ్మాస్త్రం 2 కిలోల వేప జిగురు, 2 కిలోల సీతాఫలం ఆకుల జిగురు, 2 కిలోల పల్లేరాకు జిగురు, 2 కిలోల ఉమ్మెత్తాకు జిగురు, 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా వేసి ఉడికించాలి. 24 గంటల వరకు చల్లారనివ్వాలి. అంటే ఒక రోజు పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ప్రతి ఎకరాకు 100 లీటర్ల నీళ్ళల్లో 2 నుంచి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారి చేసుకుంటే పెద్ద పురుగులు నివారణ అవుతాయి. ఇలా తయారు చేసిన బ్రహ్మాస్త్రమును 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని మనము పురుగుల ముందుగా బాగా వాడుకొని పురుగులను అరికట్టవచ్చు. అగ్నిహస్త్రం, దేశీయ ఆవు మూత్రం 10 లీటర్లు, దంచిన పొగాకు 1 కిలో, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన వెల్లుల్లిపాయలు 500 గ్రాములు. ఈ ద్రావణాన్ని 5 సార్లు మరగబెట్టాలి. 24 గంటలు పులియబెట్టి ఆ తర్వాత పల్సటి గుడ్డలో వడపోసి పంటలకు వాడాలి. ఆకుముడత, పురుగు, కాండం తొలిచే పురుగు కానీ, కాయ తొలిచే పురుగు, వేరు పురుగులు వచ్చినప్పుడు దీన్ని పిచికారి చేసి సమర్థవంతంగా దీన్ని అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనము ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాల్లో తేమను కాపాడుకునేదానికి ఆచ్ఛాదన, పొలానికి మట్టితో ఆచ్ఛాదన, 4.5 అంగుళాల నుంచి 6 అంగుళాల లోతు వరకు మట్టిని దున్ని దానినే విత్తనాలపై కప్పినప్పుడు అది మట్టితో చేసే మృణాచ్ఛాదన, అంటే మట్టిపై వేసిన ఆచ్ఛాదనగా అంటారు దీన్ని. మళ్ళీ 2వది వచ్చి గడ్డి గాధంతో ఆచ్ఛాదన, పనికిరాని గడ్డిని కూడా ఆచ్ఛాదనగా వాడుకోవచ్చు. గడ్డి, కట్టెలు, రాలిన ఆకులు, రెమ్మలు, ఎండిన కొమ్మలు, పీకిన కలుపు మొక్కలు, కొబ్బరి మట్టలు, పూలు, కుళ్ళి, నేలలో కలిసిపోయే ఏ సేంద్రియ పదార్థాన్నైనా పొలానికి పైకప్పుగా వేయడము అవసరం. జీవ ఆచ్ఛాదన, మొత్తం పంట భూమిలో 1 అంగుళం కూడా వదలకుండా ఏదో ఒక విధంగా కప్పి ఉంచాలి. మధ్యంతర అంతర పంటలు, మిశ్రమ పంటలు, నేలపైన వ్యాపించే తీగ రకం పంటలు ఒత్తుగా వేసుకోవచ్చు. ఈ పంటలతో వచ్చిన ఆచ్ఛాదనని జీవ ఆచ్ఛాదన అని అంటారు. ఈ ప్రధాన పంటకు అండగా నిలుస్తుంది. తేమ పూర్తిగా నేల నుంచి ఆరిపోకుండా కాపాడుతుంది. సహజీవనం, అడవిలోని రకరకాల చెట్లు సహజీవనం చేస్తున్నాయి. పెద్ద చెట్లు, పొదలు, తీగలు, గడ్డి, మొత్తం 5 రకాల వృక్ష జాతులు ఎల్లప్పుడూ కలిసి జీవిస్తుంటాయి. మన పొలాల్లో కూడా ఇన్ని రకాల పంటలు ఉండడం చాలా ముఖ్యం. ఆదాయకరం, ఆరోగ్యకరం, శ్రమరహితం, ఇలాంటి ఆరోగ్యకరమైన పంటను పండించుకునేదానికి మనము ఎప్పుడు కూడా ఆచ్ఛాదన అనేది నీటి యాజమాన్యంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి మనం ఇంకా ఏమి చేయాలి? ప్రతి రైతు దేశీయ ఆవుని మనం 1 కొనిపెట్టుకోవాలి, కలిగి ఉండాలి. దీని గురించి విజ్ఞానాన్ని పెంచుకొని ఇతరులతో అనుభవాలు పంచుకొని చర్చించుకోవాలి. సనాతన సాంప్రదాయ భారతీయ వ్యవసాయ పద్ధతులను మనం తిరిగి పాటించిన రోజున మనం ఆరోగ్యాన్ని పెంచుకుంటాము, భూసారాన్ని పెంచుకుంటాము. నూతన రైతులకు దీని ద్వారా కూడా శిక్షణ ఇస్తూ మనకు తెలిసిన విషయాలు పరస్పరము తెలియపరుచుకుంటూ ఉండాలి.
1: మీరింతవరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కార్యక్రమంలో మరొక అంశం, గొర్రె పిల్లలు మేక పిల్లల సంరక్షణ గురించి కొన్ని వివరాలు వింటారు.
1: జీవాల పెంపకంలో మంచి లాభాలు రావాలంటే గొర్రె పిల్లలు మేక పిల్లల్ని ముందుగా సంరక్షించుకోవాలి. గొర్రె పిల్లలు మేక పిల్లలే జీవాల పెంపకందారులకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాని చాలా గొర్రెల మందల్లో 20-30% వరకు పిల్లలు చిన్న వయస్సులోనే మరణిస్తూ ఉంటాయి. ఇది సహజమని, పుట్టిన పిల్లల్ని బ్రతికించుకోవడం సాధ్యం కాదనే దురాభిప్రాయం చాలా మందిలో ఉండి మరణాలను గురించి పట్టించుకోవడం లేదు. గొర్రె పిల్లలతో పోలిస్తే మేక పిల్లల్లో మరణాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి గొర్రె పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. శాస్త్రీయపరమైన జీవాల పోషణలో పిల్లల్లో మరణాల శాతం 10 కంటే తక్కువగా ఉండాలి. కాబట్టి జీవాల పెంపకందారులు ముఖ్యంగా గొర్రె పిల్లల్లో మరణాలకు కారణాలను తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్ని మరణాల నుండి కాపాడుకుని మంద త్వరగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఏర్పడుతోంది. గొర్రె పిల్లలు మేకపిల్లల్ని మరణాల నుండి కాపాడుకోవడం ఎలా అంటే, పిల్లలు పుట్టినప్పుడు పిల్లల శరీర ఉష్ణోగ్రత తల్లి శరీర ఉష్ణోగ్రత కంటే 0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండాలి. పిల్లలు జన్మించగానే వాటి ముక్కు రంధ్రాల్ని పొడిగుడ్డతో తుడిచి శ్వాస సరిగ్గా పీల్చుకునేలా చూడాలి. పిల్లల బొడ్డును 2 నుండి 3 అంగుళాలు వదిలి దారంతో కట్టి కొత్త బ్లేడుతో కత్తిరించి టించర్ అయోడిన్ 2-3 రోజుల పాటు అద్దాలి. ఇలా చేయడం వల్ల ధనుర్వాతం, బొడ్డు వాపు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యమైన పిల్లలు ఈనిన 10 నిమిషాల్లో నిలబడి 1/2 గంటలో పాలు త్రాగుతూ ఉంటాయి. పాలు త్రాగని పిల్లల్ని గుర్తించి పాలు త్రాగేందుకు సహకరించాలి. తల్లి పొదుగు బావుందో లేదో పరిశీలించాలి. పిల్లల్ని తల్లి నాకే విధంగా గమనించాలి. పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పొదుగు శుభ్రం చేసి పుష్కలంగా జున్ను పాలు త్రాగించాలి. ఇలా చేస్తే పిల్లలకు యాంటీబాడీలు అంది వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. విరోచనాలు, న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ తల్లి ఏ కారణం చేతనైనా మరణిస్తే పిల్లలకు ఆవు పాలు పట్టించాలి. పుట్టగానే ధనుర్వాతం రాకుండా టిటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ వేయించాలి. 3, 4, 5వ రోజు పిల్లలకు హోస్టాసైక్లిన్, నియాక్సి వంటి యాంటీబయాటిక్ పౌడర్ను నీళ్లలో కలిపి త్రాగించాలి. 7, 10వ రోజు లివర్ టానిక్ లేదా కార్మినేటివ్ మిక్చర్ తాగించాలి. 15వ రోజు నట్టల నిర్మూలన కోసం మొదటిసారి ఆల్ బెండాజోల్ మందు త్రాగించాలి. ఇక ఆహార విషయంలో, పాకల్లో ఖనిజ లవణ ఇటుకలను వ్రేలాడదీస్తే వాటిని నాకుతూ నేలను నాకకుండా మట్టి తినకుండా ఉంటాయి. వాటికి త్రాగునీరు అందుబాటులో ఉంచాలి. 2-3 వారాల వయస్సు నుండి పిల్లలకు పప్పుజాతి గడ్డి, వేప కొమ్మలు కొరికేందుకు అందుబాటులో ఉంచాలి. తద్వారా పొట్ట త్వరగా వృద్ధి చెందుతోంది. పిల్లలకు తల్లి పాల అవసరం తగ్గుతోంది. 3 మాసాల వయస్సు పిల్లల్లో మేత వినియోగం బాగా ఉండి పెరుగుదల రేటు అధికంగా ఉంటోంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం ఉలవలు, శనగ, కంది, మినప, పెసల పొట్టు గాని, ప్రత్యేకంగా తయారు చేసిన పిల్లల క్రీపు దానా గాని 100 నుంచి 200 గ్రాములు ఇవ్వాలి. ఆహార విషయం ఇలా ఉంటే ఇక ఆరోగ్య విషయంలో 3 మాసాల వయస్సులో నట్టల మందు 2వసారి త్రాగించాలి. ఆ తరువాత ప్రతి 3 మాసాలకొకసారి త్రాగించాలి. 3వ నెలలో గాలికుంటు వ్యాధి, 4వ నెలలో చిటుక రోగం నివారణ కోసం టీకాలు వేయించాలి. పేలు, మిన్నలు వంటి బాహ్య పరాన్నజీవుల నిర్మూలన కోసం మందులు శరీరంపై పిచికారీ చేయాలి. 3 మాసాల వయస్సులో పునరుత్పత్తికి వినియోగించని మగ పిల్లలను గుర్తించి వాటి విత్తులు నొక్కిస్తే బరువు త్వరగా పెరిగి మాంసం దిగుబడి పెరుగుతోంది. పిల్లలకు ఈ వయస్సులో తరచుగా సోకే ప్రమాదకరమైన వ్యాధుల గురించి తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలి. 2-3 మాసాల వయస్సు నిండగానే పిల్లల్ని తల్లి నుండి వేరు చేయాలి. ఇలా

చేస్తే తల్లులు త్వరగా ఎదకొచ్చి పొర్లుతాయి. చిన్న వయస్సులో అధిక చలి, వర్షాలు, వేడిని తట్టుకోలేక పిల్లలు మరణిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని వాతావరణ తీవ్రతల నుండి సంరక్షించుకోవాలి. సాధారణంగా పిల్లల్ని గంప

0: శ్వాస కష్టమై మరణిస్తాయి. న్యూమోనియా, కాక్సిడియోసిస్ వంటి వ్యాధులకు లోనవుతాయి. కాబట్టి తడికలు, వలలు కట్టి పిల్లల్ని అందులో ఉంచాలి. పిల్లల్ని కిక్కిరిసి ఉంచకూడదు. పిల్లల తల్లులుండే ప్రదేశం శుభ్రంగా లేకుంటే పొదుగుకు మట్టి అతుక్కుని పిల్లలు పాలు త్రాగే సమయంలో మట్టి కూడా నోట్లోకి వెళ్తోంది. అలాగే పిల్లలుండే ప్రదేశం కూడా శుభ్రంగా లేకుంటే పిల్లలు మట్టి తిని పారుకుని మరణిస్తాయి. పాకల్లో మలమూత్రాలు చేరడం వల్ల అమోనియా వాయువు విడుదలై పిల్లలు మరణించే ప్రమాదం ఉంటోంది. కాబట్టి నేలను ప్రతిరోజు శుభ్రం చేయాలి, పొడిగా ఉంచుకోవాలి. పాకల్లో వారానికొకసారి పొడిసున్నం చల్లుతూ ఉండాలి. కుక్కలు, నక్కలు, తోడేళ్లు వంటి అడవి జంతువుల నుండి చిన్న పిల్లల్ని కాపాడుకోవాలి.
1: మీరింతవరకు గొర్రె పిల్లలు, మేక పిల్లల సంరక్షణ గురించి కొన్ని వివరాలు విన్నారు.
0: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:45కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఈనాటి కార్యక్రమంలో నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫామ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూడిన కార్యక్రమం ఉంటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
2: పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం యొక్క పశు గణక్షేత్ర సముదాయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నమస్కారం అండి. డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి పూర్తి వివరాలు తెలియజేయండి.
3: యాక్చువల్గా ఇది కన్జర్వేషన్ తక్కనిషిప్ అని చెప్పేసి ఇది నేషనల్ లైవ్ స్టాక్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మొదట ఇది వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలోనూ దీన్ని ప్రారంభించడం జరిగింది. 2022 ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చేసి 3 సంవత్సరాల ప్రాజెక్టు, 2022-23 నుంచి 25 వరకు ప్రాజెక్టు. సో కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్టుని మన మహబూబ్నగర్ నుంచి మన హైదరాబాద్కు తీసుకురావడం ముందుకు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక 1 ఇయర్ వరకు ఈ ప్రాజెక్టు నడవడం జరుగుతుంది. ఈ మెయిన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కన్జర్వేషన్, అంటే పరిరక్షణ అనమాట. మెయిన్ ఏమవుతుందంటే దక్కని, దక్కని అంటే మెయిన్ ఏంటంటే దక్కని ప్లాట్లు, అంటే దక్కని ప్లాట్ ఉన్నటువంటి గొర్రె, అందుకోసమని దక్కని ప్లాట్ దక్కని అని పేరు రావడం జరిగింది. దక్కని నల్లజాతి గొర్రె కూడా దీన్ని లోకల్ ఏమిటో పిలవడం జరుగుతుంది. సో వెనుకటి రోజుల్లో ఏమయ్యేదంటే దీన్ని విరివిగా పెంచేవారు. సో ఎందుకంటే దాని నుంచి ఉన్ని అదేవిధంగా మాంసం కూడా వచ్చేవారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఉన్ని వెనుకటిలో ఏం చేస్తుందంటే దుప్పట్లు, బొంగళ్ళు అవి తయారు చేసుకునే వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఆ ఉన్నికి అంత డిమాండ్ లేకపోవడం కారణం ఏంటంటే దాంతో తయారు చేసిన ఉన్నితో తయారు చేసినటువంటి గొంగళ్ళు కానీ అదేవిధంగా దుప్పట్లు కానీ ఈ మధ్య అంతగా ఉద్యోగపడడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. సో అందువల్ల రోజు క్రమేణా ఏమవుతుందంటే దాని యొక్క సంతతి క్షీణించిపోవడం జరిగింది అనమాట. సో ఆ సంతతిని మన భారతదేశంలో కంపల్సరీ, అది తెలంగాణ జాతి కాబట్టి దాన్ని పరిరక్షించిన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్యూర్ క్వాలిటీ ఉన్న మెయిల్స్ని ఉత్పత్తి చేసేసి రైతులకు కాస్ట్ రేట్ సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడక్ట్ చేసేసి ఈవెన్ సెమెన్ కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం, అంటే కృత్రిమ గర్భధారణ కూడా

0: ఈ ప్రాజెక్టులో చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా అవేర్నెస్, ఫార్మర్స్ లో కూడా అవేర్నెస్, యాక్చువల్ దక్కని యొక్క మాంసం ఏంటంటే వెనుక రోజుల్లో ఈ కుర్బానీ అవి చేసే క్రమంలో దీని యొక్క మాంసాన్ని ఎక్కువ విరివి యూజ్ చేసేవాళ్ళు. సో దాని యొక్క టేస్ట్ అండ్ ఫ్లేవర్, ఉదాహరణకి మనము బ్రాయిలర్ కోడి అదేవిధంగా నాటుకోడి విధంగా ఫ్లేవర్కి జనరల్ నాటుకోడి ఫ్లేవర్ ఎలా విధంగా మంచిగా ఉంటుందో ఈ దక్కని మాంసం కూడా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. సో అందుకోసం దీన్ని ప్రిఫర్ చేసేవారు అన్నమాట. సో వెనకటి రోజుల్లో కానీ ఇప్పుడు పోతూ దాని మాంసం దొరకకుండా దాన్ని కూడా కమిపోతుంది. ఇంకొకటి మెయిన్ దక్కని యొక్క జాతి తక్కిపోవడానికి కారణం ఏంటంటే ఈ నెల్లూరు జాతి అనేది ఒకటి కొత్తగా అంటే కొంచెం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఆ నెల్లూరు జాతి ఏంటంటే ఆ ఉట్ని ఉన్ని దానికి పమికి తెలియదు, ఓన్లీ హెయిరే వస్తుంటుంది, ఉన్ని మొత్తం కూడా మాంసం కొరకే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువ మంది జనాలు దాన్ని పెంచుకోవడం వల్ల దీని యొక్క సందర్శన తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దక్కనీయును అదేవిధంగా నెల్లూరు జాతి రెండు కూడా క్రాస్ కావడం వల్ల విభిన్నమైన జాతి లాగా క్రాస్ బ్రీడింగ్ ప్రొడ్యూసింగ్ జరుగుతుంది అనమాట. సో అందుకోసం అని తప్పకుండా మన యొక్క ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి దక్కని చెప్పిని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఈ స్కీమ్ ఇక్కడ ఉంచడం జరుగుతుందండి.
1: ఎన్ఎల్ఎం కేంద్ర ప్రభుత్వ పథకం, ఈ దక్కన్ జాతి గొర్రెల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టారా?
0: లేదండి, యాక్చువల్ గా నేషనల్ లైఫ్స్టైల్ మిషన్ అనేది అన్ని ఈవెన్ గేదెలు ఆవులు ఈవెన్ ఈవెన్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. దానిలో కూడా సబ్సిడీ పరంగా 50% సబ్సిడీ ఇచ్చుకుంటా, అక్కడ 50% ఏమో మార్జిన్ మనం పెంచుకొని ఆల్మోస్ట్ ఒక కోటి వరకు ఇవ్వడం జరుగుతుంది. దాని 50% 50 లక్షలు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 50% వచ్చేసి మన బెనిఫిషియరీ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో అతను ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని నామ్స్ ఉంటాయని ఆ నామ్స్ ప్రకారం ఒకవేళ కనుక ఆసక్తి కనుక రైతులు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న పశు వైద్యకారిని సంప్రదించేసి అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే మీకు ఒక స్కీమ్, ప్రస్తుతానికి ఆ స్కీమ్ అనేది ఒకప్పుడు అవైలబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ ఆ ఏరియాని బట్టి కూడా స్కీమ్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు అక్కడ దగ్గరలో ఉన్న పశు వైద్యకారిని సంప్రదించినట్లయితే మీకు ఆ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్ వివరంగా చెప్పడం జరుగుతుంది. దాని తదనుగుణంగా మీరు దాని స్కీమ్ యూటిలైజ్ చేసుకోవడం ఎంతైనా లాభసాటిగా ఉంటుంది.
2: లైఫ్ స్టాక్ క్వశ్చన్ యొక్క టార్గెట్ అంటే దాని ప్రధాన లక్ష్యం ఇప్పటిదాకా ఎంత వరకు పూర్తయిందంటారు?
0: అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మా దగ్గర మట్టికి కన్జర్వేషన్ అవుతాకుండా ప్రస్తుతానికి మేము ఇంతకుముందు 250 ఎనిమల్స్ ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 500 వరకు ఎనిమల్స్ పెంచడం జరిగింది. రైతులకు కూడా ఆల్మోస్ట్ ఒక 120-130 వరకు ఎనిమల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంటే మేల్స్ మా దగ్గర ప్యూర్ మేల్స్ ఉంచుకొని అంటే సర్ప్లస్ ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ మనకు మామూలుగా సెక్స్ రేషియో ఎలా ఉంటుందంటే 25కి ఒక 25 ఆడవాటికి ఒక మగ గొర్రె కావాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగ గొర్రెలు ఎక్కువ పుట్టాయి అనుకో, అవి మంచి ప్యూరిటీ ఎనిమల్స్ కదా, అవి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ స్కీమ్ అయిపోయినప్పటికీ కూడా మరి ఎనిమల్స్ దక్కని ఇవ్వలేదు రైతులు, ఆసక్తి గల రైతులు కనుక దక్కని గారి పెంచుకోవాలనుకున్నట్లయితే ఈ మేము కాస్ట్ బేస్ మేము వాటికి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి.
1: ఒకప్పుడు దక్కన్ జాతి మంచి జాతి అయినప్పటికీ త్వరగా మాంసం పెరిగే వేరే జాతులు వచ్చాయి. అయితే ఉన్ని అనేది కేవలం ఈ దక్కన్ జాతిలోనే ఎక్కువగా వస్తుంది కాబట్టి ఎన్ఎల్ఎం ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఈ మిషన్ లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు?
0: ఈ మిషన్ అదే కాకుండా ప్యూర్ గ్రీన్ ఉత్పత్తి చేయడం, అదే ఈస్టర్ సింక్రనైజేషన్. ఈస్టర్ సింక్రనైజేషన్ అంటే అన్ని చూడవచ్చు ఒకేసారి ఎదకు రావడము, ఒకేసారి పిల్లలు పుట్టడం, ఆ పుట్టిన పిల్లలు ఏమంటే రైతులకు ఇవ్వడము, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మార్నింగ్ సమయంలో వచ్చేసి క్లాసెస్ తీసేసుకొని వాళ్ళకి ఏమైనా డీటెయిల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఏమవుతుందంటే డైరెక్ట్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఆ ఎన్ఎల్ దగ్గర ఎన్ఎల్ సంబంధించిన యాక్టివిటీస్ అని ఉంటే అవి కూడా చూపించేసి అదేవిధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ మీ ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగించడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట.
2: ఈ మిషన్ ఇంకా 8 సంవత్సరాలు పనిచేస్తుందండి?
0: యాక్చువల్గా ఇంకో 2020 నుంచి 2025 వరకు అని ఇంకో సంవత్సరం వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ మిషన్ ఉన్నప్పటికీ ఈ ఎనిమల్స్ ఉన్న రోజుల నుంచి మేము ఆ ఎనిమల్స్ మనం రైతులు మా దగ్గర ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ఎనిమల్ని కంటిన్యూస్ ఇస్తుంది. ఇది కంటిన్యూస్ అది క్లోజ్ అవ్వడానికి కాకుండా స్కీమ్ క్లోజ్ అవ్వ ఉండొచ్చు, కాబట్టి మా దగ్గర ఉన్న ఎనిమల్స్ ఉన్నటువంటి పుట్టిన పిల్లల్ని మనం కంటిన్యూస్గా రైతులకు చూపించుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట. మా దగ్గర ప్రిజర్వ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎనిమల్స్ రైతులకు ఇవ్వడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది షాప్ అనేది ఉండదు.
1: పశు ఘనక్షేత్ర సముదాయానికి అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ శివప్రసాద్ చుక్కలా గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు అందించినందుకు ధన్యవాదాలండి.
3: లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ కు సీనియర్ ప్రొఫెసర్ గా మరియు యూనివర్సిటీ హెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ టి రఘునందన్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ టి రఘునందన్ గారు, ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి తెలియజేయండి, అది మీ యూనివర్సిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ వివరాలు కూడా తెలియజేయండి.
4: నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్

0: అనేది జాతీయ స్థాయిలో ఈ నేటివ్ బ్రీడ్స్ అంటే మన దేశవాళి జాతులను కన్జర్వ్ చేయడం కోసం ఒక ఉత్తమమైన ప్రోగ్రాం ఇది. సో మా యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా డెక్కనీ జాతి గొర్రెలను ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వాటిని తర్వాత వాటిని ఫ్యూచర్ ముందు వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని మీద మా యూనివర్సిటీలో ఈ NLM ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేశాము. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు మన రాష్ట్రానికి సంబంధించినవి, కానీ ఈ రోజు రోజుకు ఈ యొక్క డెక్కనీ జాతి గొర్రెలు అంతరించిపోతున్నాయి. డెక్కనీ జాతి గొర్రెలు వచ్చే మాంసము చాలా రుచికరమైందని అందరికి తెలిసిందే. మరి ఈ గొర్రెలు అంతరించిపోయినట్లయితే మనకు ఇంత రుచికరమైన మాంసం కోల్పోతాం. కాబట్టి మన యూనివర్సిటీలో ఈ డెక్కనీ జాతిని అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశాము. మా దగ్గర డెక్కనీ జాతి గొర్రెను ఎలా పెంచుకోవాలి, తర్వాత వాటిలో యానిమల్ గొర్రెలన్నీ ఒకేసారి ఎదకు వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఇంకా కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఈ గొర్రెల్లో ఎలా చేపట్టాలి, రైతుల వరకు కూడా ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్లడానికి మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న డెక్కనీ జాతి కావాల్సిన రైతులు ఎవరైనా మా యూనివర్సిటీని సంప్రదించినట్లయితే, లేకుంటే మా విభాగాన్ని సంప్రదించినట్లయితే వారికి కావలసిన సహాయాన్ని అందిస్తాము. మా దగ్గర ఇంకా ఈ డెక్కనీ జాతి మొగ పోతులను కూడా మేము విత్తన అభివృద్ధి కోసం మేము అమ్ముతాము. కాబట్టి ఎవరైనా రైతులు డెక్కనీ జాతి అభివృద్ధి చేయదలుచుకున్న వారు తప్పకుండా మా క్షేత్రాన్ని ప్రదర్శించి వాళ్ళకు కావలసిన గొర్రెలను, మొగ గొర్రెలు కానీ ఆడగొర్రెలను కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారికి ఎవరికైనా ఈ డెక్కనీ జాతి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, శిక్షణ కార్యక్రమం కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ డెక్కనీ జాతి గొర్రెలు ఎలా పెంచుకోవాలి, వాటిని షీరింగ్ అంటే ఉన్ని ఎలా కత్తిరించాలి, మరి మాంసం ఎక్కువ వృద్ధి రావాలంటే, మాంసం ఎక్కువ పెరుగుదల ఉండాలంటే ఎలాంటి దాణా కానీ ఇలాంటి గడ్డి పెంచాలి అనే వాటి మీద మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న, ఆసక్తి ఉన్న రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని, మాకు ఫారాన్ని సందర్శించి మా యొక్క సలహాలను తీసుకోగలరు. ఇంతేకాకుండా పశుగ్రాసాలను మనం ఈ డెక్కనీ జాతి గొర్రెలు పెంచుకోవడానికి ఎలాంటి పశుగ్రాసాలను మనం పెంచుకుంటే వీటి యొక్క వృద్ధి ఎక్కువగా ఉంటుంది, అలాగే సైలేజ్ హే ఇలాంటి అన్ని రకాల పశుగ్రాసాల మీద కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల రైతులు తప్పకుండా మా క్షేత్రాన్ని సందర్శించగలరని కోరుతున్నాను.
1: ప్రొఫెసర్ గారు, ఈ NLM స్కీమ్ కింద పందుల పెంపకానికి సంబంధించి ఏదన్నా సంరక్షణ జరుగుతుందా?
0: ఈ NLM లో భాగంగా మా యూనివర్సిటీలో ప్రత్యేకంగా పందుల ప్రోగ్రామ్ ఏమీ లేదు, కానీ మా దగ్గర పందుల పెంపకానికి కావలసిన సమాచారం అంతా మా దగ్గర లభిస్తుంది. మా దగ్గర చిన్న పిగ్గరి యూనిట్ కూడా కళాశాలలో ఉంది. కాబట్టి రైతు మేము ఇదివరకు లోగడ మేము ఎన్నో పిగ్గరి డెవలప్మెంట్ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఇదివరకు ఎవరైనా రైతులు, మామూలుగా మేము గమనించింది ఏంటంటే రైతులకు గ్రామాల్లో ఈ పందుల పెంపకం మీద సరైన అవగాహన ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతేకాకుండా పందుల యొక్క పెంపకం చేపట్టినట్లయితే చాలా అపోహలు ఉన్నాయి, పంది మాంసం ఎవరు తినరు అని. కానీ అలా కాకుండా ఈ రోజుల్లో పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. తర్వాత పందులు వేరే మన గొర్రెలు, మేకలు, కోళ్లు చూసినట్లయితే వీటికన్నా ఈ పందుల అభివృద్ధి, మాంసోత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లార్జ్ వెయిట్ యార్డ్ షేర్ పందులను రైతులు పెంచుకొని లాభాలు పొందవచ్చు. అయితే దీనికి మార్కెట్ మన దగ్గర లేదు, మన రాష్ట్రంలో మార్కెట్ లేదు అని కూడా అపోహ ఉంది. మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో, బెంగళూరు కానీ కర్ణాటకలో ఉన్నాయి మార్కెటింగ్, మహారాష్ట్రలో మార్కెటింగ్ ఉంది. అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినా అన్ని, అక్కడున్న అస్సాం, మేఘాలయ అన్ని రాష్ట్రాల్లో కూడా పంది మాంసానికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి ఇక్కడ పందులను పెంచుకొని వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి కూడా లాభాలు పొందవచ్చు. సో ఈ విషయంలో మా యూనివర్సిటీ తరఫున మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. ఎవరికైనా సలహాలు కానీ ఇంకేమైనా సందేహాలున్నా మా యూనివర్సిటీ సందర్శించి, లేకుంటే మాకు ఫోన్ ద్వారా అయినా సమాచారం తెలుసుకొని వారి సందేహాలను నివృత్తి చేసుకోండి.
1: డాక్టర్ టి రఘునందన్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు నేషనల్ లైవ్ స్టాక్ గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివప్రసాద్ చుక్కల, లైవ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పి రఘునందన్ గారులతో పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కార్యక్రమంలో ముందుగా జీవన జ్యోతి ఈ చిత్రం నుంచి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ కాలనీ నుంచి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావల రామ్మూర్తి, స్వరూప, పెద్దబోయిన సుధాకర్, లలిత వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం జీవన జ్యోతి చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత మేఘ సందేశం చిత్రం నుంచి కేజే యేసుదాస్ పాడిన పాట వేటూరి గీతం, రమేష్ నాయుడు సంగీతం. ఈ పాటను వినిపించమని ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీ నగర్ నుంచి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

అన్నపాసి కన్నపాసి బాలపాసి అరుణ్దేవి అరుణ్ కుమార్ అమృత బబిత కృష్ణ చరిత చాపేల్ చైతు అక్షయ అనూష కీర్తి శతాక్షి అంబు జస్వంత్ భానురాజ్ రాజా మౌనిక రాధాపాసి భవాపాసి రోహిత్ రోషిణి రోహిత్ వెల్లి ఉమా పార్వతీబాయ్ చోటాపురాన్ పాసి ఎండి షాకీర్ షేజాది రాంఫల్ పాసి వెంకటేశ్వరరావు వీరంతా కోరుతున్న పాట ముద్దుల చెల్లెల చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమాల తర్వాత శృతిలయలు చిత్రం నుంచి పూర్ణచందర్ శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని

కార్యక్రమంలో తర్వాత పాట జగన్. ఈ చిత్రంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. దాసరి నారాయణరావు సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కొత్తగూడెం నెహ్రూ బస్సు నుంచి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్, ధన్యశ్రీ, హృతిక్ రాజ్, రాజ్కుమార్, సంధ్యారాణి, రామ్చందర్, సనా, హజీరా వారి మిత్రబృందం, వీరందరి కోసం ఈ పాట.

సంగారెడ్డి జిల్లా అతినూరు మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య వీరంతా కూర్చున్న పాట శివ చిత్రం నుంచి మనో ఎస్ జానకి పాడిన పాట.

ఇప్పించమని కోరుతున్న శ్రోతలు, లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, దక్షశ్రీ, దృశ్యశ్రీ, నయాన్స్ రామ్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమం తర్వాత తాత మనవడు చిత్రం నుంచి పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాక్ష్యం ఇది. ఈ పాటను

నాది ఆడజన్మే ఈ చిత్రం నుంచి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఎనుగంటి నాగేశ్వరరావు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక్ మరియు కుటుంబ సభ్యులు వీరంతా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి కోరుతున్నారు.

శ్రోతలు కిన్నెర లహరి, మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. ఒక కార్యక్రమంలో తర్వాత పాట పరువు ప్రతిష్ట. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. సీతారామ శాస్త్రి సాహిత్యానికి రాజకోటి సంగీతం అందించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నారు. గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లారావు, నాగమణి, వీరంతా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం పరువు ప్రతిష్ట చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా మనసులో మాట ఈ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశ్ నగర్ నుంచి సిరిపురం రాజేష్ అనసూర్య శ్రావణి పూర్ణచందర్ ఉమాదేవి శ్యామ్ శ్రీనివాస్ కుమార్ కార్తిక్ హర్షవర్ధన్ వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి మనోరంజన్ హిందీ చిత్రగీతాలు కార్యక్రమంలో. ముందుగా బేతాబ్ ఈ చిత్రం నుంచి షబ్బీర్ కుమార్ పాడిన పాట, సంగీతం ఆర్డి బర్మన్.

నమక్ హలాల్ చిత్రం నుంచి కిషోర్ కుమార్ ఆశా భోస్లే పాడిన పాట.

ఇంతవరకు మీరు మనోరంజన్ హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్పై రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎన్ శేషాచార్యులు. 6:35 రైతు సమాచారంలో పాడి పరిశ్రమ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతుల వార్తలు. 7:05 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 వన మహోత్సవం సందర్భంగా మొక్కలను నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం ప్రత్యేక కార్యక్రమం. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు శ్రీ డి రవీందర్. 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. 9:30 ఏకచిత్రగానం. 10:00 చిత్రగీతలు వినవచ్చు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ అంతాసేన్ గారి గాత్ర సంగీతం. 12:30 తెలుగులో వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దుల వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వినవచ్చు.

రేపు సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతుల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు ఉంటారు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవస్థ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాడి వ్యవసాయదారుల కార్యక్రమంలో, ఈ నెల 6వ తేదీన జోనోసిస్ డే సందర్భంగా జునోటిక్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కుల్పాక శంకరరావు, 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు, 10 గంటలకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారాలు ముఖ్యాంశాలు.

3:04 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.